ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెడ్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 1వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 22వ తేదీ సోమవారం. ఇప్పుడు సమయం 5:53 దాటి 47 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నేటి ప్రసార వివరాలు. ముందుగా ఈ ఉదయం 6:10 భావన కార్యక్రమంలో సౌందర్యం, డాక్టర్ సి మృణాళిని గారి లఘు ప్రసంగం. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సుప్రభాతం, అర్ధనారీశ్వరాష్టకం. 6:35 పొలం పనులు కార్యక్రమంలో కుసుమ నూనెతో గుండె పదిలం. ఈ అంశం గురించి కొన్ని వివరాలు. 7:00 మంచిర్యాల జిల్లా సమగ్ర నివేదిక అందిస్తారు శ్రీ ఎల్ శ్రీనివాస్. ఈ ఉదయం 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో ముందుగా డాక్టర్ కోరుప్రోలు హరినాథ్ గారి కవితా పఠనం, అనంతరం ఇది మన చట్టం శీర్షికన డిఆర్టీ డెట్ రికవరీ ట్రిబ్యునల్. ఈ అంశం గురించి రిటైర్డ్ బ్యాంక్ ఏజీఎం శ్రీ హరీష్ గారితో పరిచయం, పరిషకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి. ఈ కార్యక్రమాలు ఈ ఉదయం 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో, 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పుల్లెల పేరి సోమయాజులు గారి వయోలిన్ వాద్యం, 9:00 వార్తల ముఖ్యాంశాలనంతరం చిత్రసీమ, 10:03 యోగా ఆహారం గురించి శ్రీ విక్రమ్ ఆదిత్య గారితో పరిచయం, పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి గారు. 11:03 హిందీ కార్యక్రమం, 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో బి సుబ్రహ్మణ్యన్ గారి గాత్రం వాద్య సహకారం, శ్రీ అనంత్ న్యాల్కల్కర్ హార్మోనియం, శ్రీ హృషికేష్ మాహోర్కర్ తబలా. 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం, 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం, 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ప్రేమమూర్తులు రత్న జానకి గారి కథానిక, 2:30 నిషిగంధ్ మరాఠీ కార్యక్రమం. ఇక సాయంకాలం ప్రసారంలో 5:00 వార్తల ముఖ్యాంశాలనంతరం జానపద సంగీతం కార్యక్రమంలో వీర నాగమ్మ కళ్యాణం బైండ్ల కథ వినిపిస్తారు శ్రీ దుబ్బ పెద్ద నరసింహులు బృందం.

నిమిషాలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం, 6 గంటల 50 నిమిషాలకు వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో కుందేళ్ల పెంపకం గురించి కొన్ని వివరాలు, 7 గంటలకు మార్కెట్ ధరలు. ఈరోజు రాత్రి 7 గంటల 15 నిమిషాలకు పశు విజ్ఞానం ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి కార్యక్రమంలో వర్షాకాలంలో కోళ్ల పెంపకం నిర్వహణ గురించి రాజేంద్రనగర్ కోళ్ల పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ హనుమంతరావు గారు పాల్గొంటారు. అనుసంధానకర్త శ్రీ ఎస్ రామగోపాల్. ఈ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ఈరోజు రాత్రి 7 గంటల 15 నిమిషాలకు. 7 గంటల 45 నిమిషాలకు వికసిత్ భారత్ కార్యక్రమంలో ఖేతీ బచావో అభియాన్. ఈ కార్యక్రమం గురించి కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ టి భరత్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకర్రావు గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమర్పణ. 9 గంటల 15 నిమిషాలకు స్పాట్లైట్, 9 గంటల 30 నిమిషాలకు పబ్లిక్ స్పీక్. ఈ 2 కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. ఈరోజు రాత్రి 10 గంటలకు శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో హైదరాబాద్ సోదరీమణులు లలిత హరిప్రియ గార్ల గాత్ర యుగళం. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఈ ఉదయం 10:03 యోగా ఆహారం గురించి శ్రీ విక్రమ్ ఆదిత్య గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి గారు. ఈ కార్యక్రమం ఈ ఉదయం 10:03

0: digital vulnerabilities, and artificial intelligence-driven threats. The National Testing Agency, NTA, will commence the UGC NET June 2026 examination from today. The national-level eligibility test will be conducted in computer-based test mode until 30th of this month, in two shifts each day. The UGC NET exam is conducted for candidates aspiring to qualify for the Junior Research Fellowship, Assistant Professor positions, and admission to PhD courses. The NTA has advised candidates to download their admit cards and carefully verify all examination details. CBSE has commenced the release of Class 12 verification of issues observed and re-evaluation outcomes. In a statement, it said that the outcomes are being released in a phased manner, with over 87% of the total applications received was declared yesterday. The outcomes of the remaining applications will be made available in phases, and the entire process is expected to be completed soon. The status of application can be checked at results.digilocker.gov.in. In women's cricket, riding on an unbeaten 81 runs by Marie-Jeanne Kapp, South Africa defeated India by 6 wickets in the Group A match of ICC T20 World Cup in Manchester last night. Chasing a target of 159 runs set by India, South Africa scored 161 for 4 with 5 balls to spare. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 6:10. భావన కార్యక్రమంలో సౌందర్యం డాక్టర్ సి మృణాళిని గారి లఘు ప్రసంగం వింటారు.
2: సౌందర్యం అంటే ఏమిటి అనగానే సౌందర్యమే సత్యం, సత్యమే సౌందర్యం అన్న కీట్స్ నిర్వచనం. సౌందర్యం అంటే సత్యం అద్దంలో చూసుకుంటూ చేసే మందహాసం అన్న రవీంద్రనాథ్ టాగోర్ కవితా వాక్యం గుర్తుకొస్తాయి. ఎవరు చెప్పినా సౌందర్యాన్ని కేవలం బాహ్య స్వరూపమనే ఉద్దేశంతో కాక ఆంతరంగికమైనదన్న అర్థంలోనే ప్రయోగించారు. బాహ్య సౌందర్యం కంటే ఆత్మ సౌందర్యమే గొప్పదని మేధావులు కవులే కాదు, సామాన్యులు కూడా చెప్తుంటారు. సౌందర్యం ఆధ్యాత్మికం కూడా అని శంకరాచార్యుల వారి సౌందర్య లహరి చెప్తోంది. అమ్మవారి సౌందర్య వర్ణన చేయడానికి బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు వంటి దేవతలు కూడా కౌలైపోయారట, కానీ ఆమె వర్ణనలో మాత్రం విఫలమయ్యారు. లౌకికంగా చూసినప్పుడు మనకు ఒక చక్కని సామెత ఉంది, తా వలచింది రంభ, తా మునిగింది గంగ అని. కనుక సౌందర్యానికి అన్నిటికంటే ముందు కావాల్సింది ప్రపంచమంతా అందాన్ని మెచ్చుకుంటున్నదా లేదా అన్నది కాదు, అది మన మనసుకు హత్తుకోవడం, మనకు ఆ అందంతో సాన్నిహిత్యం ఉండడం. అందుకే త్యాగరాజస్వామి శ్రీరాముడి అందాన్ని ఒక దివ్యమూర్తిగా కీర్తించిన సందర్భాలు చాలా ఉన్నా అంతకంటే మురిపెంగా తను దగ్గరికి తీసుకుని అలంకరిస్తున్న రాముణ్ణి వర్ణించాడు. చేతులార శృంగారము చేసి చూతునో శ్రీరామ అన్న కృతిలో ఎంత అందంగా చెప్తాడో త్యాగరాజు. మెరుగు బంగారందెలు బెట్టి మేటియౌ సరిగ వల్వలు కట్టి సురతర సుమముల సిగనిండ జుట్టి సుందరమగు మోమున ముద్దు పెట్టి తానే ఆ రాముడికి అలంకరణ చేసినప్పుడు ఆయన సౌందర్యం ఇంకా బాగుందిట. అంటే అందమన్నది శరీరాకృతిలో మాత్రమే ఉండదు, మనకు అందంతో ఉన్న అనుబంధంలో ఉంటుంది. బహుశా అందుకే తెలుగులో కాకిపిల్ల కాకికి ముద్దు అన్న సామెత కూడా వచ్చింది. సౌందర్యం అన్నది కేవలం మనుషుల్లోనే ఉంటుందా? కాదు, మన చుట్టూ ఉన్న ప్రకృతిలో, మనం సృష్టించే కళల్లో, మనం చేసే ప్రతి పనిలో అందం ఉంటుందని అందరం ఒప్పుకుంటాం. శ్రీశ్రీ అన్నట్టు శ్రమైక జీవన సౌందర్యానికి ఖరీదు కట్టే షరాబు లేడు. కానీ సౌందర్య వర్ణన అనగానే కౌలకు సామాన్య ప్రజలకు కూడా గుర్తుకు వచ్చేది స్త్రీ సౌందర్యమే. అమ్మవారి సౌందర్యాన్ని అత్యంత వైవిధ్యంతో వర్ణించిన కవి మన పదకవితా పితామహుడు అన్నమయ్య. ఆమె సౌందర్యాన్ని నవరత్నాలతో, యాగ విధులతో, ఋతువులతో, అడవితో, కనుమలతో, పూజా సామగ్రితో, పెళ్లి వస్తువులతో, ఒకటననే అన్ని రకాల ఉపమానాలతో వర్ణించాడాయన. ఉదాహరణకు నవరత్నాలే ఉపమానమైన విధానం వినండి. తరుణి పాదపు గోళ్లు తళుకుల వజ్రములు, పరగు చేతిగోళ్లే పద్మరాగాలు, అరిది కన్నుల తేటలు ఆణి ముత్యపు సరులు, వలపు తెర సిగ్గులు వైడూర్యాలు, తొలకు అనురాగాలే దొడ్డ గోమేధికములు, ఇలా సాగుతుందాయన రచన. పదకవితలో సౌందర్యం ప్రస్తావన వచ్చినప్పుడు ఒక చక్కని నిర్వచనం గుర్తుకొస్తుంది. సౌందర్యం అంటే కనిపించే సంగీతం అన్నాడు హేన్లీ అనే విమర్శకుడు. నిజంగా సంగీతానికి ఆకృతి వస్తే సౌందర్యం అవుతుందన్నది చాలా గొప్ప వ్యాఖ్య. సాహిత్యం మాట అటుంచితే జీవితంలో సౌందర్యం ఎంత ముఖ్యం, ఎటువంటి సౌందర్యం కోసం మనం ప్రయత్నించాలి? బాహ్య సౌందర్యం విషయానికి వస్తే ఇదివరకు ఆడవాళ్లు మాత్రమే అందంగా ఉండడానికి తప్పిస్తారని, వయసు కనిపించకుండా రకరకాల లేపనాలతో ముదిమిని కప్పిపెడతారని అనుకునేవాళ్లం. కానీ అవన్నీ ఇప్పుడు పురుషుల విషయంలో కూడా వాస్తవాలే. వారికి సౌందర్య సాధనాలు పెరిగాయి. మన గ్రామాల్లో గత 5 ఏళ్లలో అన్నిటికంటే సంఖ్యలో ఎదిగిన దుకాణాలు బ్యూటీ పార్లర్లేనని గణాంకాలు చెప్తున్నాయి. అంటే దేహ సౌందర్యం మీద ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి ఆకాంక్ష పెరుగుతోంది. సౌందర్య సాధనాలకున్నంత మార్కెట్ మరి దేనికి లేదు.

0: అందంగా కనిపించాలన్నది సార్వజనీనం సార్వకాలికమైన వాస్తవమైనా అది కొంతకాలం వరకే, స్వల్ప ప్రయోజనాల వరకే. ఆ సౌందర్య ఫలం శాశ్వతం కావాలంటే దానికి ఉన్నత వ్యక్తిత్వం తోడవ్వాలి. ఉన్నత వ్యక్తిత్వం ముఖంలో ప్రతిఫలిస్తుంది. ఆ సౌందర్యానికి మించింది మరొకటి లేదు. ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం, శ్రమించే గుణం, దయ, మానవీయత మనిషి వ్యక్తిత్వానికి గీటురాళ్లు. అవి ఉన్న మనిషి కనుల మెరుపు ముందు, అవి ఉన్న వ్యక్తి చిరునవ్వు ముందు ఏ సౌందర్య లేపనాలు పనికిరావు. ఎంత అద్భుతమైన శరీర లావణ్యమూ నిలవలేదు. అందుకే సౌందర్యం అనేది ముఖంలో ఉండదు, దాన్ని చూసేవారి హృదయాల్లో అది వెలిగించే కాంతిలో ఉంటుంది అన్నాడు ఖలీల్ జిబ్రాన్. మన సౌందర్యం ఎదుటివాళ్లలో ఆకర్షణ కలిగిస్తే చాలదు, ఉత్తేజం, ఉదాత్త గుణం కలిగించాలి. అదే అసలైన అందం.
1: సౌందర్యం. డాక్టర్ సి మృణాళిని గారి లఘు ప్రసంగం విన్నారు. భావన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
2: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం భక్తిరంజని ఈనాటి కార్యక్రమంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సుప్రభాతం అర్ధనారీశ్వర అష్టకం వింటారు.

ఇంతవరకు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సుప్రభాతం, అర్ధనారీశ్వర అష్టకం విన్నారు. భక్తిరంజని కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి పొలం పనులు.

0: ఈనాటి కార్యక్రమంలో కుసుమ నూనెతో గుండె పదిలం ఈ అంశం గురించి కొన్ని వివరాలను వింటారు.
1: కుసుమ నూనెతో గుండె పదిలం. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు కుసుమ నూనెను వాడి ఏ విధంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, మన గుండెను భద్రంగా ఉంచుకోవచ్చు అన్న వివరాలు మన రైతు సోదరులకు, మన శ్రోతలకు అందజేస్తున్నారు. అందుకే ఈ కుసుమ పంటను సాగు చేసి రైతులందరూ మన అందరి ఆరోగ్యం కాపాడగలరని ఆశిస్తూ ఈ వివరాలు అందిస్తున్నారు మన శాస్త్రవేత్తలు. కుసుమలు విలువైన నూనె గింజల పంట. సాధారణంగా దీనిని చమురు ఉత్పత్తి కొరకు పండిస్తారు. కుసుమ నూనె ఇతర నూనెల కంటే అధిక మొత్తంలో ఓలిక్, లినోలిక్ ఆమ్లాలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఎంతో ఖరీదైన ఆలివ్ నూనె కంటే కుసుమ నూనెలో ఎక్కువ విటమిన్ ఈ లభిస్తుంది. ఇందువల్ల ఆలివ్, ఇతర ఫంక్షనల్ నూనెలను కొనుగోలు చేయలేని వారు అంతే పోషక విలువలున్న కుసుమ నూనెను కొనుగోలు చేయవచ్చు. ఈ నూనె అసంతృప్త కొవ్వులు, రుచి, ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద కూడా స్థిరంగా ఉండే ప్రత్యేక లక్షణాలను కలిగి వినియోగదారుల ఎంపికకు అనుకూలంగా ఉంటుంది. కుసుమ నూనె రంగు, రుచిలో ప్రొద్దుతిరుగుడు పువ్వు నూనెను పోలి ఉంటుంది. ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద కుసుమ నూనెను వేడి చేసినా కూడా ఇందులో అధికంగా లభించే ఓలిక ఆమ్లాలు స్థిరంగా ఉన్నాయి అని అధ్యయనాల్లో తేలింది. ఈ నూనె తక్కువ ఉష్ణోగ్రత వద్ద కూడా స్థిరంగా ఉంటుంది. దీనివల్ల చల్లగా ఉండే ఆహార ఉత్పత్తుల అభివృద్ధికి అనుకూలంగా ఉంటుంది. కొన్ని ఫ్యాటీ ఆమ్లాలు మన ఆహారంలో లేకపోతే మన శరీరంలో కొన్ని జీవక్రియలు సక్రమంగా జరగవు. ఈ అత్యవసర ఫ్యాటీ ఆమ్లాలు మన శరీరంలో కూడా తయారు కావు, కాబట్టి మన ఆహారం ద్వారా వీటిని తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన శరీరానికి అత్యవసర ఫ్యాటీ ఆమ్లాలు ఒక్క రోజులో 15 నుండి 25 గ్రాముల అవసరం పడుతుంది. కుసుమ నూనెలో అధిక మొత్తంలో అసంతృప్త ఫ్యాటీ ఆమ్లాలు ఉన్నాయి. సహజంగా అసంతృప్త కొవ్వు ఆమ్లాలు శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంతో పాటు శరీరానికి అవసరమయ్యే మంచి కొలెస్ట్రాల్ను పెంచడంలో గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది. దీని కారణంగా ఉత్తర అమెరికా, జర్మనీ, జపాన్ వంటి దేశాల్లో అధిక మొత్తంలో కుసుమ నూనెను వంటల్లో ఉపయోగిస్తున్నారు. కుసుమ నూనెలో లినోలిక్ అనే అసంతృప్త ఫ్యాటీ ఆమ్లాలు దాదాపు 70% ఉంటుంది. ఇందువల్ల దీనిని నూనెలలో శ్రేష్టమైన నూనెగా పరిగణిస్తారు. ఇక ఆరోగ్య ప్రయోజనాలు ఏ విధంగా ఉన్నాయని ఈ విధంగా తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. కుసుమ నూనె చర్మ ఆరోగ్యాన్ని పెరుగుపరచడానికి, బరువు తగ్గడానికి, జుట్టు పెరుగుదలకు వినియోగించవచ్చు. అతిరోస్కిలో రోసిన్, హైపర్ లిపిడిమియా, గుండె సమస్యల నివారణకు కుసుమ నూనెను ఉపయోగిస్తున్నారు. కుసుమ గింజల యొక్క లిగ్నానిన్స్, ఫ్లేవనాయిడ్స్ ఈస్ట్రోజన్తో సమానమైన ప్రభావాలను కలిగి ఉండడం వలన వీటిని

0: ఫైటో ఈస్ట్రోజెన్స్ గా పేర్కొంటారు. ఈ ఫైటో ఈస్ట్రోజెన్ యాంటీ ఆక్సిడెంట్, యాంటీ కార్సినోజిక్ లక్షణాలను కలిగి ఉండి ముఖ్యంగా స్త్రీలకు ఎంతో మేలు చేస్తాయి. స్త్రీలలో ఋతు సంబంధ బాధలు లేకుండా నివారించడంతో పాటు రోగ నిరోధక శక్తిని కూడా పెంపొందిస్తుంది. కుసుమలో అలర్జీ కారకాలు లేని కారణంగా కుసుమ ఉత్పత్తులను సౌందర్య సాధనాలలో వినియోగిస్తున్నారు. కుసుమ నూనె ఒక శక్తివంతమైన హైడ్రేటర్. ఇది చర్మం యొక్క తేమను పదిలంగా ఉంచుతుంది. ఈ నూనెలో ఉండే పోషకాలు చర్మ సమస్యలను తొలగిస్తూ చర్మాన్ని మృదువుగా ఆరోగ్యంగా ఉంచుతుంది. కాబట్టి దీనిని పసిపిల్లలకు మర్దన చేయడంలో ఉపయోగిస్తుంటారు. అయితే కుసుమ గింజల నుండి నూనెను గానుగ పద్ధతిలో సేకరించడం వలన వీలైనన్ని ఎక్కువ పోషకాలు పొందగలుగుతాం. కుసుమ నూనెలో అసంతృప్త ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండటం వల్ల దీనిని వేడికి, వెలుతురు, గాలికి ఉంచినప్పుడు త్వరగా పాడవుతుంది. ఇందువల్ల కుసుమ నూనెను తప్పనిసరిగా చల్లని ప్రదేశాల్లోనే భద్రపరచాలి. ఈ విధంగా కుసుమ నూనెతో గుండెను పదిలంగా ఉంచుకోవాలని మన శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు తెలియజేస్తున్నారు. కానా రైతు సోదరులందరూ ఈ పంటను పండించి మన ప్రజల ఆరోగ్యాన్ని కాపాడగలని ఆశిస్తూ, అలాగే మన ప్రజలు, మన ప్రతి పౌరుడు ఈ కుసుమ నూనెను చక్కగా వాడి వారి యొక్క ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోగలరని ఆశిద్దాం. వరి విత్తనోత్పత్తిలో జాగ్రత్తలు. భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం విత్తనోత్పత్తికి ప్రముఖ రాష్ట్రంగా పేరు పొందింది. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, నల్గొండ ఇతర జిల్లాలు వరి విత్తనోత్పత్తికి అనువైన జిల్లాలుగా ప్రాముఖ్యత పొందినవి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాసంగిలో ఆరు తడి పంటల సాగును ప్రోత్సహించింది. అదేవిధంగా కొన్ని ప్రత్యేక సందర్భాలలో వరి విత్తనోత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థలైన ఎస్ఎస్టీ, టీఎస్, ఎస్డిసి ఇంకా వ్యవసాయ విశ్వవిద్యాలయాలతో కొనుగోలు ఒప్పందం ఉన్న రైతులు, ప్రైవేటు రంగ సంస్థలలో విత్తన కొనుగోలు ఒప్పందం ఉన్న రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, కోఆపరేటివ్ సొసైటీలు, ఎన్జీఓలతో ఒప్పందం కుదుర్చుకున్న రైతులు, మిల్లర్లతో ఒప్పందం కుదుర్చుకున్న రైతులు, బహుళజాతి కంపెనీలతో హైబ్రిడ్ వరి విత్తనోత్పత్తిని కొనుగోలు ఒప్పందం ఉన్న రైతులు, ఈ విధంగా ఇప్పుడు చెప్పినటువంటి సంఘాల ద్వారా, ఈ సంస్థల ద్వారా విత్తనాన్ని సేకరించి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు కూడా విత్తనాన్ని సరఫరా చేస్తున్నారు మన ప్రభుత్వ అధికారులు. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో చిరుపట్ట నుండి గింజ కట్టే దశలో ఉంది. ఈ సమయంలో బెరుకుల ఏరివేత ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. బెరుకులు ముఖ్యంగా మూడు దశలలో ఏరివేస్తారు. దుబ్బు చేసే సమయంలో పైరు ఎత్తు, ఆకు, రంగు, వెడల్పు, పొడవు ఇతర లక్షణాల ఆధారంగా బెరుకులు ఏరి వేయాలి. పూత దశలో ముందుగా పూతకు వచ్చేవి లేదా ఆలస్యంగా పూతకు వచ్చేవి, పోటాకు అమెరికాలో వ్యత్యాసాలున్న మొక్కలు పూర్తిగా తీసేయాలి. గింజ కట్టే దశలో అయితే వెన్ను లక్షణాలు, గింజ రంగు, ఆకారం, పరిమాణం మొదలగు లక్షణాల్లో తేడా ఉన్న మొక్కలను తీసివేయాలి. ఈ బెరుకులను గొలుసు మాత్రమే కాకుండా క్రింద మొదల నుండి తీసివేసినతో మొక్క మరల పెరగకుండా జాగ్రత్త తీసుకోవచ్చు. కోత మరియు కోతానంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే ఈ విధంగా తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. మన తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రాంతాలలో వరి విత్తన క్షేత్రాలను యంత్రాలతో ఉపయోగించి చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వేరు వేరు రకాల మిశ్రమం కలిసి నాణ్యత లోపించే అవకాశం ఉంది. కావున ఒక రకాన్ని ఇంకో రకాన్ని కోసినప్పుడు యంత్రాన్ని ఎలాంటి మిశ్రమాలు లేకుండా శుభ్రపరచాలి. విత్తనాన్ని ఎండబెట్టేటప్పుడు తేమ శాతం 12% చేరే వరకు బాగా ఎండబెట్టాలి. విత్తన నిల్వకు బాగా శుభ్రం చేసిన గోనె సంచులు, కొత్త సంచులను మాత్రమే ఉపయోగించాలి. వాణిజ్య ఉత్పత్తిలో ధృవీకరణ, విత్తన నాణ్యత ప్రమాణాలు తప్పకుండా పాటించాలి. జన్యు స్వచ్ఛత, భౌతిక స్వచ్ఛత 98%, జడ పదార్థం 2% మించకుండా, కనీసం మొలక శాతం 80%, తేమ 12% మించకుండా ఉండాలి. ఇక విత్తన నిల్వలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విత్తనాన్ని సరైన ఉష్ణోగ్రత, వెలుతురు ఉండే ప్రాంతంలో నిల్వ చేయాలి. నిల్వ ధాన్యాన్ని ఆశించే పురుగులు రాకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాలి.
1: కుసుమ నూనెతో గుండె పదిలం ఈ అంశం గురించి కొన్ని వివరాలను విన్నారు

పొలం పనులు కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఈరోజు రాత్రి 7:15 పశు విజ్ఞానం ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోని

0: కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి కార్యక్రమంలో వర్షాకాలంలో కోళ్ల పెంపకం నిర్వహణ గురించి రాజేంద్రనగర్ కోళ్ల పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ హనుమంతరావు గారు పాల్గొంటారు. ఈ కార్యక్రమ అనుసంధానకర్త శ్రీ ఎస్ రామగోపాల్. ఈ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ఈరోజు రాత్రి 7:15.
1: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా ప్రోగ్రెస్ రిపోర్టు 2024-26 పేరుతో నివేదికలను విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమవుతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్దితో పాటు ప్రతి వర్గానికి సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా ప్రోగ్రెస్ రిపోర్టు 2024-26 పేరుతో నివేదికలను విడుదల చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రెండేళ్లలో ప్రభుత్వం సాధించిన పురోగతి, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ది పనులు, పాలనా సంస్కరణలు ప్రజలకు తెలియజేయటమే ఈ నివేదికల లక్ష్యమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అలాగే అభివృద్ది, సుపరిపాలన, సంక్షేమం, సాధికారత అంశాలపై మరో 3 నివేదికలను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు పలువురు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో ఆయన సమావేశమవుతారు. ఈ సందర్బంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్లతో ముఖ్యమంత్రి సమావేశమై రాష్ట అభివృద్ది, మౌలిక వసతులు, వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై చర్చలు జరిపే అవకాశముందని అధికారులు తెలిపారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో కూడా సమావేశమై పలు అంశాలపై చర్చించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్దితో పాటు ప్రతి వర్గానికి సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. అమరావతిలో నిర్వహించిన కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల విజయోత్సవ సభ కార్యక్రమంలో నిన్న పాల్గొని గత 2 ఏళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో నడిపించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించారు. ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈ సందర్భంగా తెలియజేస్తూ,
1: ఒక్క పెదకూరుపాడ నియోజకవర్గంలో 286 కోట్ల రూపాయల వర్కులు అంటే పంచాయతీరాజ్ శాఖ రోడ్లు, అదేవిధంగా గ్రామీణ నీటిపారుదల, శానిటేషన్, స్కూల్ రిపేర్ వర్క్స్, ఇరిగేషన్, విద్యుత్

0: ట్రాన్స్ఫార్మర్లు ఇలా అనేక రకాలైనటువంటి వర్కులన్నింటినీ కూడా ఈ రోజు చేస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో 800 కోట్ల రూపాయలు పెట్టి యుద్ధ ప్రాతిపదికన గుంతలన్నీ పుడ్చారు. మళ్లీ 2500 కోట్ల రూపాయల శాంక్షన్ తో ప్రతి రోడ్డును కూడా వేసేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు 2 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి కన్నా కూడా వచ్చే 3 సంవత్సరాల్లో అద్భుతమైనటువంటి అభివృద్ధి జరగబోతా ఉంది.
1: ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా బోయపాడు తీర ప్రాంతంలో చేపలు మృతి చెందిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పందించారు. ఘటనకు గల కారణాలపై సమగ్ర విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చేపల మృతికి కారణమైన పరిస్థితులను శాస్త్రీయంగా పరిశీలించాలని, నీటి నమూనాలు, ఇతర సంబంధిత అంశాలపై సమగ్ర అధ్యయనం నిర్వహించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో సమాజంపై సామాజిక మాధ్యమాల ప్రభావం అంశంపై అనంతపురంలో నిర్వహించిన సదస్సులో ముఖ్య అతిథిగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆధునిక కాలంలో సామాజిక మాధ్యమాలు సమాచార వ్యాప్తిని వేగవంతం చేసినప్పటికీ వార్తల విశ్వసనీయత, ప్రామాణికత విషయంలో సాంప్రదాయ ప్రింట్ ఎలక్ట్రానిక్ మాధ్యమాల పాత్ర కీలకమని అన్నారు. పాత్రికేయులు వాస్తవాలకు ప్రాధాన్యమిస్తూ ఖచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు అందించాల్సిన అవసరం ఉందని మంత్రి పయ్యావుల కేశవ్ తెలియజేస్తూ,
2: న్యూస్ పేపర్, రేడియో, టీవీ, ఇవాళ సోషల్ మీడియా బాధ్యతతో కూడినటువంటి భావ ప్రకటన గతంలో ఉండేది. అవి సోషల్ మీడియాని బ్యాన్ చేయండి, ఇంకోటి చేయండి అన్నటువంటి వార్త నేను చెప్పను. ఎందుకంటే ఏ రూపంలో వార్త ఉన్నా కూడా ఉండాల్సిందే, ప్రభుత్వాలని పనిచేయించాలి అనంటే ప్రభుత్వాల మీద ఒత్తిడి కొనసాగుతూనే ఉండాలి అనేటువంటి ఫోర్త్ ఎస్టేట్ గా ఏది భావించామో దాంట్లో కూడా సోషల్ మీడియా ఒక పార్ట్ అనుకోవాలి. కాకపోతే కన్స్ట్రక్టివ్ గా దాన్ని తయారు చేసే రకంగా మనం అందరం కూడా సలహాలు
1: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మాదక ద్రవ్యాల నియంత్రణకు ఈగల్ సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. విజయవాడలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం అనంతరం ఈగల్ 1972 హెల్ప్ లైన్ ప్రచార పత్రికలను ముఖ్యమంత్రి నిన్న ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, భవిష్యత్తులో కూడా మరింత విస్తృత స్థాయిలో ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాలను చేపట్టాలని ఈగల్ బృందాన్ని ప్రోత్సహించారు. అలాగే వ్యసనముక్త భారత్ అభియాన్ ప్రచార వాహనాన్ని కూడా ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం ఆర్టీసీ కాలనీలో లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నియోజకవర్గంలో ఇప్పటి వరకు 854 మంది లబ్దిదారులకు మొత్తం 7.98 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసినట్లు వెల్లడించారు. ఎన్టీఆర్ వైద్య సేవా పరిధిలో చికిత్స పొందలేని రోగులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా వైద్య ఖర్చుల సహాయం అందిస్తున్నామని మంత్రి పేర్కొంటూ,
3: సీఎం రిలీఫ్ ఫండ్ కింద మరి ఎవరైతే వైద్య సహాయం కోసం ముఖ్యంగా ఎన్టీఆర్ వైద్య సేవల్లో కవర్ కావు వాళ్ళకు కూడా మరి వైద్యానికి ఎక్కడ ఇబ్బంది పడకూడదని చెప్పి ఆలోచించి సీఎం రిలీఫ్ ఫండ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్ కింద రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని కోట్ల మందికి మరి కోట్లాది రూపాయల ముఖ్యమంత్రి గారు సహాయ నిధిని అందిస్తా ఉన్నారు. అందులో భాగంగా మన మచిలీపట్నంలో కూడా దగ్గర 66,58,185 రూపాయలని 42 మందికి అంటే ఎల్ఓసి కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ చేసి అందిస్తున్నాం.
1: కేంద్ర ప్రభుత్వం జులై 1 నుంచి అమలు చేయనున్న కొత్త ఉపాధి విధానంపై సమగ్ర అధ్యయనం చేపట్టి తెలంగాణ ప్రయోజనాలను కాపాడేలా తుది నివేదిక రూపొందించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో నిన్న జరిగిన సమావేశంలో గ్రామీణ సంక్షేమం, వ్యవసాయ రంగం, స్థానిక సంస్థలపై కొత్త విధానం ప్రభావాన్ని సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గ్రామీణ ప్రజల అవసరాలు, కూలీల జీవనోపాధి, ఉపాధి అవకాశాల పరిరక్షణ అంశాలను దృష్టిలో ఉంచుకుని వివిధ అంశాల వారీగా అధ్యయనం కొనసాగించాలని అన్నారు. రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకునేలా ఇతర రాష్ట్రాలతో కూడా సంప్రదింపులు జరపాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించిందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో సముద్ర కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణ రక్షణకు చర్యలు చేపడుతున్నామని విశాఖ పార్లమెంటు సభ్యులు ఎం శ్రీభరత్ తెలిపారు.

0: విశాఖపట్నంలో ఆయన నిన్న మాట్లాడుతూ ఆర్కే బీచ్, రుషికొండ బీచ్ పరిసర ప్రాంతాల్లో శుద్ది చేయని మురుగునీరు సముద్రంలోకి చేరకుండా 330 కోట్ల రూపాయల వ్యయంతో ఆధునిక శుద్ది సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. రాయలసీమ, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ వరకు ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా ప్రోగ్రెస్ రిపోర్టు 2024-26 పేరుతో నివేదికలను విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమవుతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్దితో పాటు ప్రతి వర్గానికి సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.
1: సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచిక సాధనా శర్మ. అథ వార్తా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవదత్ యత్ ఆధునికే విశ్వస్మిన్ సాముద్రిక శక్తి రాష్ట్రస్య సామరిక ప్రభావస్య ప్రముఖ ఆధార అస్తి. కోలకాతాయాం శ్యామా ప్రసాద్ ముఖర్జీ జలపోత స్థాత్రే తేన స్వదేశ నిర్మితాః త్రయః నౌ సైనిక పూతాః ఐఎన్ఎస్ దునాగిరిః, ఐఎన్ఎస్ సంశోధకః, ఐఎన్ఎస్ అగ్రయశ్చ భారతీయ నౌ సేనాయై సమర్పితాః.
2: ఐఎన్ఎస్ విక్రాంత్ సే లేకర్ ఆజ్ తక్ కీ యాత్రా కేవల్ నయే యుద్ధ పోతో కీ యాత్రా నహీ హై, యే భారత్ కీ బఢ్తీ ఆత్మనిర్భర్తా కీ యాత్రా భీ హై. ఇన్కా నిర్మాణ భారత్ మే హువా హై, ఇన్కీ డిజైన్ భారత్ మే తయారు హుయీ హై, ఇన్కే నిర్మాణ మే భారతీయ ఉద్యోగోం కీ ప్రతిభా లగీ హై, ఔర్ యహీ నయే భారత్ కీ సబ్సే బడీ తాకత్ హై.
1: తేన ఉక్తం యత్ ఏతేషాం పూతానాం నిర్మాణే ద్విశతాధికాః సూక్ష్మ లఘు మధ్యమోద్యమాః యోగదానం అకురువన్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాంప్రతిక వర్షస్య అంతారాష్ట్రియ యోగ దివసస్య వైశ్విక ఉత్సవ రూపేణ ఆయోజనార్థం విశ్వస్య జనాన్ ప్రతి కృతజ్ఞతాం వ్యక్తవాన్. తేన ఉక్తం యత్ యోగః విభిన్నేషు దేశేషు సమాజేషు చ స్థితాన్ జనాన్ స్వాస్థ్య కళ్యాణయోః సమాన లక్ష్యే సంయోజయతి. ప్రధానమంత్రి ఏతత్ విశ్వస్య కృతే ప్రేరణాదాయకం అస్తి ఇతి అవదత్. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముః కునో రాష్ట్రియ ఉద్యానస్య భ్రమణం కరిష్యతి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముః మధ్యప్రదేశస్య కునో నేషనల్ పార్క్ ఇత్యస్య రాష్ట్రియ ఉద్యానస్య భ్రమణం కరిష్యతి. సా ప్రొజెక్ట్ చీతా ఇది యోజనాయాః ప్రగతిః సమీక్షాం కరిష్యతి, తథా చ వ్యాఘ్రపాలకైః వన కర్మచారిభిః స్థానీయ జనైశ్చ సహ సంవాదం కరిష్యతి. అధికారిణాం అనుసారేణ భారతే సంప్రతి 500+ వ్యాఘ్రాః సంతి, తేషు అధికాంశతః కునో రాష్ట్రియ ఉద్యానే వసంతి. భారతం అద్యారభ్య నవదిల్ల్యాం బ్రిక్స్ రాష్ట్రాణాం రాష్ట్రియ సురక్షా పరామర్శదాతృణాం ద్విదివసీయ సమ్మేళనస్య ఆయోజనం కరోతి. అస్య అధ్యక్షతాం అజీత్ డోభాలః కరిష్యతి. నీట్ యూజీ 26+ పునర్పరీక్షా సుదృఢ సురక్షా వ్యవస్థాయాం సుసంపన్నా. రాష్ట్రీయ పరీక్షా అవికరణస్య అనుసారేణ దేశే విదేశే చ స్థితేషు 44+4500 పరీక్షా కేంద్రేషు లక్షశః అభ్యర్థినః సహభాగినః అభవన్. దివ్యాంగ అభ్యర్థిభిః సహ సర్వేషాం పరీక్షార్థీనాం సువిధార్థాః విశేష వ్యవస్థాః అపి కృతాః. కేంద్రీయ మాధ్యమిక శిక్షా బోర్డ్ ఇత్యనేన 12 శ్రేణ్యాః उत्तर पुस्तिका सत्यापनस्य पुनर्मूल्यांकनस्य च परिणामः क्रमशः प्रकाश

0: अपेक्षिताः। मण्डलेन प्राप्तेषु उक्तं यत् प्राप्तेषु आवेदनपत्रेषु 87% प्रतिशतं परिणामाः घोषिताः सन्ति। अवशिष्टपरिणामाः अपि शीघ्रमेव चरणबद्धरीत्या प्रकाश्यन्ते। छात्राः स्व आवेदनस्य स्थितिं डिजिलॉकर पटले परीक्षितुं शक्नुवन्ति। मण्डलेन निष्पक्षतां शुद्धतां च सुनिश्चित्य सर्वाः प्रक्रियाः सावधानतया सम्पन्नाः इति उक्तम्। छात्राः मिथ्याप्रचारेषु सामाजिक माध्यमेषु प्रसारितान् अप्रमाणित सन्देशान् च न विश्वसन्तु इति केवलं CBSE इत्यस्य आधिकारिक सूचनाः एव अनुसरन्तु इति परामर्शः दत्तः। तमिलनाडु राज्यस्य पेरियापालम क्षेत्रे स्थितायां समुद्री खाद्य निर्यात समवाये अमोनिया वायोः स्रवण घटनायां 7 जनाः मृताः, 70+ श्रमिकाश्च प्रभाविताः जाताः। घटनास्थले उत्थार चिकित्सा कार्याणि निरन्तरं प्रचलन्ति। राष्ट्रिय आपद्मोचन बलस्य तथा रासायनिक जैविक परमाणु आपदा विशेष दलानां च सदस्याः त्वरितं आपद उत्थार अभियानम् आरब्धवन्तः। मुख्यमंत्री सी जोसेफ विजयः उच्चस्तरीय अन्वेषणस्य आदेशं दत्त्वा 3-सदस्यीयां समितिं नियुक्तवान्। फीफा विश्व कप चषके केप वर्डे उरुग्वे च अनयोः दलयोः स्पर्धा तत्र 2-2 अंकेन समतायाम् अभवत् इति वार्ता।
1: ఆకాశవాణి మంచిర్యాల జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదిక నందిస్తారు శ్రీ ఎల్ శ్రీనివాస్.
2: సింగరేణి కార్మికుల సంక్షేమం విషయంలో రాజీ పడేది లేదని, సింగరేణి సంస్థ తెలంగాణ ప్రజల ఆస్తి అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మంచిర్యాలలో జరిగిన సింగరేణి కారుణ్య నియామక పత్రాల అందజేత కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు డి శ్రీధర్బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్లతో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్య పరంగా పనిచేయలేని సింగరేణి ఉద్యోగులకు సంబంధించిన 335 మంది అర్హత గల అభ్యర్థులకు నియామక పత్రాలు అందిస్తున్నామని, భవిష్యత్తులో మరింత మంది అర్హులకు అందిస్తామన్నారు. కార్మికులకు 1,25,00,000 బీమా సదుపాయం కల్పిస్తూ 30,000 నుంచి మంచి ఒప్పంద పొరుగు సేవల సిబ్బందికి బోనస్ అందించామన్నారు. తెలంగాణ యువతకు అంతర్జాతీయ ఉపాధి అవకాశాలను చేరువ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని రాష్ట కార్మిక ఉపాధి గనుల శాఖ మంత్రి డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి అన్నారు. అభివృద్ది సంక్షేమ పథకాల్లో మంచిర్యాల జిల్లా ముందుకు వెళ్తోందని, ప్రభుత్వం ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చేందుకు పెద్దపీట వేస్తోందని రాష్ట ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాలరావు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపేందుకు ముందుకు పోతున్నామని, ప్రభుత్వ సంక్షేమ ఆర్థిక కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసే 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా జరుగుతుందన్నారు. రాష్ట ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా మంచిర్యాల జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఆధ్యాత్మికతతో పాటు విద్య, వైద్య, సాగునీటి రంగాల అభివృద్దికి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు స్పష్టం చేశారు. మంచిర్యాల నియోజకవర్గ పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గూడెంగుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం అభివృద్ది పనుల శంకుస్థాపనలో పాల్గొన్న మంత్రి, రాష్ట వ్యాప్తంగా దేవాలయాల అభివృద్దికి 2.5 ఏళ్లలోనే 2,226 కోట్ల మంజూరు చేసినట్లు తెలిపారు. రాబోయే గోదావరి పుష్కరాల ఏర్పాట్ల కోసం మరో 1,000 కోట్లు, బాసర నుంచి భద్రాచలం వరకు ఆధ్యాత్మిక కారిడార్ అభివృద్దికి 802 కోట్లు కేటాయించి సుందరీకరణ పనులు చేపడుతున్నట్టు వివరించారు. సింగరేణి సంస్థ సర్వతోముఖ అభివృద్దికి సమిష్టిగా కృషి చేద్దామని రాష్ట ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. సింగరేణి సంస్థలో ప్రతి అంశం పారదర్శకంగా జరుగుతుందని, ప్రతి కార్మికుడి ఆరోగ్యం, వారి పిల్లల విద్యా ప్రమాణాలు, భవిష్యత్తు కోసం యాజమాన్యం పూర్తి నిబద్ధతతో ఉంది అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని రాష్ట కార్మిక మైనింగ్ శాఖ మంత్రి డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామ సమీపంలోని అర్బన్ ఇకో పార్క్ లో అటవీ శాఖ ఆధ్వర్యంలో జరిగిన మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అడవుల విస్తీర్ణం పెరిగితే సమయానికి వర్షాలు కురుస్తాయని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించడం సామాజిక బాధ్యత అని మంత్రి సూచించారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రజలందరూ సహకరించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పిలుపునిచ్చారు. మంచిర్యాల ప్రభుత్వాసుపత్రిలోని డీ అడిక్షన్ కేంద్రాన్ని సందర్శించిన కమిషనర్ చికిత్స పొందుతున్న వారితో మాట్లాడారు. గంజాయి బాధితుల్లో సానుకూల ఆలోచనలు పెంపొందించడంలో వైద్యులు కీలక పాత్ర వహించాలని, పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు నిఘా ఉంచి అనుమానాస్పద మార్పులు గమనిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజంతోనే ప్రకృతిని కాపాడుకోగలుగుతామని

0: మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ అన్నారు. పర్యావరణ సంరక్షణపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాలుష్య నియంత్రణకు శ్రీరాంపూర్ ఏరియాలో ఇప్పటి వరకు 22 లక్షల మొక్కలు నాటామని, ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రిస్తూ పర్యావరణానికి మేలు చేసే వస్తువులను ఉపయోగించాలని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని భారతదేశం శక్తివంతమైన దేశంగా అభివృద్ది చెందుతుందని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. మంచిర్యాల జిల్లా సీసీసీ సింగరేణి గెస్ట్ హౌస్ లో దత్తాత్రేయ రచించిన ప్రజల కొరకే నా ఆత్మకథ పుస్తకాన్ని ఆవిష్కరించి స్థానికులకు అందజేశారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రయాణికుల సురక్షిత ప్రయాణానికి తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుందని ఆదిలాబాద్ రీజనల్ మేనేజర్ విజయభాను తెలిపారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులు భయాందోళన లేకుండా ప్రయాణించడానికి బస్సులో భరోసా పేరుతో హైటెక్ సీసీటీవీ నిఘా వ్యవస్థను ప్రారంభించామన్నారు. మంచిర్యాల డిపోలో జరిగిన ఆర్టీసీ ప్రగతి చక్రం అవార్డుల కార్యక్రమంలో ఆమె పాల్గొని ఉత్తమ ప్రతిభ కనపరిచిన ఉద్యోగులకు నగదు పురస్కారాలు అందించి సన్మానించారు. సీసీ కెమెరాల ఏర్పాటును ఆదిలాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించి మొదటి విడతలో 175 బస్సుల్లో అమర్చామన్నారు. దీనివల్ల వేధింపులు, చైన్ స్నాచింగ్, మొబైల్ దొంగతనాలు, పిక్ పాకెటింగ్ వంటి అవాంఛనీయ సంఘటనలను సమర్థవంతంగా అరికట్టవచ్చన్నారు.
1: మంచిర్యాల జిల్లా సమగ్ర నివేదికను అందించిన వారు శ్రీ ఎల్ శ్రీనివాస్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడు సమయం 7:05. తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఈరోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతుంది. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు మధ్యప్రదేశ్ షియోపూర్ జిల్లాలోని కునో నేషనల్ పార్కును సందర్శిస్తారు. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందాన్ని బలోపేతం చేయడానికి ఇరు దేశాల మధ్య ఉన్నతస్థాయి ప్రత్యక్ష చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 27వ తేదీ వరకు అసోం, మేఘాలయ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈరోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతుంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఈ కూటమిలోని 11 సభ్య దేశాల భద్రతా అధిపతులు ఈ సమావేశంలో పాల్గొంటారు. భారత్, బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యుఏఈ ఈ కూటమిలో ఉన్నాయి. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సాంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే ఇతివృత్తంపై ఈ సదస్సు దృష్టి సారిస్తుంది. సైబర్ భద్రత, డిజిటల్ లోపాలు, కృత్రిమ మేధస్సు ఆధారిత ముప్పులను కూడా సదస్సులో పరిశీలిస్తారు. ఉగ్రవాద నిరోధకం, సమాచార కమ్యూనికేషన్ సాంకేతికతల వినియోగంలో భద్రతపై ఇటీవల జరిగిన బ్రిక్స్ సంయుక్త కార్యాచరణ బృందాల ఫలితాలను జాతీయ భద్రతా సలహాదారులు, ప్రతినిధి బృందాల అధిపతులు సమీక్షిస్తారు. భారత్ అధ్యక్షతన 4వసారి ఈ బ్రిక్స్ సమావేశం జరుగుతోంది. ఇంతకుముందు 2012, 2016, 2021లో భారత్ ఈ కూటమికి నాయకత్వం వహించింది. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు మధ్యప్రదేశ్ షియోపూర్ జిల్లాలోని కునో నేషనల్ పార్కును సందర్శిస్తారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి పార్కులో సఫారీ చేసి చిరుతల పునరుద్దరణ ప్రాజెక్టు పురోగతిని సమీక్షిస్తారు. ఈ ప్రాజెక్టులో స్థానికుల పాత్ర, వారి అనుభవాలను తెలుసుకోవడానికి చీతా మిత్రలు, చీతా ట్రాక్టర్లుగా పనిచేస్తున్న సహారియా తెగ సభ్యులతో పాటు స్థానిక అటవీ సిబ్బంది, టూరిస్ట్ గైడ్లతో సంభాషిస్తారు. అనంతరం రాష్ట్రపతి షియోపూర్ నుండి గ్వాలియర్కు బయలుదేరతారు. ఆ తర్వాత భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో తిరిగి న్యూఢిల్లీ చేరుకుంటారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈరోజు నుండి యూజీసీ నెట్ 2026 పరీక్షలను ప్రారంభిస్తుంది. ఈ జాతీయ స్థాయి అర్హత పరీక్ష కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానంలో ఈ నెల 30వ తేదీ వరకు ప్రతిరోజు 2 షిఫ్టుల్లో నిర్వహిస్తారు. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు అర్హత సాధించాలనుకునే, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థుల కోసం ఈ యూజీసీ నెట్ పరీక్ష నిర్వహిస్తారు.

అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవాలని, పరీక్షకు సంబంధించిన అన్ని వివరాలను జాగ్రత్తగా సరిచూసుకోవాలని ఎన్టీఏ సూచించింది. అభ్యర్థులు పరీక్ష రోజు కంటే ముందే తమ పరీక్ష తేదీ, షిఫ్ట్, సమయం, కేటాయించిన పరీక్షా కేంద్రాన్ని ఖచ్చితంగా తనిఖీ చేసుకోవాలని పేర్కొంది. అంతేకాకుండా దివ్యాంగులు పరీక్షా కేంద్రం వద్ద ఉన్న ప్రదేశం, అక్కడ ఉన్న వసతులపై ముందే ఒక అవగాహనకు రావడానికి తమకు కేటాయించిన కేంద్రాలను ముందుగానే సందర్శించాలని సూచించారు.

రంగాలకు చెందిన ప్రజలను, వివిధ దేశాలను యోగా ఒక త్రాటిపైకి తీసుకురావడం ఎంతో ప్రోత్సాహకరంగా ఉందని ప్రధానమంత్రి అన్నారు. రాబోయే రోజుల్లో యోగాను తమ దైనందిన జీవితంలో ఒక భాగంగా మార్చుకోవడానికి మరింత మందికి స్ఫూర్తినిస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. మలాడ్లో కొత్తగా నిర్మించిన లిబర్టీ గార్డెన్ మున్సిపల్ పాఠశాల భవనాన్ని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, వికసిత్ భారత్ నిర్మాణానికి విద్యపై దృష్టి పెట్టడం ఎంతో కీలకమన్నారు. ఈ పాఠశాల భవనంలో సుమారు 1530 మంది విద్యార్థులకు వసతి కల్పించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇందులో డిజిటల్ తరగతి గదులు, సైన్స్ కంప్యూటర్ ల్యాబొరేటరీలు, లైబ్రరీ వంటి ఆధునిక వసతులు కల్పించారు. ముంబై మేయర్ రీతూ తావడే మాట్లాడుతూ, ఈ పాఠశాలలో త్వరలోనే సిబిఎస్ఈ కరికులం కింద ప్రవేశాలు ప్రారంభమవుతాయని, ఇది మలాడ్, దాని పరిసర ప్రాంతాల విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందాన్ని బలోపేతం చేయడానికి, అలాగే పశ్చిమాసియా ఘర్షణలు ముగించే దిశగా ప్రయత్నాలు ముందుకు తీసుకెళ్లడానికి స్విట్జర్లాండ్లోని బర్గెన్స్టాక్లో ఇరు దేశాల ప్రతినిధి బృందాల మధ్య ఉన్నత స్థాయి ప్రత్యక్ష చర్చలు ప్రారంభమయ్యాయి. అమెరికా ప్రతినిధి బృందానికి ఆ దేశ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ నాయకత్వం వహిస్తుండగా, ఇరాన్ ప్రతినిధి బృందానికి స్పీకర్ మహమ్మద్ బాగేర్ గాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ నాయకత్వం వహిస్తున్నారు. ఈ చర్చలకు ఖతార్, పాకిస్తాన్ దేశాలు మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. లెబనాన్పై ఇజ్రాయెల్ నిరంతర దాడుల కారణంగా హర్మోజ్ జలసంధిని మళ్లీ మూసివేసినట్టు ఇరాన్ ప్రకటించిన తరుణంలో ఈ సమావేశం జరుగుతోంది. అయితే ఆ జలమార్గం అన్ని నౌకల రాకపోకలకు తెరిచే ఉందని అమెరికా సైన్యం తెలిపింది. గత వారం టెహ్రాన్, వాషింగ్టన్ల మధ్య ప్రచురితమైన 14 అంశాల అవగాహన ఒప్పందంలోని మొదటి నిబంధన ప్రకారం ఇజ్రాయెల్, ఇరాన్ మద్దతున్న హిజ్బుల్లా, లెబనాన్తో సహా అన్ని రంగాల్లో తక్షణమే కాల్పుల విరమణ జరగవలసి ఉంది. అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఇరాన్ అగ్రనేతలతో సమావేశమయ్యారు. ఈ చర్చల్లో ప్రధానంగా ఇరాన్ అణు కార్యక్రమం, ప్రాంతీయ స్థిరత్వం, అత్యంత కీలకమైన హార్మోజ్ జలసంధిని తెరచి ఉంచడం వంటి అంశాలపై దృష్టి సారించారు. ఈ నెల 27వ తేదీ వరకు అసోం, మేఘాలయ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. రానున్న 3-4 రోజుల వరకు ఆంధ్రప్రదేశ్, బీహార్, కర్ణాటక, కేరళ, మాహే, కొంకణ్, గోవా, లక్షద్వీప్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ తెలిపింది. అలాగే రాజస్థాన్, బీహార్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో రేపటి వరకు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. మహిళల ఐసీసీ టీ20 ప్రపంచకప్లో భాగంగా నిన్న రాత్రి మాంచెస్టర్లో జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో దక్షిణాఫ్రికా 6 వికెట్ల తేడాతో భారత్ను ఓడించింది. భారత్ నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ఇంకా 5 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. రాజస్థాన్లోని బికనేర్ రైల్వే స్టేషన్లో లాల్ఘర్ సబర్మతి రైలును కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, రాజస్థాన్ సరిహద్దు ప్రాంతమంతటా రైల్వే నెట్వర్క్ను ఏర్పాటు చేయడానికి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు రైల్వే అనుసంధానం కల్పించవచ్చని, జాతీయ భద్రత దృష్ట్యా ఇది వ్యూహాత్మకంగా ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా భారతీయ రైల్వేల ఆధునీకరణ వేగంగా కొనసాగుతోందని, దేశంలోని 1300 రైల్వే స్టేషన్లలో ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని, వాటిలో రాజస్థాన్లోని అనేక స్టేషన్లు కూడా ఉన్నాయని మంత్రి తెలియజేశారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఈరోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో
బ్రిక్స్

0: జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మధ్యప్రదేశ్ షియోపూర్ జిల్లాలోని కునో నేషనల్ పార్కును సందర్శిస్తారు. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందాన్ని బలోపేతం చేయడానికి ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి ప్రత్యక్ష చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 27వ తేదీ వరకు అసోం, మేఘాలయ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: శ్రోతలకు నమస్కారం. ఉదయ తరంగిణికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా డాక్టర్ కోరుప్రోలు హరినాథ్ గారి కవితా పఠనం వింటారు.
1: శీర్షిక ప్రపంచ మానవుడా. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఏదో కావాలని, ఏదీ లేని తనాన్ని నేను నిక్కచ్చిగా త్యజిస్తాను. నిజంగా నేను మనుషుల్నే ప్రేమిస్తాను. నన్నంటారు నువ్వు భూమిపుత్రుడు కావను, ఈ ధరణిలో ఉద్భవించిన మహామానవుణ్ణి నేనే. నేనే భగవంతుడిని పుట్టించాను. విగ్రహాల రూపకల్పన మానవుడిగా నేనే చేశాను. ఎప్పటిదో పురా సంస్కృతుల నుంచి, బౌద్ధ ధర్మాల నుంచి ఎప్పటివో అస్థికల్ని ఏరుకొని స్తూపాల్ని నిర్మించాను. నా ప్రయాణం ఇప్పటిది కాదు. ఎంతదాకా అంటే నైలు నది నాగరికత నుండి హరప్పా మొహంజాదారుల్లోకి నా ప్రతి ప్రయాణంలో మజిలీలున్నాయి. ప్రతి సందర్భంలోనూ ప్రేమైక్యమైన వాక్యాలున్నాయి. క్రీస్తు నాకు మిత్రుడు, బుద్ధుడు నన్నెప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాడు, రాముడిని కొలుస్తూనే ఉన్నాను. మహాయుగాలు గడిచిపోతున్నా అల్లా ఎవరో తెలియకున్నా మిత్రమా అని నన్ను పిలుస్తూనే ఉంటాడు. ఇక్కడ ప్రేమభావాల భావాలేవి పనిచేయనప్పుడు నేను నిక్షిప్తం చేసిన నా పురా జ్ఞాపకాల మటుకే చెబుతాను. విశ్వమానవులారా, నేనిప్పుడు ప్రపంచ మానవుణ్ణి. నా గొంతు నుంచి వినిపించే ప్రతి గీతం విశ్వమానవళి కోసమే తప్ప మరొక్కటి కాదు. ఇలాగా ఈ గీతం, ఈ సంగీతం ఎందుకంటే దుఃఖాలు లేని, కన్నీళ్లు పెట్టని ప్రపంచాన్ని కాంక్షించే కోణంలోనే. శీర్షిక సెల్లి చంద్రమ్మ బోనమెత్తింది, బోనాల జాతరొచ్చింది, సెల్లి చంద్రమ్మ బోనమెత్తింది, సల్లంగ చూడమ్మ సింహవాహిని తెలంగాణలో కొలువైన మా తల్లి, సల్లంగ చూడమ్మ మా తల్లి. ఆషాఢమాసాన నీకోసమే కొత్త కుండతో బోనముండింది, పాలు బెల్లం నైవేద్యమర్పింప డప్పు సప్పుళ్ల మధ్య పోతరాజు రాగా సెల్లి చంద్రమ్మ బోనమెత్తింది. ఏటేట నీకాడకొచ్చేను, బోనమిచ్చి భక్తి చాటేను, చిత్రాన్నమంటే నీకిష్టమని ప్రేమతో తెచ్చి నీ ముందు పెడితి సెల్లి చంద్రమ్మ బోనమెత్తింది. దయచూపి రోగాలు బాపి కరుణించి దీవించు మాయమ్మ, వానల్లు కురిపించి పంటల్లు పండించి ధాన్యలక్ష్మివై కొలువుండమని సెల్లి చంద్రమ్మ బోనమెత్తింది. కాళివైనా మహంకాళివైనా మా ఊరి దేవత నీవమ్మ, ఎల్లమ్మ మైసమ్మ నీవేనమ్మ, పోచమ్మ పెద్దమ్మ నీరూపమని సెల్లి చంద్రమ్మ బోనమెత్తింది, సెల్లి చంద్రమ్మ బోనమెత్తింది. శీర్షిక వ్యష్టి కాదు వ్యవస్థ, నన్ను నేను సవరించుకుంటూ వెళ్తున్నాను. కొన్ని సారా చుక్కలు ఆకులు రాలినట్లుగా నేలపై పడుతున్నాయి. ఆవిరవుతున్న క్షణాల్ని ఇప్పుడు ఉదయ సంధ్యలతోటి పోల్చలేను. ఇక్కడ మరో విషయం ఏమంటే ప్రతిదీ మనసుతో పోలుస్తుండగలను, కానీ కళ్ళెం తెంచుకుని గుర్రం పరిగెడుతుంటుంది. ఎవరో పులికేక పెట్టిన శబ్దం ముందుకు నడవనివ్వదు. భూమిని ప్రేమించిన వాణ్ణి కదా, భూమి బద్దలవుతున్న శబ్దాల్ని నేనిప్పుడు నాలుకతో చప్పరిస్తాను. చూసిన దృశ్యాన్ని చూడలేక విన్న శబ్దార్థుల్ని మళ్లీ వినలేక పరుగెడుతుంటాను.

అప్పుడు గుంటెనక్కలు నా కోసం ఎదురుచూస్తుంటాయి. నిన్న కాదురా మానవుడా, రేపటి ఎండిన పెదాల్ని చూడు, వాడిపోతున్న రేపటి కాలం గుర్తొస్తుందేమో. మళ్లీ మళ్లీ కూలిపోయిన ఆ పందిళ్లని మళ్లీ మళ్లీ ఎందుకు నిలబెడుతున్నావు? పంచం కోళ్లలాగా విరిగిపడ్డ నేల తవ్వకాల్లో ఏం వెతకబోతున్నావు? జన్మరహస్యాలంటే కాలపు ఒడ్డుపై నిలబడి చేపల్ని పట్టడం కాదు, రెక్కలు విప్పార్చి తంతులపై నిలబడ్డ పక్షుల ధ్వనులు విను. హరితపత్ర రమణీయతతో పరవశంగా ప్రభవించే ప్రకృతి అందాల్ని ఆస్వాదించు. అంతరించు వృక్షజాతి పశుపక్ష్యాదుల రక్షకుడై నిలిచి వెలుగుబాట చూపు దారిదీపమై కాంతిజ్వాలమై నిలువు. రెపరెపలాడుతున్న ఊహా ప్రపంచాల్ని దూరంగా జరిపేసి మళ్లీ జన్మనెత్తటం, వ్యష్టిగా పయనం సాగిచ్చి వ్యవస్థగా మారటం, ఎంత ప్రయాణం ఎంతకాలం, బల్లపరుపుగా ఉన్న నేలపై పోల్లాడటం పోరాటం అంటే నదులనే కాదు ఎడారులను ఈదటం. పోరాటం అంటే నదులనే కాదు ఎడారులను ఈదటం. మరణానికి స్వాగతం చెప్పి ఎప్పుడూ సిద్ధంగా ఉండటం. మరణం అంటే అద్భుతమని నిద్ర రాని రాత్రుల్ని పూర్తిగా త్యజించటమని, సుఖ లాలస శయ్యలపై పవళించడమని తెలుసుకోవడమే జీవితం. నిన్నల్ని తవ్వుతూ రేపటిని వెతకటం వ్యర్థం. నిన్నల్ని తవ్వుతూ రేపటిని వెతకటం వ్యర్థం. నేటిలో బ్రతకటం ఒక నిష్ఠుర సత్యం. వేసారిన బ్రతుక్కి పత్రహరితాన్ని పూయలేకపోవడం. వేసారిన బ్రతుక్కి పత్రహరితాన్ని పూయలేకపోవటం. శీర్షిక తేడా. ఆకుపచ్చని తనాలను కోరుకుంటే కాంక్రీటు శిథిల దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. శ్రమైక జీవన సౌందర్యాలను వీక్షించుకోవాలనుకుంటే యాసిడ్ దాడుల రాక్షస వికృత చర్యలు వికటాట్టహాసం చేస్తున్నాయి. అడవి మల్లెల నవ్వులు కావాలనుకుంటే ప్లాస్టిక్ పూల పరిహాసాలు ఎదురవుతున్నాయి. పచ్చని పంట పొలాలను చూడాలనుకుంటే ఎడారి భూములు వెక్కిరిస్తున్నాయి. జలధారలతో పుడమి పులకిస్తుందనుకుంటే కన్నీటి ధారలు వరదలై చెలరేగుతున్నాయి. ప్రస్తుత ధరిత్రి చరిత్ర పఠిస్తుంటే ప్రతి పుటలోనూ హింసాచిహ్నాలే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఉదయాలు కరువై అంధకారంతో హృదయాలు అలమటిస్తున్నాయి. ఉరుకులు పరుగులతో పడమటి పయనాలు డాలర్లతో తూకమేసుకుంటున్న జనప్రవాహాలు. ఏవేవో మస్తిష్కంలోకి దూరి విస్ఫోటనం చెందుతూ నిన్నటి బంధాల్ని స్నేహ వారధుల్ని నిలువునా కూల్చేస్తున్నాయి. లోపల గాయాలు చేస్తూ కదిలే కాలాన్ని ఇదేమని ప్రశ్నిస్తే ఇది ధనబంధకాలము. మానవ బంధాలు మృగ్యమని సెలవిస్తున్నది. వాక్యం మొదలైన దగ్గర నుండి బహుదూరం నడిచి వచ్చాను. కానీ నవ్యత్వం అంటే మానవత్వం లేకపోవడమనే దిశగా సమాజ గమనం అయితే నేనటుపోవాలి. శీర్షిక అసురు సంహారం. నీతి పాఠాలు వద్దు, గుణపాఠమే సరిహద్దు. శాంతి కోసమైనా ఇక యుద్ధం చేయక తప్పదు. ఇదిగో చూడు, కాలం నదిపై హింసానావలు చరిత్రగతిలో మిగిలిన రక్తపు చారికలు. పుడమిన లేచిన విషవృక్షాలు, హింసానాదపు నిజ సాక్షాలు, ఊడలు దిగిన ఉగ్రవాద విలయ నృత్యాలు, జనఘోషల ఆర్తనాదాలు, ఏవేవో వెంటాడే వేదనలు, మిన్నంటి వినిపిస్తున్న రోదనలు. ఏమిటి తల్లి ధరణి, లోకం శోకంలో మిగలాల, మానవత్వం మట్టి పొరల్లో కలవాల, భగ్గుమంటున్న ముష్కరము కల ఆటలు కట్టించ ఆయుధాలతో కదిలిరండి. ప్రతి ఒక్కరూ కల్నల్ సోఫియా ఖురేషీలై మానవత్వం మట్టి పొరల్లో కలవాల, భగ్గుమంటున్న ముష్కరము కల ఆటలు కట్టించ ఆయుధాలతో కదిలిరండి. శీర్షిక కదిలిరండి. విధ్వంసాలతో పుడమి విలపిస్తున్నది. మృత్యు వికటాట్టహాసం గగనందాకా వినిపిస్తున్నది. విశ్వశాంతి వీణయ్య తంత్రులు తెగి అపస్వర రాగాలను వినిపిస్తున్నది. ఉగ్రమూకలను ఒక రాజ్యం పోషిస్తున్నది. మతాల మాటున పిశాచగణం ప్రపంచమంతా తిరిగేస్తున్నది. నరమాంసం భక్షిస్తూ

0: భూస్థలమంతా రక్తసిక్తం చేస్తున్నది. శాంతిని కోరే మన తరం, యువతరం ఇక మరో ప్రపంచాన్ని నిర్మించాలి. శ్వేతవర్ణపు శాంతి సుమాలను పోయించాలి. నవభారత నిర్మాతలై కదిలిరండి కదిలిరండి, ఇక మరో ప్రపంచాన్ని నిర్మించాలి. శ్వేతవర్ణపు శాంతి సుమాలను పోయించాలి. నవభారత నిర్మేతిత నిర్మాతలై కదిలిరండి కదిలిరండి. శీర్షిక రహదారి. అప్పుడప్పుడు రాలిపడుతున్న నక్షత్రాల్ని సంచిలో వేసుకొని నడుస్తున్న ప్రతిసారి అవి కవిత్వాన్ని చెబుతాయి. ఎవరికోసమో కాకుండా నేను నేనుగా బ్రతికిన కాలాన్ని ఎదురు తిరిగి ప్రశ్నిస్తాయి. కవిత్వం అంటే జీవితం కదా. జీవితాన్ని స్పృజించినప్పుడల్లా నన్ను కవిత్వం ప్రశ్నిస్తుంది. మానవుడా, ఎన్ని లోకాలు తిరిగితే ఏముంది, కానీ నిన్ను మాత్రం ప్రేమిస్తా, ఎందుకంటే నేను కవిత్వాన్ని కాబట్టి. రాలిపడుతున్న ప్రతి ఆకు నుంచి కవిత్వం ఉద్భవిస్తుంది. ఇప్పుడేమీ నీతోటి దుఃఖాన్ని పంచుకోవట్లేదు, సంతోషాలు పంచుకోవట్లే. మనోవేదన నుంచి కవిత్వం రాస్తున్నా. నేను కవిని అనుకున్నా. నేను కవి కాకపోయినా మనిషిని అనుకున్నా. ఇప్పుడైతే సమస్తాన్ని త్యజించి ఇలాగైనా నా దారే రహదారి. ఇలాగైనా నా దారే రహదారి. శీర్షిక చెట్టు కూలితే. నేనిప్పుడు ఓ చెట్టు గురించి ప్రస్తావిస్తాను. మనిషి ఆదికాలపు మూలాల్ని తన వేరులుగా మలుచుకొని భూమి పొరల్లో విస్తరించుకొని ఊడల్తో అనుబంధాల్ని పెనవేసిందా చెట్టు. మా తాత తండ్రుల నుంచి నాకు వారసత్వంగా వచ్చింది చెట్టు. తన కొమ్మలతో అమ్మతనాన్ని పంచింది. బాల్యంలో నా నేస్తాలతో ఆ చెట్టు నీడలో ఆడుకున్న జ్ఞాపకాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. ఎన్ని తుఫానులు, ఎన్ని గాలి వానలను తట్టుకుని నిబ్బరంగా నిలిచింది చెట్టుని ప్రేమించటం నాకు జన్మలక్షణమైంది. ఇప్పుడు నేను వృద్ధాప్యపు ఛాయల నీడల్లో కంటినీళ్లు వెలకపోస్తున్నాను. నా మనవడు నిర్మించే భవంతికి నా ఆత్మబంధువైన చెట్టు అడ్డొచ్చిందట. నా చివరి కోరిక ఏంటంటే నేను కూలిపోయిన తర్వాత ఏదైనా జరగాలి. చెట్టు కూలితే నేను కూలినట్టే నా మనవడు గ్రహించాలి.
1: డాక్టర్ కోరుప్రోలు హరనాథ్ గారి కవితా పఠనం విన్నారు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
4: అట్టా చెప్పు మరి.
3: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గది సంగతి.
5: అలాగా, నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఉదయ తరంగిణిలో ఇప్పుడు ఇది మన చట్టం శీర్షికన డిఆర్టి డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఈ అంశం గురించి రిటైర్డ్ బ్యాంక్ ఏజీఎం శ్రీ హరీష్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన ఇవాళ డెట్ రికవరీ ట్రిబ్యునల్ డిఆర్టి గురించి మనకు వివరించడానికి ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులో ఏజీఎంగా పనిచేసి రిటైర్ అయిన హరీష్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హరీష్ గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: సార్, ముఖ్యంగా బ్యాంకులు రుణాల రికవరీ కోసం ఏర్పాటు చేసిన డిఆర్టి ఏ చట్టం కింద స్థాపించబడింది, దాని ప్రధాన ఉద్దేశం ఏంటి వివరిస్తారా?
1: ఇది రికవరీ ఆఫ్ డెట్ డ్యూ టు బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ యాక్ట్, ఆర్డీడిబి అని 1993 ఈ చట్టం అమల్లోకి వచ్చింది. చట్టాన్ని ఇప్పుడు పేరు మార్చి రికవరీ ఆఫ్ డెట్స్ అండ్ బ్యాంక్ రప్స్ యాక్ట్ అంటున్నారు. ఇన్సాల్వెన్సీ యాక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత ఆర్డీబి యాక్ట్ అయిపోయింది. ఆర్డీబి 1993. ఈ చట్టం ఎందుకు తీసుకొచ్చారంటే, బ్యాంకుల నిరర్థక ఆస్తులు విపరీతంగా పెరిగిపోయి బ్యాంకుల కేసులన్నీ సివిల్ కోర్టు ద్వారా మాత్రమే రికవరీ చేయగలిగిన సందర్భంలో చాలా కేసులు పెరిగిపోయి నిరర్థక ఆస్తులు చాలా పెరిగిపోవడంతో బ్యాంకులకి సరైన సమయానికి రికవరీ రాకపోవడం వలన నర్సింహం కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. కేవలం బ్యాంకుల కేసులనే పరిశీలించే అధికారం ఒక ట్రిబ్యునల్ని ఎస్టాబ్లిష్ చేయాలని. ఆ విధంగా డెట్ రికవరీ ట్రిబ్యునల్స్ దేశమంతటా నెలకొల్పబడ్డాయి 1993 సంవత్సరం నుంచి.
0: అయితే భారతదేశం అంతటా ఎన్ని డిఆర్టీలు ఉండే అవకాశం ఉందంట?
1: ఇప్పుడు భారతదేశం మొత్తం మీద 39 డిఆర్టీలు ఉన్నాయి. దీనికి అప్పలేట్ ట్రిబ్యునల్స్ 5 ఉన్నాయి. దాన్ని డిఆర్ఏటీ అంటారు.
0: డిఆర్ఏటీకి డిఆర్ఏటీకి ఉన్న డిఫరెన్స్ ఏంటి?
1: డిఆర్టీ అంటే మొదటి స్టెప్. ఒకవేళ డిఆర్టీ న్యాయం జరగలేదని భావిస్తే డిఆర్ఏటీ అప్పలేట్ ట్రిబ్యునల్, డెట్ రికవరీ అప్పలేట్ ట్రిబ్యునల్ ని ఆశ్రయించవచ్చు.
0: అయితే ఈ డిఆర్టీకి ట్రిబ్యునల్ ఏదైతే అంటున్నారో దీనికి ఎవరు ఆధిపత్యం వహిస్తారు?
1: ప్రతి డిఆర్టీలో ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటారు. అయితే కొన్ని కేంద్రాల్లో 2-3 బెంచులు ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ లో 3 బెంచులు ఉన్నాయి. అట్లాగే పెద్ద వాటిలో 2-3 బెంచులు ఉండే కలకత్తా, ఢిల్లీ, మెడ్రాస్ ఇట్లా ఎన్నో చోట్ల 2-3 బెంచులు ఉన్నాయి.
0: ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఎవరు ఉంటారు?
1: ప్రిసైడింగ్ ఆఫీసర్ ఒక రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జ్ కానీ, ఆర్ ఇప్పుడు పనిచేస్తున్న డిస్ట్రిక్ట్ జడ్జ్ కానీ, ఇంతకుముందు ఈవెన్ అడ్వకేట్స్ కూడా డిఆర్టీగా అపాయింట్ చేయగలిగే, ఐ మీన్ ప్రిసైడింగ్ ఆఫీసర్గా అపాయింట్ చేయగలిగేవారు. కానీ 2017 చట్టం చేంజ్ అయిపోయి ఇప్పుడు కేవలం డిస్ట్రిక్ట్ జడ్జిగా రిటైర్ అయిన వాళ్ళు, ఆరు పనిచేస్తున్న వాళ్ళు మాత్రమే ప్రిసైడింగ్ ఆఫీసర్గా నియమించవచ్చు.
0: అయితే ఆర్డీబీ యాక్ట్కి సర్ఫేసీ యాక్ట్కి ఉన్న తేడా ఏంటి?
1: ఆర్డీబీ యాక్ట్ ఇప్పుడు సివిల్ కోర్టు అధికారాలని ఆర్డీబీకి సంక్రమించబడ్డాయి. సో ఇది కూడా ఒక విధంగా చెప్పాలంటే క్వాసీ ట్రిబ్యునల్, క్వాసీ జ్యుడిషియల్ అథారిటీ, కానీ అన్ని సివిల్ కోర్టుకున్న అన్ని అధికారాలు డెట్ రికవరీ ట్రిబ్యునల్కి ఉన్నాయి. సర్ఫేసీ యాక్ట్కి డిఆర్టీకి తేడా ఏంటంటే, సర్ఫేసీ యాక్ట్ బ్యాంకులకే అధికారం ఇచ్చింది. ఎక్కడైతే ఆస్తులు తనఖా పెట్టి రుణం తీసుకున్న సందర్భంలో బ్యాంకులు తమంతా తామే ఆ సెక్యూరిటీస్ని ఎన్ఫోర్స్ చేయగలుగుతారు. కాబట్టి అది డిఆర్టీ కోర్టు లాగే, సర్ఫేసీ మాత్రం బ్యాంకులకే అధికారాలు ఇచ్చేది.
0: అయితే మీరు అన్నట్టు మొదట బ్యాంకు రుణాల తాలూకు రికవరీని సివిల్ కోర్టులో జరిగేవి, అక్కడ అన్ని కేసులు కలిసి లేట్ అవుతున్నందుకు
1: తొందరగా
0: అవ్వాలని డిఆర్టీ తీసుకోవడం జరిగింది. డిఆర్టీలో కూడా ఇంకా లేట్ అవుతుంది అంటే స్పీడప్ చేయడం కోసం ఇంకా కేసులు పెరుగుతున్న క్రమంలో సర్ఫేస్ యాక్ట్ వచ్చి బ్యాంకులకి అధికారం ఇవ్వడం జరిగింది. అయితే ఈ డిఆర్టీ విషయానికి వస్తే, డిఆర్టీకి పరిమితి ఏమైనా ఉందా? ఎంత రుణం అయితే డిఆర్టీకి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది? ఎంత అయితే కేసులు, ఎలాంటి పరిమితులు ఉన్నాయి?
1: ఇంతకుముందు 10 లక్షలు ఉండేది. 10 లక్షల రూపాయల రుణం బాకీ ఉంటే డిఆర్టీలోనే ఫైల్ చేయాలి. కానీ ఇప్పుడు ఆ పరిమితిని పెంచి 20 లక్షలు చేశారు. ఇప్పుడు 20 లక్షల దాటి రుణం ఉంటే తప్పనిసరిగా డిఆర్టీలోనే ఫైల్ చేయాలి. అంతకన్నా తక్కువ ఉంటే మళ్ళీ సివిల్ కోర్టునే ఆశ్రయించాలి బ్యాంకులు.
0: అయితే ఇప్పుడు మొదటగా డిఆర్టీని బ్యాంక్ అప్రోచ్ అవుతుంది,
1: బ్యాంక్ ఫైల్ చేస్తుంది,
0: ఫైల్ చేస్తుంది కేసు. ఆ ఫైల్ చేయడానికి ఏమంటారు? మొదటి అప్లికేషన్ పెట్టేది బ్యాంక్ పెడుతున్నారు, రుణగ్రహీత
1: బ్యాంక్ వారే పెడతారు. దాన్ని ఒరిజినల్ అప్లికేషన్ అంటారు, ఓఏ.
0: ఓకే,
1: ఒరిజినల్ అప్లికేషన్ అంటారు. అయితే సర్ఫేసీ చట్టంలో కూడా డిఆర్టీకే అధికారం ఇచ్చారు, ఒకవేళ బ్యాంక్ నియమాలు సరిగ్గా పాటించిందా లేదా చూడడానికి. అప్పుడు మాత్రం రుణగ్రహీత ముందుగా అప్రోచ్ అవుతాడు డిఆర్టీని.
0: బ్యాంకు తమ రుణ రికవరీ కోసం డిఆర్టీని అప్రోచ్ అయ్యి అప్లికేషన్ పెట్టుకుంటే అది ఓఏ, ఒరిజినల్ అప్లికేషన్. మీరు అన్నట్టు రుణగ్రహీత తనకి సర్ఫేసీ యాక్ట్ ఇంప్లిమెంట్

0: ప్రజెంటేషన్లో అన్యాయం జరిగిందని భావించి డిఆర్టీని అప్రోచ్ అయితే అది
1: సెక్యూరిటైజేషన్ అప్లికేషన్ అది
0: ఎస్ఏ
1: ఎస్ఏ
0: సెక్యూరిటైజేషన్ అప్లికేషన్ అంటున్నారు. అయితే ఈ ప్రక్రియలో బ్యాంకు కానీ రుణగ్రహీత కానీ ఏదైనా రుసుము చెల్లించుకొని డిఆర్టీకి వెళ్లాల్సిందేనా?
1: బ్యాంక్ సూట్ ఫైల్ చేయాలంటే మాక్సిమం 150,000 రూపాయలు ఉంది.
0: అయితే ఈ డిఆర్టీలో ఒక ఫైల్ ఒరిజినల్ అప్లికేషన్ మీరు అన్నట్టు ఫైల్ అయిన తర్వాత ప్రొసీజర్ ఏంటి, ప్రక్రియ ఎలా ఉంటుంది?
1: కొంతవరకు సివిల్ కోర్టులో ఉన్న ప్రక్రియనే, అయితే చాలా వేగవంతమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే కేవలం బ్యాంకుల కేసులు మాత్రమే ఉంటాయి కాబట్టి, ఇందులో ప్రైవేట్ కానీ పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు అన్నీ డిఆర్టీకినే అప్రోచ్ అవ్వాలి.
0: ఇప్పుడు బ్యాంక్ డిఆర్టీని అప్రోచ్ అయిన తర్వాత డిఆర్టీ నుంచి సమన్స్ వస్తాయి రుణగ్రహీతకి. రుణగ్రహీతకి ఎన్ని రోజుల సమయం ఉంటుంది?
1: 30 రోజుల్లో రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేయాల్సిందే, అందుకే వేగవంతం అవుతుంది ఈ ప్రక్రియ అని చెప్తున్నాను. సో ఒకటేంటంటే ఇక్కడ మౌఖిక ఎవిడెన్స్ అంటే పర్సనల్ ఎవిడెన్స్ జనరల్గా ఉండదు డిఆర్టీలో, సివిల్ కోర్టులో అది తప్పనిసరి.
0: ఓకే,
1: సాక్షులను విచారించడం అదంతా తప్పనిసరి. ఇక్కడ అఫిడవిట్ ద్వారా ఎవిడెన్స్ ఫైల్ చేయవచ్చు కాబట్టి ఈ ప్రక్రియలన్నీ తొందర తొందరగా అయిపోతాయి.
0: అయితే డిఆర్టీలో ఈ రికవరీ సర్టిఫికెట్కి ఎలాంటి అధికారం ఉంటుంది?
1: ఒకటి ఏంటంటే సివిల్ కోర్టులో ఒక డిగ్రీ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ డిగ్రీని ఎగ్జిక్యూషన్ కోర్టులో డిగ్రీ హోల్డర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది, ఆ ఈపి ఎగ్జిక్యూషన్ పిటిషన్ వేసి. కానీ డిఆర్టీలో డిగ్రీ వచ్చిన తర్వాత ఆ డిగ్రీ రికవరీ ఆఫీసర్ కూడా డిఆర్టీలో భాగమే, సో అది అతనికి ఇంటర్నల్ ప్రక్రియ ద్వారా వెళ్ళిపోతుంది ఎగ్జిక్యూషన్ కోసం. కాబట్టి దాంట్లో తేడా ఉండదు, డిగ్రీ బేసిస్ మీద రికవరీ సర్టిఫికెట్ తయారు చేస్తారు, ఆ రికవరీ సర్టిఫికెట్ ని రికవరీ ఆఫీసర్ ఎన్ఫోర్స్ చేస్తారు.
0: ఫైనల్ గా ఒకసారి జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత రుణగ్రహీతకి మళ్ళీ ఎలాంటి అవకాశం లేదు,
1: అవకాశం లేదని చెప్పలేము.
0: అంటే మళ్ళీ తను భావిస్తే అపీలేట్ ట్రిబ్యునల్కి వెళ్ళొచ్చు. అయితే మీరు అన్నట్టు రుణగ్రహీత బ్యాంకు తప్పు చేసింది అని లేదా బ్యాంకు తనకేదో అన్యాయం చేసిందని భావిస్తే ఆ డిఆర్టీలో వచ్చిన జడ్జిమెంట్ విషయంలో కానీ ఏదైనా అనుమానం ఉంటే తను డిఆర్ఏటీకి వెళ్ళొచ్చు. అయితే రుణగ్రహీతలు ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ రుణం తీసుకొని దాదాపు 30 ఏళ్ల హోమ్ లోన్ కావచ్చు, 20 ఏళ్ల హోమ్ లోన్ కావచ్చు, 15 ఏళ్ళు కట్టిన తర్వాత చివరిలో ఏదో పరిస్థితుల వల్ల కానీ బిజినెస్లో నష్టాల వల్ల కానీ ఆరోగ్య రీత్యా ఏదైనా జెన్యున్ రీజన్తో కట్టలేకపోతే ఆ మిగిలిన చివరి 5 సంవత్సరాల కోసం కూడా మళ్ళీ ఆస్తి జప్తు అవ్వాల్సిందేనా? తను బ్యాంకుతో కానీ డిఆర్టీతో కానీ మాట్లాడుకొని క్లోజర్ బ్యాలెన్స్ లాగా లేదా ఏదైనా సెటిల్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుందా?
1: సెటిల్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది, తన పరిస్థితిని బ్యాంక్ అధికారులకు వివరించి బ్యాంక్ నియమాల ప్రకారం 1 టైం సెటిల్మెంట్ ఏదైనా సాధ్యమవుతుందా చూడొచ్చు. అది కూడా ప్రతి బ్యాంక్ నియమాలకు లోబడి తన విషయంలో అది సాధ్యమవుతుందా లేదా అతను విచారించవచ్చు. అది సాధ్యం కాని పక్షంలో ఇంకా వేరే దారి లేదు, ఎందుకంటే బ్యాంకులు కూడా వేరే వాళ్ళకి మళ్ళీ ఆర్థిక సహాయం చేయాలి అంటే వాళ్ళు ఇచ్చిన లోన్ వడ్డీతో సహా రికవరీ చేయాల్సిన పరిస్థితి, అది ఎవరు దాన్ని చేయలేరు కాబట్టి.
0: అయితే మీరు అన్నట్టు నేను తీసుకున్న రుణము గడువులు చెల్లించలేకపోవడం వల్ల బ్యాంక్ ద్వారా డిఆర్టీకి వెళ్ళింది, ఎలాగైనా నేను మళ్ళీ నా ఆస్తిని కాపాడుకోవాలనుకుంటే డిఆర్టీకి వెళ్ళినా కూడా ఆ రుసుము నేను చెల్లించి మళ్ళీ నా ఆస్తిని కాపాడుకోవచ్చు
1: కాపాడుకోవచ్చు. అదైతే ఎప్పుడైనా ఏ సమయంలోనైనా పూర్తి రుణాన్ని చెల్లించి తన కేసులో 1 టైం సెటిల్మెంట్ ఏమైనా సాధ్యమవుతుందేమో బ్యాంక్ అధికారులను సంప్రదించి సెటిల్ చేసుకోవచ్చు, లోక్ అదాలత్ ద్వారా కూడా సెటిల్ చేసుకోవచ్చు.
0: ఓకే, అయితే ఏ పరిస్థితుల్లో కట్టలేని పరిస్థితి ఉంది, రుణగ్రహీత ఇంకా తిరిగి చెల్లించలేని పరిస్థితి ఉన్నప్పుడు డిఆర్టీ వారైనా సరే ఆస్తిని జప్తు చేసుకుంటారు, వారైనా ఎలా డబ్బు అందిస్తారు బ్యాంకుకి, వారైనా అమ్మాల్సిందేనా?
1: అమ్మాల్సి.
0: వారు ఎలా అమ్ముతారు?
1: దానికి కొన్ని ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ రూల్స్ దీనికి అప్లికబుల్ చేశారు, సో ఆ విధి విధానాల ప్రకారం వాళ్ళు కూడా వాల్యుయేషన్ అవన్నీ తీసుకొని ప్రాపర్టీ వాల్యుయేషన్, దానికి ఒక పర్టికులర్ ప్రొసీజర్ ఉంటుంది, పేపర్లో పబ్లిష్ చేయడము, దాన్ని అటాచ్ చేయడము, ప్రాపర్టీని అటాచ్మెంట్ అంటారు, అది చేసి దాని తర్వాత మళ్ళీ వేలం ప్రకటనలు అవన్నీ, దానికి ఒక కొన్ని నియమాలు ఉంటాయి, 30 రోజులు 15 రోజులు అట్లాంటి, సో దాని ప్రకారం చేస్తారు.
0: ఏదైనా పరిస్థితుల్లో రుణగ్రహీతకి తన సొంత ఆస్తి కానీ సొంత ఇల్లు కానీ తీసుకున్న తర్వాత అనుకోని పరిస్థితుల్లో కట్టలేకపోయాడు, కానీ ఎవరికి ఇష్టం ఉండదు ఈ ప్రక్రియ, ఏదైతే జప్తు చేయడం అనేది ఏ సగటు పౌరునికైనా ఎవరికైనా ఇష్టం ఉన్న ప్రక్రియ. మరి అలాంటప్పుడు అక్కడ ఏదైనా సందర్భం ఎదురైతే ఇష్టం లేని పరిస్థితుల్లో జప్తు జరుగుతుంది లేదా జప్తు హాజరైన వాళ్ళని ఏదైనా అనడం కానీ యాక్షన్లో పాల్గొనియకపోవడం కానీ ఇలా ఏమైనా చేస్తే అతని మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు?
1: సర్ఫేసీలో అయితే ఒక ప్రొసీజర్ ఉంది, మెజిస్ట్రేట్ దగ్గర అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఒకవేళ అడ్డుకుంటే, కానీ డిఆర్టీలో రికవరీ ఆఫీసర్ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ఇది ఒక ప్రభుత్వ అధికారి చర్యలని అడ్డుకున్నట్టుగా అవుతుంది, అది ఒక నేరం కాబట్టి అట్లాంటి పని చేయరాదు ఏ రుణగ్రహీత అయినా. తనకేమైనా అభ్యంతరాలు ఉంటే ఆ ప్రాపర్ ఆస్తి స్వాధీనంలో కానీ అమ్మడం వేలంలో కానీ ఇంకేదైనా ప్రక్రియలో న్యాయం జరగలేదని

0: భావిస్తే డిఆర్టీని కానీ అప్పలేట్ అథారిటీ డిఆర్ఏటీని కానీ అప్రోచ్ అయ్యి సరైన ఆర్డర్స్ స్టే కూడా తీసుకోవచ్చు, బ్యాంక్ ప్రక్రియను నిలిపివేసేయడానికి అభ్యర్థించవచ్చు. లీగల్ ప్రక్రియను మాత్రమే చేయాలి, అడ్డుకోవడం అవన్నీ ఒక విధంగా నేరమవుతుందని చెప్పవచ్చు.
1: రుణగ్రహీత తన ఆస్తిని కాపాడుకునే ప్రయత్నంలో చివరిగా అప్పటికే డిఆర్టీ తరపున జడ్జిమెంట్ కానీ ఆర్డర్ కానీ ఫైనల్గా వచ్చేసి బ్యాంకు అమ్మకానికి వెళ్ళిపోయి అమ్మకం జరిగిన తర్వాత, ఇంకా హ్యాండ్ ఓవర్ జరగలేదు, అమ్మకం మాత్రమే జరిగింది, అప్పుడు రుణగ్రహీతకి తన డబ్బులు తను సమకూర్చుకోగలిగి అప్రోచ్ అయితే మళ్ళీ తన ఆస్తిని తను తిరిగి పొందే అవకాశం ఉందా చివరిగా?
0: అట్లాంటి అవకాశాలు చాలా వరకు లేనట్టే చెప్పొచ్చు. కానీ ఒకవేళ బ్యాంక్ అధికారులను సంప్రదించి కన్ఫర్మ్ కాకముందే ఏదైనా చేయొచ్చు. సేల్ అయిన తర్వాత కూడా రికవరీ ఆఫీసర్ అంటారు, ఆయన సేల్ కన్ఫర్మ్ చేసేదాకా అది ఇదవదు, ఆలోగా తను ఏదైనా చేసి తన ఆస్తిని రక్షించుకోవచ్చు. సేల్ కన్ఫర్మ్ కాకముందు, కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఇంకా అది ఆ ప్రక్రియను ఆపడం
1: అవడం
0: కష్టం.
1: కష్టం. అటు సర్ఫేస్ యాక్ట్ కావచ్చు, ఇటు డిఆర్టీ కావచ్చు, కామన్ మ్యాన్ ఉద్దేశించి సగటు పౌరుడు చేస్తున్న తప్పిదాలను దృష్టిలో పెట్టుకొని మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు?
0: తన వనరులు తన కెపాసిటీ చూసుకొని మాత్రమే అప్పు తీసుకోవాలి. ఎందుకంటే బ్యాంక్ అందరికీ సహాయం చేయాలి అంటే మనం తీసుకున్న అప్పులను తిరిగి చెల్లించాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి. అనుకోని పరిస్థితులు ఎవరికైనా రావచ్చు, అది వేరే విషయం. కానీ అదర్వైజ్ మనం మన పరిస్థితిని సమీక్షించుకొని ఆర్థిక వెసులుబాటును చూసుకొని మాత్రమే అప్పు తీసుకోవాలి. అదొకటి ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటారు. సో ఇంకొకటి, మిగతా వాటిలో ఏదైనా ప్రక్రియలో బ్యాంక్ ఏదైనా పొరపాట్లు చేసి విధి విధానాలు సరిగ్గా పాటించకపోతే తప్పనిసరిగా కోర్టుని అప్రోచ్ అయితే తనకి రక్షణ లభిస్తుంది. బ్యాంక్ హై హ్యాండెడ్గా ఏ పని చేయడానికి లేదు, చట్టానికి లోబడే చేయాలి. ఆ చట్టాన్ని అతిక్రమిస్తే తప్పనిసరిగా డిఆర్టీ డిఆర్ఏటీ సహాయం చేస్తాయి.
1: బాగుంది హరీష్ గారు, డెట్ రికవరీ ట్రిబ్యునల్ గురించి మా శ్రోతలకు చాలా మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలండి, నమస్కారం.
0: నమస్కారం.
2: ఇది మన చట్టం.

0: ఇదే మన చట్టం శీర్షికన డిఆర్టి డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఈ అంశం గురించి రిటైర్డ్ బ్యాంక్ ఏజీఎం శ్రీ హరీష్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మీరు కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే మా ఆకాశవాణి క్లాస్మేట్స్ తో పంచుకోండి. ప్రకటనల కోసం 0402324052 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి, స్వర్ణకమలం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. గీత రచన శ్రీవెన్నెల, సంగీతం ఇళయరాజా.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతుల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 MHz.

మనోజనరంజన్. ఇప్పుడు వినండి శ్రీ మంజునాథ చిత్రం కోసం శంకర్ మహదేవన్ పాడిన పాట. గీత రచన శ్రీ వేదవ్యాస, సంగీతం హంసలేఖ.

ఇప్పుడు వినండి సూర్యవంశం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుజాత పాడిన సిరివెన్నెల రచన సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: U.S. Vice President J.D. Vance says Iran talks making progress as delegations meet in Switzerland. And in men's hockey, India beat Netherlands 3-2 in the last match of FIH Pro League Rotterdam leg. And with that, we end the morning news. Have a great day.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 8:30. ప్రకటించిన కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం వెంటనే వింటారు.
2: ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పుల్లెల పేరు సోమయాచులు గారి వైలిన్ వాద్యం వింటారు. మృదంగ సహకారం డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు. ముందుగా వినండి ద్విజావంతి రాగం, అఖిలాండేశ్వరి దీక్షతార్ రచన, ఆదితాళం.

0: ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పుల్లెల పేరి సోమయోజులు గారి వయలిన్ వాద్యం విన్నారు. మృదంగ సహకారం డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు గారు.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 9 గంటలు. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈరోజు నుండి యూజీసీ నెట్ 2026 పరీక్షలను ప్రారంభిస్తుంది. ఈ జాతీయ స్థాయి అర్హత పరీక్ష కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలో ఈ నెల 30వ తేదీ వరకు ప్రతిరోజు 2 షిఫ్టుల్లో నిర్వహిస్తుంది. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు అర్హత సాధించాలనుకునే, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థుల కోసం ఈ యూజీసీ నెట్ పరీక్ష నిర్వహిస్తారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026ను ప్రపంచవ్యాప్త వేడుకగా మార్చినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ దేశాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆరోగ్యం, శ్రేయస్సును పెంపొందించుకునే ఉమ్మడి లక్ష్యంతో అన్ని రంగాలకు చెందిన ప్రజలను, వివిధ దేశాలను యోగా ఒకతాటిపైకి తీసుకురావడం ఎంతో ప్రోత్సాహకరంగా ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. 2 రోజుల పాటు ఆయన పలువురు కేంద్ర మంత్రులతో పాటు కాంగ్రెస్ పార్టీ పెద్దలతో సమావేశమవుతారు. క్యాన్సర్ అంటేనే ప్రపంచవ్యాప్తంగా గుర్తొచ్చే ఆసుపత్రి బసవ తారకమని ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ అన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రజతోత్సవాల సందర్భంగా ఆదివారం సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీగా అప్గ్రేడ్ చేసి ఖాళీగా ఉన్న వైద్యులు, నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని సిపిఎం రాష్ట కార్యదర్శి జాన్ వెస్లీ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన లేఖ రాశారు. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందాన్ని బలోపేతం చేయడానికి, అలాగే పశ్చిమాసియా ఘర్షణలు ముగించే దిశగా ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లడానికి స్విట్జర్లాండ్లోని బర్గెన్స్టాక్లో ఇరు దేశాల ప్రతినిధి బృందాల మధ్య ఉన్నత స్థాయి ప్రత్యక్ష చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 27వ తేదీ వరకు అసోం, మేఘాలయ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న 3-4 రోజుల వరకు ఆంధ్రప్రదేశ్, బీహార్, కర్ణాటక, కేరళ, మాహే, కొంకణ్, గోవా, లక్షద్వీప్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్ న్యూస్ HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఇంద్రా చిత్రం కోసం హరిహరన్ శంకర్ మహదేవన్ పాడిన పాట, గీత రచన సిరివెన్నెల, సంగీతం మణిశర్మ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి

0: టచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: ఇప్పుడు వినండి జనతా గ్యారేజ్ చిత్రం కోసం శంకర్ మహదేవన్ పాడిన పాట. గీత రచన రామజోగేశాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: మీరు ఫోన్ చేయండి, సరైన సమాధానాలు పొందండి. మీరు ఫోన్ చేయవలసిన టెలిఫోన్ నంబర్లు 040 STD కోడ్ను జత చేసి 2324085852, ఇంకో నంబరు 2324085853. ప్రకటన విన్నారు.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి, చూడాలని ఉంది చిత్రం కోసం హరిహరన్ పాడిన పాట. గీత రచన వేటూరి, సంగీతం మణిశర్మ.

శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు సాయంత్రం 7:15 పశు విజ్ఞాన కార్యక్రమం ఇల్లు వాకిల్లు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారం చేస్తుంది. ఇందులో వర్షాకాలంలో కోళ్ల పెంపకం నిర్వహణ, ఈ అంశం గురించి రాజేంద్రనగర్ కోళ్ల పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ హనుమంతరావు గారు రైతులు, పశు పోషకులు, పశుపాలకులు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు ప్రామాణిక సమాధానాలు, సలహాలు తెలియజేస్తారు. ఆసక్తిగల రైతులు, పశుపోషకులు, పశుపాలకులు

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గది సంగతి.
3: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: ఇప్పుడు వినండి, నేను శైలజ చిత్రం కోసం పృథ్వీ చంద్ర పాడిన పాట. గీత రచన రామజోగేశాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు ఆరెంజ్ చిత్రం కోసం కార్తీక్ పాడిన వనమాలి రచన, సంగీతం హారీస్ జయరాజ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇప్పుడు వినండి హాయ్ నానా చిత్రం కోసం హేషం అబ్దుల్ వహబ్ పాడిన పాట. గీత రచన అనంత శ్రీరామ్, సంగీతం హేషం అబ్దుల్ వహబ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చిత్రసీమలో ఇప్పుడు వినండి, నువ్వొస్తానంటే నేనుద్దంటాన చిత్రం కోసం కార్తీక్ సుమంగళి పాడిన పాట. గీత రచన శ్రీవెన్నెల, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇప్పుడు వినండి మహాత్మా చిత్రం కోసం కార్తీక్ సంగీత పాడిన పాట. గీత రచన సిరివెన్నెల, సంగీతం విజయ్ ఆంటోనీ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇప్పుడు వినండి, గజనీ చిత్రం కోసం కార్తీక్ పాడిన వేటూరి గీతం, సంగీతం హారీస్ జయరాజ్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: మనోజనరంజన్.
1: చిత్రసీమ సినిమా పాటలు విన్నారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశ ఆర్థిక వ్యూహాత్మక ప్రభావానికి సముద్ర శక్తి కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కోల్కతాలో స్వదేశీ యుద్ద నౌకలు దునగిరి, సంశోధక్, అగ్రేలను జాతికి అంకితం చేసిన ఆయన, రక్షణ రంగంలో కొనుగోలుదారుగా కాకుండా స్వావలంబనతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. సముద్ర సామర్థ్యమే దేశాభివృద్ధి, భద్రత, శ్రేయస్సుకు బలమని

స్పష్టం చేశారు. 12వ తరగతి విద్యార్థుల సమాధాన పత్రాల పరిశీలన, గుర్తించిన అంశాల పరిశీలన, రీఎవాల్యుయేషన్ ఫలితాల విడుదలను సిబిఎస్ఈ ప్రారంభించింది. ఇప్పటివరకు అందిన మొత్తం దరఖాస్తుల్లో 87% కంటే ఎక్కువ ఫలితాలను విడుదల చేశారు. మిగిలిన దరఖాస్తుల ఫలితాలు కూడా త్వరలో విడతల వారీగా ప్రకటించనున్నట్టు తెలిపింది. రైళ్లు, రైల్వే స్టేషన్లలో తప్పులు చేసిన వారికి రైల్వే రక్షణ దళం భారీ జరిమానాలు విధించేలా చట్టాలను సవరించారు. జనవిశ్వాస్ పేరిట రైల్వే ప్రయాణికుల భద్రత, క్రమశిక్షణను మెరుగుపరచడం, అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు కేంద్రం 1989 రైల్వే చట్టంలో మార్పులు చేసింది. రాష్ట్రంలో మొత్తం పనిచేస్తున్న కార్మికుల్లో వ్యవసాయేతర రంగాల్లోనే దాదాపు 90.44% మంది ఉన్నట్టు కేంద్ర గణాంక శాఖ 6వ ఎకనామిక్ సెన్సెస్ గణాంకాల నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఈ రంగాల్లో అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ 10వ స్థానంలో నిలిచింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అపాయింట్మెంట్ ఇప్పిస్తే తాము వెళ్లి బీజేపీ గత 3 లోక్సభ ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై అడుగుతామని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇప్పించాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ముఖ్యమంత్రికి లేఖ రాయడంపై మహేష్ కుమార్ గౌడ్ ఈ విధంగా స్పందించారు. ముందు తాము మోదీని కలిసేందుకు సమయం ఇప్పిస్తే ఆ తర్వాత రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇచ్చే విషయం మాట్లాడుకుందామన్నారు. ప్రత్యేక లోక్ అదాలత్ ద్వారా 6303 మంది సైబర్ మోసం బాధితులకు 45 కోట్ల రూపాయలకు పైగా రీఫండ్ చేసినట్టు తెలంగాణ పోలీసులు తెలిపారు. సైబరాబాద్ కమిషనరేట్లో 2232 మందికి చెందిన సుమారు 22 కోట్ల రూపాయలు, సైబర్ సెక్యూరిటీ బ్యూరో పరిధిలో 77 మందికి 6,83,00,000 రూపాయలు రికవరీ చేసినట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఈరోజు నుంచి ఈ నెల 27వ తేదీ వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ సూచించింది. ఈరోజు మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్తో సహా 9 జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో పలుచోట్ల వడగాల్పులు వీచే అవకాశాలున్నట్టు పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా ఆహారం గురించి శ్రీ విక్రమ్ ఆదిత్య గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి గారు.
1: 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరం థీమ్ ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా. ప్రజలు వయసు పైబడే కొద్దీ శారీరక శక్తి, చలన శక్తి మరియు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగా ఎలా ఉపయోగపడుతుంది? ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోలో మనతో యోగా గురించి మాట్లాడటానికి విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. విక్రమాదిత్య గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: విక్రమాదిత్య గారు, యోగాలో ఎన్ని రకాల పద్ధతులు ఉన్నాయి?
2: 13 ఏళ్లుగా సాధనలో ఉన్నాను. సూర్య ఉపాసన అనే సాధనలో ఉన్నాను. సూర్య ఉపాసన ఆరోగ్యానికి, అంటే ఆరోగ్యం భాస్కరాధీనం అన్నారు. యోగా అంతిమ లక్ష్యం కూడా ఆరోగ్యంగా ఉంచడం. మీరు ఈ 12వ సంవత్సరం యొక్క స్లోగన్ చెప్పారు, ఆరోగ్యకరమైనటువంటి వృద్ధాప్యం. అంటే వృద్ధాప్యం వచ్చిన తర్వాత కూడా మనిషి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉండడానికి ఇంకొక చిన్న కోయిన్సిడెన్స్ ఏమో, 12 సంఖ్య అతి ఇష్టమైనటువంటి దేవత సూర్యుడు. అంటే ద్వాదశ ఆదిత్యులుగా సూర్యుడు ఉంటాడు. అలాగే యోగాలో అత్యంత ఉత్కృష్టమైనటువంటి భంగిమలతో కూడుకున్నటువంటి సాధన సూర్య నమస్కారాలు, అవి 12. ఇప్పుడు మీరు చెప్పిన ఇది 12వ సంవత్సరం, ఇది యాదృచ్ఛికము దైవ సంకల్పము. నేను సూర్యోపాసనలో ఒక భాగంగా అష్టాంగ యోగ సాధన అని ఉంటుందండి. ఒక మనిషిగా మారటానికి

0: మహోన్నతమైనటువంటి శక్తులను కూడగట్టుకోవడానికి. అష్టాంగయోగ సాధన అనేది యమ నియమ ప్రాణాయామ ఆసన ప్రత్యాహార ధారణ సమాధి. ఇప్పుడు అందరూ డిప్రెషను, యాంగ్జైటీ ఇలాంటి వాటికి గురైనప్పుడు ఎక్కడికైనా వెళితే మీరు రోజు కొంచెం మెడిటేషన్ చేయండి, ధ్యానం చేయండి అని చెప్తారు. ఇది అంతిమం అండి, అది చివరిది. ఆ చివరిదాన్ని పట్టుకుని ప్రథమంగా పెట్టుకుని సాధన చేసేస్తూ ఉంటారు పీస్ ఆఫ్ మైండ్ కోసం. శరీరాన్ని, శరీరంలో పేరుకుపోయినటువంటి శక్తి, అది పాజిటివ్ ఎనర్జీ అయితే ఆనందంగా ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ అయితే దుఃఖంగా ఉంటుంది. రెండు ఆటలకి మనిషి ఎప్పుడు కూడా లోనవుతూ ఉంటాడు, ఒకటి సుఖానికి, రెండు దుఃఖానికి. ఇవి రెండింటి మధ్య మనిషి జీవితం కొట్టుమిట్టాడుతుంటుంది. ఇలాంటి జీవితాన్ని మార్చుకోవటానికి మనకి యోగా, అంటే అది కేవలం ఏదో కాళ్ళు పైకెత్తడం, శీర్షాసనం వేయటం, ఇది కాదండి దాని లక్ష్యం. ఒక్కటే రకం, అద్భుతమైనటువంటి అవయవ పుష్టితో ఉన్నటువంటి శరీరాన్ని, దేహాన్ని, మన మాట వినని మనసుని ఏకీకృతం చేసేది, శరీరాన్ని మనసుని ఏకీకృతం చేసేటువంటి అత్యుత్తమ సాధనం యోగా.
1: అంటే యోగాసనాల ద్వారా మానసికమైన స్థితిని ఏకీకృతం చేయటం అంటే
0: అంతే.
1: ఎన్ని రకాల యోగాసనాలు ఉన్నాయి, వాటి వల్ల ఉపయోగాలు ఏంటి?
0: పతంజలి మహర్షి 108 సూత్రాలు రాశారని చెప్తారండి. అంటే ఈ యోగాకి ఆయనే ఆద్యుడు, ఎన్నో అద్భుతమైనటువంటి గ్రంథాలు చదివి ఆయన ఇచ్చినటువంటి 108 సూత్రాలు. ఇక అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సూత్రాన్ని తీసుకుంటారు. ఇప్పుడున్నటువంటి దైనందిన జీవితంలో అన్ని ఆసనాలు చేసేంత సమయం మన దగ్గర లేదు. అందుకని ఏంటంటే ఇది ప్రతిరోజు ఒక ప్రెజెంటేషన్లా రావాలి. ఒక కార్యాలయం ఉంది, కంపల్సరీ యోగా అక్కడికి వచ్చి చేయాలి అన్నట్టుగా పెట్టాలి, అప్పుడు ఇది జనాల్లోకి బాగా వెళ్తుంది. మీరన్నట్టు ఆరోగ్యకరమైనటువంటి వృద్ధాప్యం, వృద్ధాప్యంలో కూడా ఆనందం, ఆరోగ్యం చేకూరడానికి అవకాశం ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డేగా సెలబ్రేట్ చేసుకుంటే అది ఒక అకేషనల్గా ఉండిపోతుంది తప్ప దానివల్ల పెద్దగా అవగాహన జనాలకి తీసుకురావాలి. ఆ అవగాహన తీసుకొచ్చే ప్రయత్నం గవర్నమెంట్లు చేస్తే బాగుంటుందని నా ఆలోచన.
1: యోగా, ప్రాణాయామం, ధ్యానం వీటన్నిటికీ కో రిలేషన్ ఉందా, యోగాలో భాగమేనా ఇవన్నీ?
0: అవునండి. అంటే శరీరాన్ని వివిధ భంగిమలలో అనుకరించటం, అనుసంధానం చేయటం ఒక భంగిమ అండి. మిత్రాయ నమః అనే ఒక భంగిమ ఉంటుంది. రెండు చేతులని హృదయం దగ్గర చేతులు జోడించి ఉదయిస్తున్నటువంటి భగవానుడికి, లేకపోతే మనలో శక్తిగా ఆత్మగా ఉన్నటువంటి సూర్యుడికి చేసేటువంటి నమస్కారం మిత్రాయ నమః. ఆ హృదయం దగ్గర జోడించిన చేతులని నిదానంగా శ్వాసిస్తూ తల వెనకకి చేతులను వెనక్కి పంపించటం రవి అనేటువంటి భంగిమ. అంటే ఆ భంగిమలో మిత్ర అనేది మనకి, అంటే ఎవరైనా మిత్రుడు అని ఎప్పుడు చెప్తాం, మనకి ఏదైనా కష్టంలో ఆదుకున్నప్పుడు అవసరానికి ధైర్యంగా ఉన్నవాడిని మిత్రుడు అంటాం. అంటే ఇక్కడ ఈ భంగిమ అవతల వ్యక్తిని మనల్ని మిత్రుడిని చేస్తుంది, అవతల వ్యక్తి మనకి మిత్రుడు అయ్యేలా చేస్తుంది. సూర్యుడు మిత్రుడు అవుతున్నాడు. ఈ సూర్య నమస్కారంలో మొదటి మంత్రం, మొదటి నమస్కారం. రెండవది చేతులు రెండు తల వెనకకి కిందగా వెళ్ళిపోయేటువంటి భంగిమ. రవి, రవి అంటే మనకి కావలసినది ఏదో కావాలి. ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని పొగుడుతూ ఉన్నాను, ఏంటి నాకేదో నీడ్ ఉంది, అది ఇచ్చేవాడు. అంటే ఇలా నమస్కారం, అంటే చేతులు జోడించి హృదయం ఎదురుగుండా నమస్కారం పెడితే చిన్న అవసరం, కృతజ్ఞత. కొంచెం వెనకగా వంగి ఎక్కువగా చేస్తే అది ఇంకొంచెం ఏదో కావాలని చెప్పడం. రవి అనే మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూష్ణ, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్ర, అర్క, భాస్కర, ఇలాంటి ఈ 12 అంటే 12 ఆ 12 తగ్గట్టుగా భంగిమలు. పాదహస్తాసనం అని అంటారు యోగాలు. అది సూర్యుడు అనే పోస్చర్, అది అంటే స్తుతించడం. మనకేదో గ్రాండ్స్ కావాలి అంటే అవసరాలను బట్టి మనం చేసేటువంటి క్రియను బట్టి ఆ పేర్లు, నామాలు పెట్టడం జరిగింది. ఆ భంగిమ చేసినప్పుడు సూర్యుడు నుంచి మనకు ప్రతిరోజు 1000 వస్తూ ఉంటాయి, భూమిని చేరుతూ ఉంటాయండి. ఇంకా చాలా ఉంటాయి, భూమిని చేరేటువంటి ప్రత్యేకమైన కిరణాలు 1000 ఉంటాయి. అందులో ఈ కిరణం, అంటే మానవులకి అవసరమైన కిరణాలు కొన్ని, వృక్షాలకు అవసరమైనటువంటి కిరణాలు కొన్ని, జంతువులకి, ఆయా పరిణామ క్రియలో ఉన్నటువంటి జీవులకి అవసరమైన కిరణాలు కొన్ని ఉంటాయి. ఇక్కడ మానవుడికి కావలసినటువంటి ఆ కిరణాలు

12. ఈ 12 కిరణాలతో మనిషి 12 గంటలని, ఉదయం 12 గంటలు, రాత్రి 12 గంటలని గడుపుతాడు. అవి చెయ్యకపోతే ఏమవుతుందంటే ఆ కిరణానికి సంబంధించినటువంటి క్వాలిటీ, లక్షణం మనలో కొరబడుతుంది. అందుకనే ఇప్పుడు మనుషుల్లో అశ్రద్ధ, నిర్లక్ష్యం, అమాయకత్వం, లేకపోతే అలసత్వం, ఈగో, కోపం, ద్వేషం, పగ, కుట్ర, ఇవన్నీ వస్తాయి. ఇవి రాకూడదు అంటే ప్రారంభం నుంచి

0: ద్వేషం, పగ కుట్ర ఇవన్నీ వస్తాయి. ఇవి రాకూడదు అంటే ప్రారంభం నుంచి, యువత ఎదుగుతున్న వయసు నుంచి కూడా, అంటే మనకు పూర్వం ఆశ్రమాలు ఉండేవండి, గురుకుల విద్యానికేతనాలు, అక్కడ ముందు ఫస్ట్ ప్రధానంగా ఇవే శారీరక శ్రమకు సంబంధించినటువంటి ఇవన్నీ చేసిన తర్వాత మనం ఎదురికి తీసుకెళ్లేవారు. ఇవి చాలా ప్రముఖం, చాలా అవసరం, కానీ ఇప్పుడు అది పూర్తిగా కొరవడింది. ఇక నుంచైనా విద్యాలయాల్లో, పాఠశాలలో ఈ యోగా అనేది ఒక భాగంగా చేస్తే, వారంలో ఒక పిల్లలు డ్రిల్ పిల్లలు ఏదో పెడుతుంటారు కదా, అంటే మీరన్న వృద్ధాప్యం, అంటే వృద్ధాప్యంలో ఎలాంటి ఆసనాలు మనం వేయలేం, ఆరోగ్యకరమైనటువంటి ఆహ్లాదకరమైన వృద్ధాప్యం కావాలి అనుకుంటే యువతరం నుంచి దీన్ని చేస్తే అసలు వృద్ధాప్యపు జాడలే కనపడవు. మీరు కోరుకున్నటువంటి ఆ అంటే ఈ స్లోగన్ యొక్క అర్థానికి అప్పుడు అది పరమార్థంగా తయారవుతుంది.
1: అంటే విద్యార్థులు ఏ సంవత్సరం నుంచి ప్రారంభించవచ్చు అంటారు యోగా?
0: నేను నాకు మేనకోళ్ళు ఉందండి, విజయవాడలో ఉంటుంది, మన సెలవులకు వచ్చింది. అమ్మాయిని ఒక వారం రోజులు నా దగ్గర పెట్టుకుని సూర్య నమస్కారాలు నేను చేస్తుంటే చూసింది, అంతే వెంటనే చేయటం మొదలుపెట్టేసింది తను. 12 నమస్కారాలు అద్భుతంగా చేసేస్తుంది. అమ్మాయి వయసు 6 ఏళ్ళు, అంటే కొంచెం ఊహ ఉండి చేయగలిగితే, చెప్పితే చిన్న చిన్నవి వాళ్ళ మీద ఒత్తిడి లేకుండా ఇష్టంగా మార్చేస్తే, అదో ఆటగా మార్చేస్తే, ఇప్పుడు చాలామంది పిల్లలకి కళ్ళజోళ్ళని లేకపోతే ఆర్టిజం అని ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి. ఇలాంటివి రాకుండా ఉంటాయి, ఇలాంటి అంటే ఇప్పుడు ఆర్టిజం లాంటి రోగాలు రాకుండా ఉండాలంటే తల్లి ఎప్పుడైతే గర్భం దాలుస్తుందో అప్పుడు చిన్న చిన్న యోగాసనాలు వేస్తే చాలా మంచిది.
1: ఇప్పుడు మీరు చెప్పిన సూర్యోపాసనే ఈ సూర్య నమస్కారాలు రెండు ఒకటే అంటారా?
0: అంటే ఉపాసన అంటే ఉప ఆసనం, నాకు నేను దగ్గరగా వెళ్ళడం. యోగా అనేది అంటే ఇప్పుడు అందరూ జనం ఎలా చూస్తున్నారంటే అండి, ఇది ఒక హిందూ ధర్మానికి సంబంధించింది, ఒక మతానికి సంబంధించిందిగా చూస్తున్నారు, కానీ ఇది యూనివర్సల్, ఇది అన్ని మతాల వారికి, ఎలాంటి ధర్మంలో ఉన్నా మతాలకి అతీతంగా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సాధన. నిన్ను నీకు దగ్గరగా ఉపాసన, నేను సూర్య ఉపాసన అంటే సూర్యుడు ఎక్కడున్నాడు, 14,97,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ సూర్యుడి కోసం నేను చేయట్లేదు ఉపాసన. నాలో చిక్చక్తిగా ఉన్నటువంటి జఠరాగ్ని పుట్టించి నేను తిన్న ఆహారాన్ని పచనం చేసేటువంటి శక్తికి దగ్గరగా నేను వెళ్తున్నాను. ఆ ఉపాసనలో భాగమే మనం చేసేటువంటి ఆ 12 సూర్య నమస్కారాలు. ఆ 12 సూర్య నమస్కారాలు చేయడం వల్ల నా అవసరాలు, నా జీవన విధానంలో నా అవసరాలు, అష్టాంగ యోగ సాధనలో యోగ అంటే ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ఆసన, ధ్యాన, సమాధి, ఇక్కడ యోగ సూర్యోదయ సమయంలో మీరు చేసేటువంటి సాధన మిమ్మల్ని మహిమాన్వితులుగా చేస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీరామచంద్రమూర్తి అంటే వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే వాళ్ళు ఎంత సాధకులై ఉంటారు. ఇవన్నీ చేయడం వల్ల మనం కూడా అంటే వాళ్ళంత గొప్పవాళ్ళం కాలేము, ఎందుకంటే యుగ ధర్మం మారిపోతుంది, ఇది కలియుగంలో ఉన్నాం. ఈ కలియుగంలో కూడా మనకి పెద్దగా మహిమలు అక్కర్లేదండి, వస్తున్నటువంటి కరోనాను ఆపుకోగలిగితే, ఇంకా కరోనా లాంటి ఎలాంటి రోగాలు రాకుండా ఉండాలంటే మీలో ఉన్నటువంటి ఆ ఇమ్యూనిటీ సిస్టమ్, వ్యాధి నిరోధక శక్తి, దీన్ని మీరు అధిగమించగలుగుతారు. దానికోసమే మనం ఈ ఉపాసన అంటే నీకు నువ్వు దగ్గరగా వెళ్ళు, నీకేం అవసరం దానికి తగ్గట్టుగా నువ్వు సెలెక్ట్ చేసుకోవటమే ఆసనాలని. యోగాలో చాలా రకాలు ఉంటాయండి, ఒక్కొక్కరు ఒక్కొక్క టీంలో వెళ్తారు, అందరూ చేసేది ఒకటే, శరీరాన్ని శ్వాసకి లయబద్ధంగా కదిలించటం. అందులో మనం సూర్య నమస్కారాలు చెప్పాం, ఇంకా ఆసనాలు ధనురాసనం అని, శీర్షాసనం అని, మత్స్యాసనం, ఇలా ఆసనాలు ఉంటాయి.
1: యమ నియమాల గురించి తెలియజేయండి.
0: యమాలు 5, నియమాలు 5 సార్. ఇవన్నీ మనం వివరించాలంటే చాలా పెద్దగా వివరించాల్సి ఉంటుంది. ఇక్కడ ఆహారం ప్రధానంగా తీసుకోవాలి. యమ నియమాలలో ఆహారం కూడా ఒక పాత్ర వహిస్తుంది. మనం ఆహారం గురించి మాట్లాడుకోవాలి ప్రధానంగా. అంటే యోగాలో మనం అనుకున్నటువంటి అన్నీ అంటే శరీర భంగిమలన్నీ కూడా పర్ఫెక్ట్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా కదలాలి అంటే మనం ఆహారాన్ని ప్రధానంగా తీసుకోవాలి.
1: అంటే ఎటువంటి ఆహారం తినటం ద్వారా యోగాని లేకపోతే ప్రాణాయామాన్ని కానీ లేక ధ్యానాన్ని కానీ సరైన రీతిలో చేయగలుగుతాం?
0: శరీరాన్ని ఒక సాధనంగా చేసుకుని మనం చేసేటువంటి ప్రయాణం అండి ఇది. ఈ శరీరాన్ని ప్రధానంగా మార్చుకోవడానికి ఆహారం ఒక ఇంధనం. ఆ ఇంధనం ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో యావత్ ప్రపంచం, భారతదేశంతో సహా యావత్ ప్రపంచం కూడా చెడిపోయిందండి. అంటే చెడిపోయిందంటే కలితీ పదార్థాలు తినటం కాదండి, పడని పదార్థాలు తినటం. ఇక్కడ సత్వ, తమో, రజోగుణం ప్రధానమైనటువంటి ఆహారాలు, 3 పదార్థాలుగా ఉంటాయి. అందరూ రజోగుణం అనగానే మాంసం గురించి వెళ్తుంటారు, సత్వగుణం అనుకుంటే కాయగూరలు, ఆ కందమూలికలు అనుకుంటారు, తమోగుణం అనగానే మామూలుగా మనం ఇంట్లో తినేటువంటి పదార్థాలు.

0: ఇక్కడ ఒక పదార్థం యొక్క స్థితి మూడు స్థితులలో ఉంటుంది. మనం వండుకునే కాయగూరలే పచ్చిగా తినేస్తే సత్వగుణాన్ని, కొంచెంగా ఉడికించుకుంటే తమో గుణాన్ని, డీప్ ఫ్రైలు చేస్తే రజోగుణాన్ని, అంటే మనలో కలిగిస్తాయి అవి. ఆ గుణాలు కలగడం వల్ల మన జీవితంలో మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులన్నీ వస్తాయి. ఇక్కడ అష్టాంగ యోగ సాధనలో యోగ అనేది మన జీవితానికి ఎలా ఉపయోగపడుద్ది అంటే, నిన్ను మహిమాన్వితుడిగా, ఇప్పుడు గొప్ప గొప్ప వాళ్ళందరూ అంత గొప్ప స్థితిలో ఎందుకున్నారు అంటే, వాళ్ళ జీవనాలు, వాళ్ళ జీవిత విధానాలు, ఆహార విధానాలు, ఇంత విచ్చలవిడి ఆహారం లేదు. మనకు ఒక కొలమానం ఉంటుందండి, మనిషి చనిపోయాడు అనుకోండి, కాలం చెల్లిపోయింది అంటారు. అలాగైతే అయితే నూకలు చెల్లిపోయినాయి అంటారు, అంటే వాడు తెచ్చుకున్న బ్యాగ్ అయిపోయింది కాబట్టి ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. అవసరం కోసం బ్రతకటం కోసం తినాల్సిన ఆహారం తినడం కోసం బ్రతికే స్థితికి వచ్చాం. ఈ కాయానికి కాయగూరలు అత్యుత్తమైనటువంటి ఔషధాలుగా పనిచేస్తాయి. ఈ శరీరాన్ని సత్వగుణమైనటువంటి ఆహారంతో పోషిస్తూ ఉంటే ఎలాంటి సమస్యలు రాకుండా, ఎంతటి ఉత్కృష్టమైనటువంటి పరిస్థితులలో మీరున్నా మిమ్మల్ని చెలించకుండా, చెడిపోకుండా నిలబెట్టేటువంటి శక్తి సాత్వికమైనటువంటి ఆహారానికి ఉంది. అంటే సాత్వికం అంటే కాయగూరలు, పళ్ళు, ఇదొకటే కాదండి, అంటే దాన్ని ప్రాసెస్ చేయడం కూడా గుణం మార్చడమే. సత్వ తమో రజోగుణం, ఇదే వంకాయని రజోగుణంలో కూడా తీసుకెళ్ళిపోవచ్చు. వంకాయ ఫ్రై చేస్తే ఆ వంకాయ సత్వంగా ఉన్నది రజోగుణంలోకి వెళ్ళిపోతుంది, నిన్ను అరిచేలా చేస్తుంది. వంకాయ మంచిదే, శుభ్రంగా మసాలా దట్టించి వంకాయ ఇది మసాలా కూర చేస్తారు, గుత్తి వంకాయ కూర చేస్తారు, అది ఇదే వంకాయ పచ్చిగా జ్యూస్ చేసుకునో లేకపోతే పచ్చిగా తినేస్తే సత్వంగా ఉన్నది గుత్తి వంకాయ దగ్గరికి వెళ్తలోకి రజోగుణంలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ గుణప్రధానంగా నీ ప్రవర్తన ఉంటుంది. నేను వంకాయ తింటున్నాను, వంకాయ గుత్తి వంకాయ కూర చేసుకుని తిన్నాను, మరి నాకెందుకు కోపం వస్తుంది అంటే దాని గుణాన్ని మనం మార్చాం. ఈ యోగా అనేది అంటే కోపం తగ్గించుకోవడానికో, రోగాలు తగ్గించుకోవడానికో కాదండి, దీని నిగూఢమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ ఉంది. దానికోసం మనకి మన చుట్టూ ఉన్నటువంటి ఆహార పదార్థాలు, సత్వమైనటువంటి ఆహార పదార్థాలని తీసుకుంటూ సాత్వికంగా ఉంటూ ఈ యోగాని సాధన చేస్తే, అష్టాంగ యోగ సాధన అంటే కేవలం ఒక నమస్కారాలు చేయటం లేకపోతే భంగిమలు పెట్టడం, ఆసనాలు వేయటం కాకుండా ప్రాణాయామం చేయాలి, ప్రత్యాహారం, మనం తీసుకునే ఆహారం ఉండాలి, మనం ధరించేటువంటి దుస్తులు ఉండాలి, వీటన్నిటినీ పర్ఫెక్ట్గా ఎప్పుడైతే చేస్తామో, శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర అష్టసిద్ధులు ఉన్నాయంట. అష్టసిద్ధులు ఎవరి దగ్గర అయితే ఉంటాయో, అష్టాంగ యోగ సాధన ఎవరైతే చేస్తారో, అష్ట లక్ష్ములు కూడా వస్తారు. ధైర్యలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, అంటే సంతానం కావాల్సిన వాళ్ళు ప్రత్యేకంగా ఆహారాన్ని, యమనియమాల్ని పాటిస్తూ సాధన చేస్తే వాళ్ళు సంతానవంతులు అవుతారు. అంటే అష్టలక్ష్ములు, అష్టసిద్ధులు, చాలా నిగూఢమైనటువంటి శాస్త్రం ఇది. యోగా అనేది కేవలం ఏదో మనం చేసేటువంటి భంగిమలు అవి కాదు.
1: ఇప్పుడు విక్రమాదిత్య గారు, ఈ యోగా చేయటం వల్ల మీరు చెప్పారు సాత్విక ఆహారం కూడా తినాలి, యోగాలో భాగమే అంటున్నారు. ఈ యోగా ప్రక్రియ పాటించిన వాళ్ళు ఇప్పుడు డే టు డే లైఫ్లో అనేకమైన స్ట్రెస్కు గురవుతున్నారు యువత. ఈ స్ట్రెస్కు గురవ్వకుండా ఉండడానికి ప్రత్యేకమైన యోగాసనాలు ఏమైనా ఉన్నాయా?
0: ఉన్నాయండి. అంటే యోగా అంటేనే మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పడుతున్నటువంటి మిమ్మల్ని శరీరాన్ని చలింప చేయడం ద్వారా మీలో ఉన్నటువంటి ఆ భావోద్వేగాలని సమతుల్యం చేయడానికి చేసేటువంటి భంగిమే ప్రక్రియ. ఇప్పుడు ఉన్నటువంటి యువత అద్భుతమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నారండి. ఎలాంటి అవకాశాలు లేని రోజుల్లో అందరం గడిపేశాం. ఇప్పుడు ప్రయాణ సాధనాలు ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ ఉంది, చేతి నిండా డబ్బుంది, మనకు కావలసినటువంటి ఆహారం దొరుకుతుంది, అయినా సరే తృప్తి లేదు. అందుకని యువతకి, ఇప్పుడు ముఖ్యంగా మీరు వృద్ధుల గురించి మాట్లాడారు కానీ యువతకి చాలా అవసరం ఉంది ఇది. మీ డే టు డే లైఫ్లో మీరు పడుతున్నటువంటి స్ట్రెస్కి ఇది అద్భుతమైనటువంటి రిలీఫ్ అండి. యోగా చేసిన తర్వాత శుభ్రంగా ఒక ఆ మంచి ఆసనం వేసుకుని ప్రాణాయామం చేసి కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్తే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఒత్తిడి నుంచి మీరు బయటపడగలుగుతారు.
1: సో పని ఒత్తిడి, మానసిక ఆందోళనకు యోగా చేయటం వల్ల తగ్గించుకోవచ్చు అంటారు. అలానే ఈ యోగా వల్ల శారీరక ఆరోగ్యం కూడా మారుతుందా?
0: 100% అండి. అంటే ఇక్కడ మన శరీరం 7 చక్రాలతో నడుస్తూ ఉంటుందండి. అంటే ప్రధానమైనటువంటి 7 చక్రాలు, ఇంకా చాలా చక్రాలు ఉంటాయి, చిన్న చక్రాలన్నీ, మైనర్ చక్రాలన్నీ చాలా ఉంటాయి. ఎప్పుడైతే మీరు శరీరాన్ని వివిధ భంగిమలతో సాధన చేస్తారో ఈ చక్రాల్లో చైతన్యం వస్తుందండి. ఇప్పుడు ఓవర్ యాక్టివ్గా ఉన్నారు, మూలాధారం అతి చైతన్యంగా ఉన్న మనిషికి నిద్ర రాదండి. ఓవర్ యాక్టివ్గా ఉండడం వల్ల నిద్ర రాదు.

0: అప్పుడు మీరు ఎంత సౌకర్యవంతమైనటువంటి రూములో ఉన్నా మీకు కంటి మీద కునుకురాదు. ఇప్పుడు నిద్ర రాకపోతే మీరు విపరీతమైనటువంటి అలసట వచ్చేస్తుంది. శరీరానికే కదా అది, ఆత్మకి నిద్రతో పని లేదు. మీరు పడుకోగానే కళ్ళు మూసుకుని బాగా నిద్రపోతే అది ఎప్పుడు శరీరం నుంచి బయటకు వెళ్దామా చూసొద్దామని చూస్తుంటుంది. అలాంటి దానికి మీరు సాధనలో ఉన్నారనుకోండి, యోగా చేశారు, మీ శరీరం బాగా కదిలింది, మూలాధారం అతి చైతన్యం తగ్గింది, అంటే యోగాలో ఈ చక్రాలను బ్యాలెన్స్ చేసుకోవడానికి కూడా భంగిమలు ఉన్నాయి. ఎప్పుడైతే మూలాధారం బ్యాలెన్స్ అయిందో ఆటోమేటిక్గా మీకు మంచి నిద్ర వస్తుంది. అలాగే ఇలా అంటే యోగా, ఆయన పతంజలి యోగ సూత్రాలు అద్భుతమైనటువంటి సూత్రాలండి. మనం దాన్ని పర్ఫెక్ట్గా పట్టుకుని బ్యాలెన్స్ ఆఫ్ బ్రీత్, ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనిస్తూ మనం కానీ ఇవి చేయగలిగితే, ఏదో అంటే లెక్క ప్రకారం 12 నమస్కారాలు చేయమన్నారు, 12 12లు టకటక చేసేస్తే అయిపోతుంది, కాదండి. దానికి ఆ మంత్రాన్ని అనుసంధానం చేస్తూ శ్వాసని అంటే ఎక్కడ లోపలికి తీసుకోవాలి, ఎక్కడ బంధించాలి, ఎక్కడ పూరకం ఎక్కడ ప్రేరకం అనేది చూస్తూ పర్ఫెక్ట్గా చేయగలిగితే మీరు ఉన్న స్థితిలో, మీరు చేస్తున్నటువంటి జాబులో ఎలాంటి స్ట్రెస్ లేకుండా ఒత్తిడి లేకుండా అభివృద్ధి సాధించడానికి ఆర్థికంగా ఆరోగ్యపరంగా, ఆరోగ్యమే మహాభాగ్యం, మీరు ఎంత ఆరోగ్యంగా ఉంటారో అంత భాగ్యాన్ని పోగొట్టుకుంటూ ఉంటారు. ఇది శరీరానికి మనసుకి కూడా అద్భుతమైనటువంటి సాధనం యోగా.
1: యోగాలో ప్రాణాయామం కూడా భాగమేనా? ప్రాణాయామం ఎలా చేయాలి?
0: అదండి, ప్రాణాయామంతో రిధమిక్గానే ఉండాలండి. ఒక భంగిమకి ఇప్పుడు మనము సూర్య అనే భంగిమతో ఫ్రంట్కి పాదహస్తాసనం దగ్గరకు వచ్చాం, అప్పుడు మన కడుపులో గాలి ఉండకూడదు, అక్కడ శ్వాసని నెమ్మదిగా విడిచిపెడుతూ ఆ భంగిమలోకి వస్తాం. అక్కడ నుంచి భానవే నమః అని ఒక నమస్కార పోస్చర్కి వస్తాం. ఈ పూర్తిగా విడిచిపెట్టిన శ్వాసని మళ్ళీ నెమ్మదిగా నిదానంగా తీసుకుంటూ ఆ భాను అనే ఆ నమస్కార ముద్రకి వెళుతూ ఉంటాం. శ్వాసతో అనుసంధానమై ఉంది, అందుకనే దాన్ని యమనియమాల్లో ప్రధానంగా పెట్టడం జరిగింది. మనకి అంటే చాలామంది పొల్యూషన్ గురించి మాట్లాడతారు, వాటర్ పొల్యూషన్ అయిపోయింది, లేకపోతే మనం తినే ఆహారం పొల్యూట్ అయిపోయింది. అత్యధికంగా ఉపయోగించేది గాలి, అది పొల్యూట్ అయిపోయింది. దానిని మనం చేసేటువంటి అంటే మన సిటీస్లో పొల్యూషన్ బాగా ఎక్కువగా ఉంది, చెట్లు కొంచెం బాగా ఉన్న చోటకి వెళ్ళి అక్కడ కూర్చొని ఆ కాసేపు మీరు చేసేటువంటి ప్రాణాయామ యోగ సాధన ఏదైతే ఉందో అది మీకు డే అంతా సరిపెట్టేస్తుంది. అంత అద్భుతమైనటువంటి కలయిక యోగా ప్రాణాయామం అనేది కలిపే ఉంటాయండి, అవి రెండు విడివిడిగా కాదు. ఇప్పుడు గాలి పీల్చుకోవటం మానేసి యోగా చేయలేము, యోగా చేస్తూ గాలిని మనం పూరక కుంభకాలు చేస్తూ ఉంటే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి.
1: సూక్ష్మ వ్యాయామం, యోగా, ప్రాణాయామం, ధ్యానం, ఇందాక మీరు చెప్పారు చక్రాల యాక్టివేషన్, సో ఇవన్నీ చేయటానికి ఎన్ని నెలలు టైం పడుతుంది, లేకపోతే సంవత్సరాలు పడుతుందా? ఇది ఒక గురువు గారి దగ్గర నేర్చుకోవాలా, లేకపోతే వాళ్ళంతా వాళ్ళు ప్రాక్టీస్ చేయొచ్చా, ఏమంటారు?
0: పెద్దగా సంవత్సరాలు ఏం పట్టేది సార్, సాధకుడు యొక్క ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది, మనం కేటాయించేటువంటి సమయం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ప్రతిదీ మనకి చాలా సులభతరం అయిపోయిందండి. సూర్య నమస్కారాలకి పెద్దగా అంటే గురువులు ఉండి చేయించాల్సినటువంటి అవసరం ఉండదు, సూక్ష్మంగా ప్రారంభిస్తే అదే తీక్షణంగా మార్చుకునే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అంటే కొంత తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు ఇలాంటి యోగా డే, ఇంటర్నేషనల్ యోగా డే లాంటి ప్రత్యేకమైనటువంటి రోజుల్లో చాలామంది ఔత్సాహికులు వచ్చి నేర్పిస్తున్నారు. ఇది అందరిలో కూడా ఈ మార్పు వచ్చి ఒక గురువుని ఆశ్రయించి ప్రారంభించగలిగితే మోడీ గారి లక్ష్యం సంకల్పం ఏదైతే ఉందో అది నెరవేరే అవకాశం అద్భుతంగా ఉంటుంది.
1: చివరగా ఈ ప్రాణాయామం, యోగా, మనం యాక్టివేషన్, చక్రాల యాక్టివేషన్ అనుకున్నాం కదా సార్, ఇవన్నీ సాధించిన తర్వాత వాళ్ళు శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యంగా ఉంటారంటారా?
0: 100కి 1000% అని చెప్పొచ్చండి, 100కి 100 కాదు, 100కి 1000. అంటే ఎవరైతే సాధకుడు ఉన్నాడో, మీరు చెప్పిన నేను చెప్పిన ఈ యోగా ప్రాణాయామం ప్రత్యాహార ఆహారం ఇవన్నీ తీసుకుంటే అంటే ప్రారంభిస్తే, ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ప్రారంభిస్తే 10 ఏళ్ళు ఆయుష్ పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఆయుష్ అసలు లేదండి, 120 సంవత్సరాలు ఆయుర్దాయం ఉన్నటువంటి మనిషి ఇప్పుడు ఆయుర్దాయం 60కి వచ్చింది, ఆ 60 కూడా గ్యారంటీ కాలేదు. అంటే ఇది మనకు తెలియకుండానే మనలో ఒక అద్భుతమైనటువంటి దైవిక శక్తిని నింపుతుందండి మనిషిని. మనిషి చుట్టూ ఒక అద్భుతమైనటువంటి రక్షణ వలయం ఉంటుంది, దాన్ని ఆర అంటారు. ఈ చక్రాలలో ఎప్పుడైతే కదలిక వచ్చిందో భౌతికంగా మిమ్మల్ని ఒక స్థిరమైనటువంటి స్థితికి తీసుకెళ్తుంది. ఎవరైనా చేయండి, పర్ఫెక్ట్గా సిస్టమేటిక్గా ఉదయం సాయంత్రం యోగా చేయండి, ప్రాణాయామం చేయండి, ఆహార నియమాలు పాటించండి. ఒకవేళ మీకు నేను చెప్పినవి కనిపించకపోతే నన్ను ప్రశ్నించండి.
1: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మా ఆకాశవాణి స్టూడియోకి విచ్చేసి మా శ్రోతలకు మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు విక్రమ

0: ఇచ్చా గారు, ధన్యవాదాలండి.
1: ధన్యవాదాలు సార్. సూర్యోస్మి.
2: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా ఆహారం గురించి శ్రీ విక్రమాదిత్య గారితో పరిచయం విన్నారు పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
3: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు వినండి చిత్రసీమ సినిమా పాటలు. ముందుగా స్టైల్ చిత్రం కోసం కార్తీక్ పాడిన పాట. గీత రచన చిన్నిచరణ్, సంగీతం మణిశర్మ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇప్పుడు వినండి, కలిసుందాంరా చిత్రం కోసం రాజేష్ బృందం పాడిన పాట. వేటూరి రచన, సంగీతం ఎస్ఐ రాజకుమార్.

0: మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవీ విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పీఎఫ్ఆర్డీఏచే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,00,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవీ విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి.
1: ఇప్పుడు వినండి, దేవదాసు చిత్రం కోసం కార్తీక్ సుజాత పాడిన పాట. గీత రచన చంద్రబోస్, సంగీతం చక్రీ.

ఇప్పుడు వినండి చిరునవ్వుతో చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీతరచన సిరివెన్నెల, సంగీతం మణిశర్మ.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి, ప్రేమతో రా చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, సుజాత పాడిన పాట. గీతరచన చంద్రబోస్, సంగీతం మణిశర్మ.

ఇప్పుడు వినండి, స్నేహం అంటే ఇదేరా చిత్రం కోసం శంకర్ మహాదేవన్, టిప్పు కృష్ణంరాజు పాడిన పాట. గీత రచన కులశేఖర్, సంగీతం శివశంకర్.

ఇప్పుడు వినండి ఓ బేబీ చిత్రం కోసం అనురాగ్ కుల్కర్ణి పాడిన పాట. గీత రచన లక్ష్మీ భూపాల, సంగీతం మికీజే మేయర్.

ఇంతవరకు చిత్రసీమ సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఆకాశవాణి నిలయంలో సమయం 11 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలోని కర్తవ్య భవన్ 2లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఈ భేటీలో చర్చ జరిగే అవకాశం ఉంది. 3 ఏళ్లలో పెట్రోల్, ఎరువుల ఉత్పత్తిలో స్వయం సమృద్ది సాధిస్తున్నామని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో భారీగా బొగ్గు నిల్వలు ఉండడంతో కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా మెథనాల్, ఇథనాల్, పెట్రోలు, ఫెర్టిలైజర్స్ ఉత్పత్తి చేయనున్నట్టు చెన్నైలో చెప్పారు. గ్రామాలకు నాణ్యమైన బ్రాడ్బ్యాండ్ సేవలు అందించడంతో పాటు ఈ గవర్నెన్స్ సేవలకు బలమైన

డిజిటల్ మౌలిక వసతులు కల్పించడంలో చేసిన విశేష కృషిని గుర్తిస్తూ తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్కు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు 2026 దక్కింది. విబిజీరామ్జీ చట్టంపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ తొలి సమావేశం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. మంత్రులు డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, డాక్టర్ వివేక్ వెంకటస్వామి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ నెల 30 కల్లా కాంగ్రెస్ పార్టీ మండల గ్రామ కమిటీల ఏర్పాటు పూర్తి కావాలని లోక్సభ ఇన్ఛార్జీలను పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశించారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ చుట్టూ చేపట్టిన హెచ్సిటీ ప్రాజెక్టు నిర్మాణం పనుల నేపథ్యంలో ఆదివారం పార్కు చుట్టూ ట్రయల్ రన్గా వన్వే విధానాన్ని అమలు చేశారు. పంజగుట్ట నాగార్జున సైకిల్ వైపు, జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వైపు వెళ్లేటువంటి వాహనాలను కేబీఆర్ పార్కు నుంచి బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చౌరస్తా, అగ్రసేన్ చౌరస్తా, ఫిలింనగర్ మీదుగా చెక్పోస్టు వైపు మళ్లించారు. హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్కులో ప్రపంచ జీరాఫీ దినోత్సవం నిన్న ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జీరాఫీ బన్నీకి పళ్ళు, కూరగాయలు, ఆకుకూరలతో ప్రత్యేక కేక్ అందించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్లో భాగంగా 279 మందిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. 228 ద్విచక్ర వాహనదారులు, 8 ఆటోలు, 43 కార్ల డ్రైవర్లపై కేసులు నమోదయ్యాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. స్టూడియోల సమయం 12:11. నేను మీ శైలు. యువతరంగ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ఏం ముచ్చట్లు పెడదాం? ఈరోజు మనం పేరెంటింగ్ గురించి మాట్లాడుకుందాం. కానీ ఈసారి టూ సైడ్స్ నుంచి, అంటే ఒకవైపు అమ్మా నాన్నలు పిల్లల కోసం రాత్రింపగలు కష్టపడుతున్నారు, పిల్లల హ్యాపీనెస్సే లోకం అనుకుంటారు. ఇంకోవైపు పిల్లలు, మా పేరెంట్స్ మమ్మల్ని అస్సలు అర్థం చేసుకోరు, ఎప్పుడు చదువు చదువు అంటారు అని. మరి ఈ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది? ఒకరి ప్రేమను ఇంకొకరు ఎలా మిస్ అవుతున్నారు అని చూద్దాం రండి.

ముందుగా ఒక ప్రశ్న. పిల్లలకి మంచి ఆహారం, మంచి బట్టలు, మంచి స్కూల్ ఇవ్వడం మాత్రమే పేరెంటింగా? చాలామంది అవుననే అంటారు. నిజానికి పేరెంటింగ్ అంటే అంతకంటే చాలా ఎక్కువ. పిల్లల

ప్రేమ, సమయం, విలువలు, బాధ్యతలు, ఆత్మవిశ్వాసం నేర్పించడం కూడా పేరెంటింగే. పిల్లలకు మొదటి గురువులు తల్లిదండ్రులే. పిల్లలు వాళ్ళు చెప్పే మాటల కంటే వాళ్ళు చేసే పనులను ఎక్కువగా గమనిస్తూ ఉంటారు. పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడు వారికి సరైన మార్గదర్శనం లభిస్తే వారు మంచి వ్యక్తులుగా ఎదుగుతూ ఉంటారు. కావున పిల్లల భావాలను కూడా అర్థం చేసుకోవాలి కదా. ఈ మధ్య చాలామంది పేరెంట్స్ ఉద్యోగాలంటూ పనులతో బిజీగా ఉంటున్నారు. పిల్లలకు కావాల్సిన వస్తువులు అన్నీ కొనిపిస్తారు, కానీ కొన్నిసార్లు సమయం ఇవ్వరు కదా. అంటే రోజులో కొంచెం సేపు అయినా పిల్లలకి ఇవ్వాలి కదా. స్కూల్ గురించి అడగాలి, స్నేహితుల గురించి అడగాలి, వాళ్ళకి వచ్చే సమస్యల గురించి అడగాలి. ఇలా చేయడం వల్ల తల్లిదండ్రులపై నమ్మకం పెరుగుతుంది.

0: పిల్లలకి ఇవ్వాలి కదా, స్కూల్ గురించి అడగాలి, స్నేహితుల గురించి అడగాలి, వాళ్ళకి వచ్చే సమస్యల గురించి అడగాలి. ఇలా చేయడం వల్ల తల్లిదండ్రులపై నమ్మకం పెరుగుతుంది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ప్రతి ఒక్క పిల్లవాడికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అందరూ ఒకేలా చదవరు కదా. అందరికి ఒక ప్రతిభ ఉంటుంది. అంటే కొంతమంది క్రికెట్లో మంచిగా ఉంటారు, కొంతమంది చదువులో మంచిగా ఉంటారు. కాబట్టి ఇతర పిల్లలతో పోల్చడం మానేయండి. వాళ్ళు చూడు ఎంత బాగా చదువుతున్నారు అని చెప్పడం కంటే నువ్వు ఇంకా బాగా చేయగలవు అని ప్రోత్సహించడం మంచిది. ఎక్కువ ఒత్తిడి లేకపోతే ఆందోళన ఆత్మవిశ్వాసం తగ్గడానికి కారణం కావచ్చు. పిల్లలకు చిన్నప్పటి నుంచే నిజాయితీ, క్రమశిక్షణ, పెద్దలను గౌరవించడం, సహాయం చేయడం, బాధ్యతగా ఉండడం, సమయపాలన నేర్పించాలి. ప్రస్తుతం ఎలా ఉంది? ఎటు చూసినా టెక్నాలజీ. టెక్నాలజీ మన జీవితంలో భాగమైపోయింది. ఫోన్స్, వీడియోస్, గేమ్స్ వాళ్ళ జీవితంలో ఒక పెద్ద పాత్ర పోషిస్తుంది. టెక్నాలజీ ఉపయోగకరం అంటే కొంచెం వరకు ఓకే, కానీ పరిమితంలో ఉపయోగించడం అవసరం. అయితే ఎప్పుడు కోపంగా మందలించడం కాకుండా, అంటే ఎప్పుడు ఫోనేనా ఎప్పుడు ఫోనేనా అని మందలించడం కాకుండా ప్రేమగా వివరించాలి. అలానే పిల్లలు ఏమైనా మంచి పని చేసినప్పుడు వారిని అభినందించాలి. అది వాళ్ళ లైఫ్ మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది. అరే మా నాన్న మా అమ్మ నన్ను ఇలా మంచి పని చేసినప్పుడు నన్ను మంచి అభినందించారు, ఇంకా మంచి పనులు చేయాలని చెప్పేసి ఒక ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది వాళ్ళకి. వారి చిన్న విషయాలను కూడా గుర్తించాలి. మంచి పేరెంటింగ్ అంటే ప్రతి కోరిక తీర్చేవారే కాదు, మంచి చెడు అర్థమయ్యేలా చెప్పడం, పిల్లల మాట కూడా వినడం, అవసరమైనప్పుడు తోడుగా ఉండేవారు, ప్రేమతో క్రమశిక్షణ కూడా నేర్పేవారు. మంచి విద్య ఎంత అవసరమో మంచి విలువలు నేర్పడం కూడా అంతే ముఖ్యం. తల్లిదండ్రులు పిల్లలతో స్నేహితుల్లా మాట్లాడాలి, వారిని అర్థం చేసుకోవాలి, అండగా ఉండాలి. ఇది పిల్లల సైడ్ నుంచి కదా నేను మొత్తం చెప్పింది ఇప్పటి వరకు. కానీ ఆపోజిట్ సైడ్ కూడా ఒక స్టోరీ ఉంటుంది కదా. వన్ సైడ్ వినేసి జడ్జ్మెంట్ ఇస్తే ఎలా చెప్పండి? ఆపోజిట్ సైడ్ ఏంటిదో కూడా తెలుసుకుందాం. దానికంటే ముందు మీకోసం ఒక పాట వేసేస్తున్నాను.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: నిజం చెప్పండి, పైకి చూడ్డానికి అమ్మా నాన్నలు చాలా హ్యాపీగా ఉంటారు కదా, గంభీరంగా కనిపిస్తారు, కానీ ఆ నవ్వుల వెనక ఎంత స్ట్రగుల్ ఉంటుంది. వాళ్ళు పడే తపన ఏంటి ఒక్కసారి కూర్చొని ప్రశాంతంగా ముచ్చటించుకుందాం. పిల్లలు పుట్టకముందు పేరెంట్స్కి నచ్చిన ప్రపంచం, సినిమాకి వెళ్ళడం, గంటలు గంటలు ముచ్చట్లు పెట్టుకోవడం, బయటికి వెళ్ళడం, వాళ్ళకి నచ్చిన పని చేయడం, కానీ అదంతా ఒకప్పుడు కదా. ఇప్పుడు వాళ్ళ ప్రపంచం మొత్తం ఆ చిన్ని ప్రాణం చుట్టే తిరుగుతుంది. ఈ ప్రయాణంలో పేరెంట్స్ ఫేస్ చేసే అతిపెద్ద సమస్యలు ఏంటి తెలుసా? మొదటిగా నో మీ టైం, అంటే ఆఫీస్ అని లేకపోతే బయట పని, ఇంటి పని అంటూ ట్యూషన్స్, పిల్లల ట్యూషన్, స్కూల్స్ అంటూ వాళ్ళకి వాళ్ళు టైం ఇచ్చుకోలేరు. వీళ్ళన్నిటి మధ్య వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోలేరు, వాళ్ళకంత టైం దొరకదు. రెండవది డిజిటల్ యుగం. ఇప్పటి పిల్లలు వాళ్ళ చేతిలో మొబైల్ ఫోన్స్, ఐప్యాడ్స్ ఇవన్నీ లేకుండా వాళ్ళకి ముద్ద కూడా దిగదు. అంటే ఫోన్ లేకుంటే ఏడుస్తారు, అవి ఎలా కంట్రోల్ చేయాలో తెలియక ప్రతిరోజు యుద్ధమే. మూడవది సమాజం ఇచ్చే జడ్జ్మెంట్స్. పిల్లోడు కాస్త సన్నగా ఉన్నా, మార్కులు తక్కువ వచ్చినా పిల్లల్ని సరిగ్గా పెంచడం లేదా అని ఈజీగా అనేస్తూ ఉంటారు. మరి ఈ తెర వెనుక స్ట్రగుల్స్ ఏంటో ఆ దేవుడికే ఎరుక. ఇంకా ఇప్పటి రోజుల్లో చదువులు ఎంత ఖరీదైనవో మనకి తెలుసు. స్కూల్ ఫీజు అంటూ డ్రెస్సెస్, బుక్స్,

0: నెల తిరిగేసరికి అమ్మా నాన్నల జేబులు ఖాళీ అయిపోతాయి. నాన్నకి కొత్త బైక్ కొనాలి అని ఉన్నా, అమ్మకి కొత్త చీర కొనాలనున్నా, అవన్నీ దాటేసి మా పిల్లల ఫీజు ఇవ్వాలి లేకపోతే ఇక్కడ జాయిన్ చేయాలి అని వాళ్ళ ఇష్టాలను తీర్చాలని ఓవర్ టైం కూడా చేస్తూ ఉంటారు. ఎందుకంటే అన్నీ ఖరీదైపోయాయి కాబట్టి. ఇలా ఓవర్ టైం చేసి రావడం వల్ల స్ట్రెస్, టయర్డ్నెస్ అన్నీ ఉండడం వల్ల పిల్లలతో టైం స్పెండ్ చేయరు. ఆఫీస్లో బాస్ తిట్టినా, బిజినెస్లో లాస్ ఉన్నా ఆ టెన్షన్స్ని మొత్తం గుండెల్లోనే దాచుకొని ఇంటికి వస్తారు. పిల్లలతో టైం స్పెండ్ చేయాలన్నా పిల్లలు ట్యూషన్స్ అని, డాన్స్ క్లాస్, మ్యూజిక్ క్లాస్ అని, హోంవర్క్స్ అని, ప్రాజెక్ట్స్ అని బిజీగా ఉంటారు. అయినా సరే వాళ్ళు ఎంత అలసిపోయినా ఇంటికి రాగానే నాన్న గుర్రమవుతాడు. ఆ సమయంలో ఆ పిల్లోడి నవ్వు నాన్నకి ముఖ్యం. అమ్మ వాళ్ళ హోంవర్క్స్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. మా చిన్నప్పుడు మాకు ఇవేవి దొరకలేదు, కనీసం మా పిల్లలకైనా ఆ సంతోషం దక్కాలి అని ఒక తాపత్రయం ప్రతి పేరెంట్ గుండెల్లో ఉంటుంది.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
0: మరి వాళ్ళ మధ్య బాండ్ అలానే ఉండాలి అంటే ఏం చేయాలి? ఒక 15 మినిట్స్ రూల్ ఫాలో అవ్వాలి. అంటే టీవీ ఆఫ్ చేసి, ఫోన్స్ ఆఫ్ చేసేసి కేవలం పేరెంట్స్ పిల్లలతో, పిల్లలు పేరెంట్స్తో టైం స్పెండ్ చేయాలి. వాళ్ళకి నచ్చిన ఆట ఆడండి, లేకపోతే వాళ్ళ గురించి తెలుసుకోండి. అలా కాకపోయినా రాత్రి పండుకునే ముందు హోంవర్క్ చేసావా, ప్రిపేర్డ్ ఉన్నావా అలాంటివి కాకుండా ఈరోజు డే ఎలా జరిగింది, ఎవరెవరితో ఏమేమి ఆడావు, ఎక్కడికి వెళ్ళావు, ఇంకా నీ హ్యాపీనెస్కి రీజన్ ఏంటిది ఈరోజు, ఇలాంటివి అడగండి. అండ్ పిల్లలు కూడా వాళ్ళ పేరెంట్స్తో కూర్చొని, లైక్ చిన్నపిల్లలు అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి అవి చేయలేరు, బట్ అట్లీస్ట్ పెద్దవాళ్ళైనా వాళ్ళతో లైక్ టైం స్పెండ్ చేయండి. వాళ్ళ పేరెంట్స్తో వాళ్ళ డే ఎలా జరిగింది అడగండి. వాళ్ళకి ఏమైనా చిన్న చిన్నవి లైక్ హ్యాపీనెస్ ఉంటే అవి తీర్చడానికి ట్రై చేయండి. అండ్ ఆల్సో ఇప్పుడు పెద్దలు ఉంటారు కదా, లైక్ వాళ్ళ కాలం గురించి చెప్పండి, ప్రాబ్లం లేదు, కానీ అదే ఫాలో అవ్వండి అని ఫోర్స్ చేయడం, లైక్ చెప్పడంలో తప్పు లేదు కానీ ఫోర్స్ చేయడంలో లైక్ వాళ్ళు సఫకేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ జనరేషన్కి నచ్చేది గేమ్స్, కార్టూన్స్, సో నాకు కూడా నేర్పించు అని పేరెంట్స్ అడిగి వాళ్ళతో ఆడడం వల్ల ఒక ఫ్రెండ్లీ బాండ్ క్రియేట్ అవుతూ ఉంటుంది వాళ్ళ మధ్యలో. అలానే చిన్న చిన్న అలవాట్లు ఇంపాక్ట్ఫుల్ క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు స్కూల్ వెళ్లే ముందు షేక్ హ్యాండ్ ఇచ్చేసి హ్యావ్ అ గ్రేట్ డే అని చెప్పడము, వారికి నచ్చిన ఐస్ క్రీమ్ డేట్స్కి తీసుకెళ్లడము, మీరు పని చేస్తున్నప్పుడు మీతో కలిసి వాళ్ళు కూడా చేసేలా చూడడము, పని చేసేటప్పుడు పాటలు వింటూ ఆ వర్క్ని కంప్లీట్ చేయడము, హాలిడేస్లో అమ్మ నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళము లేకపోతే నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడము, అలా వెళ్ళడం వల్ల ఒక టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఆ గ్యాప్లో మీరు వాళ్ళ గురించి తెలుసుకుంటారు, ఒక బాండ్ క్రియేట్ అవుతూ ఉంటుంది. లేకపోతే ఒక హాలిడే ట్రిప్ మీద వెళ్ళండి. దిస్ చిన్న చిన్న విషయాలు చాలా ఇంపాక్ట్ఫుల్ క్రియేట్ చేస్తూ ఉంటాయి.
1: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: పేరెంటింగ్ అనేది ఒక పర్ఫెక్ట్ రూల్ బుక్ కాదు, ఇది నిరంతర ప్రయాణం అన్నమాట. ఇందులో తప్పులు జరుగుతాయి, కానీ వాటిని అన్నిటినీ దాటించే ఒకే ఒక మంత్రం ప్రేమ. పిల్లలకి పేరెంట్స్ ఇచ్చే ఖరీదైన గిఫ్ట్స్ కంటే వాళ్ళు ఇచ్చే టైం అండ్ నమ్మకం కావాలి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, నేను ఒప్పుకుంటా పేరెంట్స్ బిజీగా ఉంటారు, ఆ బిజీ కూడా వాళ్ళ పిల్లల కోసమే అని చెప్పేసి, కానీ కాస్త టైం వాళ్ళ చిన్నతనాన్ని మార్చేస్తుంది. అవి చిన్న చిన్నవైనా సరే ట్రై చేయండి.

ఇదండి మన ఈనాటి కార్యక్రమం పేరెంటింగ్ గురించి. సో నేను చెప్పిన చిన్న చిన్న అలవాట్లు మీరు మార్చుకుంటారని కోరుకుంటున్నాను, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మళ్ళీ ఇక్కడే కలుద్దాం, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఈరోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్కును సందర్శించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి మంగోలియా, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటిస్తారు. ఫీఫా ప్రపంచకప్ 2026లో ఈరోజు వాంకోవర్లో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్పై 3-1 తేడాతో ఈజిప్ట్ విజయం సాధించింది. ఈరోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతుంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఈ కూటమిలోని 11 సభ్య దేశాల భద్రతా అధిపతులు సమావేశంలో పాల్గొంటారు. భారత్, బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యుఏఈ ఈ కూటమిలో ఉన్నాయి. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సాంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే ఇతివృత్తంపై ఈ సదస్సు దృష్టి సారిస్తుంది. సైబర్ భద్రత, డిజిటల్ లోపాలు, కృత్రిమ మేధస్సు ఆధారిత ముప్పులను కూడా సదస్సులో పరిశీలిస్తారు. ఉగ్రవాద నిరోధకం, సమాచార కమ్యూనికేషన్ సాంకేతికతల వినియోగంలో భద్రతపై ఇటీవల జరిగిన బ్రిక్స్ సంయుక్త కార్యాచరణ బృందాల ఫలితాలను జాతీయ భద్రతా సలహాదారులు, ప్రతినిధి బృందాల అధిపతులు సమీక్షిస్తారు. భారత్ అధ్యక్షతన 4వసారి ఈ బ్రిక్స్ సమావేశం జరుగుతోంది. ఇంతకుముందు 2012, 2016, 2021 సంవత్సరాల్లో భారత్ ఈ కూటమికి నాయకత్వం వహించింది. రాష్టపతి ద్రౌపది ముర్ము మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్కును సందర్శించారు. దేశంలో చిరుతలు అంతరించిపోయిన తర్వాత వాటిని తిరిగి అడవుల్లోకి ప్రవేశపెట్టేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు చీత పురోగతిని రాష్టపతి సమీక్షించారు. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుత స్థితిగతులపై అధికారులు రాష్ట్రపతికి వివరించారు. అనుకూలమైన నివాస స్థలం, తగినంత వేటాడే జంతువుల సంఖ్య, మానవ జోక్యం చాలా తక్కువగా ఉండడం వల్ల దేశంలోనే మొదటి చిరుతల పునరుద్దరణ ప్రాంతంగా కూనో నేషనల్ పార్కును ప్రాజెక్టు చీత కింద అభివృద్ది చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈరోజు నుండి యూజీసీ నెట్ 2026 పరీక్షలను

ప్రారంభిస్తుంది. ఈ జాతీయ స్థాయి అర్హత పరీక్ష కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానంలో ఈ నెల 30వ తేదీ వరకు ప్రతిరోజు 2 షిఫ్టుల్లో నిర్వహిస్తున్నాయి. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు అర్హత సాధించాలనుకునే, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థుల కోసం ఈ యూజీసీ నెట్ పరీక్ష నిర్వహిస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం న్యూఢిల్లీలోని కర్తవ్య భవన్ 2లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఈ మధ్య గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ నుంచి అనుమతి లభించడంతో ముఖ్యమంత్రి రక్షణ మంత్రిని కలవడం ప్రాముఖ్యతను సంతరించుకుంది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి మంగోలియా, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటిస్తారు. మంగోలియా పర్యటనలో ఆయన అక్కడి నాయకత్వాన్ని కలుస్తారని, అలాగే ఆ దేశ విదేశాంగ మంత్రి బి బాట్సెట్సెగ్తో చర్చలు జరుపుతారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అనంతరం జయశంకర్ 24-25 తేదీల్లో దక్షిణ కొరియాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో ఆ దేశ విదేశాంగ మంత్రి చో హ్యూన్తో చర్చలు జరుపుతారు. అలాగే గురువారం జెజులో జరగనున్న శాంతి సదస్సులో కీలక ప్రసంగం చేస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఇరాన్ అణు కార్యక్రమం, ప్రాంతీయ భద్రతా సమస్యలపై చర్చించడానికి స్విట్జర్లాండ్లో ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాలు సమావేశమైన తరుణంలో ఇరాన్తో జరుపుతున్న చర్చలు పురోగతి సాధిస్తున్నాయని అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ తెలిపారు. సమావేశానికి ముందు విలేకరులతో మాట్లాడిన వాన్స్ ఈ చర్చలు ఇప్పటికే ప్రోత్సాహకరమైన ఫలితాలిచ్చాయన్నారు. ఈ చర్చలు ప్రధానంగా ఇరాన్ అణు కార్యక్రమంపైనే కేంద్రీకృతమైనప్పటికీ ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కాల్పుల విరమణను కొనసాగించే ప్రయత్నాలతో సహా ప్రాంతీయ భద్రతా సమస్యలు కూడా ఇందులో ప్రముఖంగా చర్చకొచ్చే అవకాశం ఉంది. ఈరోజు ప్రపంచ వర్షారణ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. వర్షారణ్యాల ప్రాముఖ్యతను తెలియజేయడానికి, వాటి పరిరక్షణకు అవసరమైన చర్యలను ప్రోత్సహించడానికి దీనిని జరుపుకుంటారు. భూమిపై ఉష్ణోగ్రతలను స్థిరంగా ఉంచడంలో, ప్రపంచవ్యాప్తంగా వర్షపాతాన్ని సమతూకంలో ఉంచడంలో వర్షారణ్యాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ప్రపంచానికి అవసరమైన ప్రాణవాయువు ఆక్సిజన్లో దాదాపు 20% ఈ వర్షారణ్యాల నుంచే అందుతుంది. భూమిపై ఉన్న మొత్తం మొక్కలు, జంతు జాతుల్లో సగానికి పైగా వర్షారణ్యాల్లోనే నివసిస్తున్నాయి. లక్షలాది గిరిజన తెగలకు ఆవాసంగా ఉంటూ జీవనాధారాన్ని అందిస్తున్నాయి. ఫిఫా ప్రపంచకప్ 2026లో ఈరోజు ఉదయం వాంకోవర్లో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్పై 3-1 తేడాతో ఈజిప్ట్ విజయం సాధించింది. ప్రపంచకప్ చరిత్రలో ఈజిప్టుకు ఇదే మొట్టమొదటి విజయం. ఈ విజయంతో ఈజిప్ట్ గ్రూప్ జీలో మొదటి స్థానానికి చేరుకుంది. అంతకుముందు ఫ్లోరిడాలో కేప్ వెర్డే, ఉరుగ్వే మధ్య జరిగిన గ్రూప్ హెచ్ మ్యాచ్లో 2-2తో డ్రా అయింది. అలాగే నిన్న రాత్రి కాలిఫోర్నియాలో జరిగిన ఇరాన్, బెల్జియం జట్ల మధ్య జరిగిన గ్రూప్ జి మ్యాచ్ గోల్స్ ఏమీ లేకుండా డ్రాగా ముగిసింది. అంతకుముందు అట్లాంటాలో జరిగిన గ్రూప్ హెచ్ మ్యాచ్లో సౌదీ అరేబియాపై స్పెయిన్ 4-0తో ఘన విజయం సాధించి తదుపరి రౌండ్కు తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. స్పెయిన్ ఇప్పుడు 2 మ్యాచ్ల నుండి 4 పాయింట్లతో ఉండగా సౌదీ అరేబియా 1 పాయింట్తో కొనసాగుతోంది. ఎఫ్ఐహెచ్ హాకీ ఉమెన్స్ నేషన్స్ కప్ గెలుచుకున్న భారత మహిళల హాకీ జట్టును ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అభినందించారు. ఈ విజయం జట్టు కఠోర శ్రమ, అంకిత భావం, సమిష్టి కృషికి నిదర్శనమని ఉపరాష్ట్రపతి అన్నారు. ఈ ఘనత పట్ల దేశం గర్విస్తోందని, మరిన్ని విజయాలు సాధించి దేశానికి మరెన్నో కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. జూలై 14 నుండి ప్రారంభం కానున్న ఇంగ్లాండ్తో క్రికెట్ సిరీస్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి 15 మంది సభ్యులతో కూడిన వన్డే జట్టును ప్రకటించింది. శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో శ్రేయస్ అయ్యర్
వైస్ కెప్టెన్గా

0: ఈ జట్టులో విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా వంటి సీనియర్ ఆటగాళ్లు తిరిగి జట్టులోకొచ్చారు. వీరితో పాటుగా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, గుర్నూర్ బ్రార్లను బీసీసీఐ జట్టులో చేర్చింది. మూడు మ్యాచ్ల ఈ వన్డే సిరీస్ జూలై 14న ఎడ్జ్ బాస్టన్లో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత జూలై 16న కార్డిఫ్లో రెండవ మ్యాచ్, జూలై 19వ తేదీన లార్డ్స్ మైదానంలో చివరి వన్డే మ్యాచ్ జరుగుతుంది. పశ్చిమ బెంగాల్లోని జల్పాయిగురి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 6కు పెరిగింది. మరణించిన వారిలో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. గాయపడిన మరో 25 మంది జల్పాయిగురి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. నిన్న సుమారు 32 మంది ప్రయాణికులతో వెళుతున్న నార్త్ బెంగాల్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్సు రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, జిల్లా పరిపాలనాధికారులు, స్థానిక నివాసులు సహాయ చర్యలు ప్రారంభించారు. రవాణా శాఖ సహాయ మంత్రి ఆనందమయ్ బర్మన్ ప్రమాద స్థలాన్ని, ఆసుపత్రిని సందర్శించారు. గాయపడిన వారికి అన్ని రకాల వైద్య సహాయం అందిస్తామని, మరణించిన వారి కుటుంబాలకు ఎక్స్గ్రేషియా అందిస్తామని హామీ ఇచ్చారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఈరోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్కును సందర్శించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి మంగోలియా, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటిస్తారు. ఫిఫా ప్రపంచకప్ 2026లో ఈరోజు వాంకోవర్లో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్పై 3-1 తేడాతో ఈజిప్ట్ విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం న్యూఢిల్లీలోని కర్తవ్య భవన్ 2లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సమావేశమయ్యారు. 3 ఏళ్లలో పెట్రోల్ ఎరువుల ఉత్పత్తిలో స్వయం సమృద్ది సాధించనున్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. భూపాలపల్లి డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ వెంకన్న మృతి చెందిన సంఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో ఈ రోజు నుంచి ఈ నెల 27వ తేదీ వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ భూములు బదలాయించినందుకు కేంద్ర మంత్రికి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ అభివృద్దికి సంబంధించి భూసేకరణ, యుటిలిటీస్ బదలాయింపు వంటి అంశాల్లో రాష్ట ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రికి తెలియజేశారు. దేశ సమగ్రత రక్షణకు సంబంధించిన అంశమైనందువల్ల రాష్ట ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర సమీపంలో డిఆర్డీఓ డిఆర్డీఎల్ ఎంచుకున్న ప్రదేశంలో కీలకమైన ప్రాజెక్టును త్వరగా మంజూరు చేయాలని కేంద్ర మంత్రికి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 3 ఏళ్లలో పెట్రోల్ ఎరువుల ఉత్పత్తిలో స్వయం సమృద్ది సాధించనున్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో భారీగా బొగ్గు నిల్వలు ఉండడంతో కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా మెథనాల్, ఇథనాల్, పెట్రోల్, ఫర్టిలైజర్స్ ఉత్పత్తి చేయనున్నామని చెన్నైలో చెప్పారు. ఆ దిశగా దేశంలో పలుచోట్ల గ్యాసిఫికేషన్ కంపెనీలు నెలకొల్పనున్నామన్నారు. 2 రోజుల క్రితం ఒడిశాలో కోల్ ఇండియా సంస్థ సహకారంతో కోల్ గ్యాసిఫికేషన్ కంపెనీకి భూమి పూజలు జరిగాయని మంత్రి చెప్పారు. దీనికి కొనసాగింపుగానే 46,000 కోట్ల రూపాయల ప్రోత్సాహక నిధులతో 50 కోల్ గ్యాసిఫికేషన్ కంపెనీలు నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఇతర దేశాలపై ఆధారపడటం వల్ల సరఫరా తగ్గినప్పుడల్లా దేశంలో పెట్రోల్ ఎరువుల కొరత ఏర్పడుతోందని, ఈ పరిస్థితిని అధిగమించేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. 2029లోగా పెట్రోల్ ఎరువుల విషయంలో భారత్ స్వయం సమృద్ది సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భూపాలపల్లి డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ వెంకన్న ఇసుక లారీ కొన్న ప్రమాదంలో మృతి చెందడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంకన్న కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ను ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

అపాయింట్మెంట్ ఇప్పిస్తే తాము వెళ్లి బీజేపీ గత 3 లోక్సభ ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై అడుగుతామని పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇప్పించాలంటూ బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు ముఖ్యమంత్రికి లేఖ రాయడంపై మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ముందు తాము మోదీని కలిసేందుకు సమయం ఇప్పిస్తే ఆ తర్వాత రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇచ్చే విషయం మాట్లాడుకుందామన్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి ఆదివాసీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టనున్న బస్సు యాత్ర ప్రచార గోడపత్రికను గాంధీభవన్లో ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఎంపీ మల్లు రవిలతో కలిసి ఆయన ఆవిష్కరించారు. గ్రామాలకు నాణ్యమైన బ్రాడ్బ్యాండ్ సేవలను అందించడంతో పాటు ఈ గవర్నెన్స్ సేవలకు బలమైన డిజిటల్ మౌలిక వసతులు కల్పించడంలో చేసిన కృషిని గుర్తిస్తూ తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్కు ప్రతిష్టాత్మక స్కాచ్ అవార్డు 2026 దక్కింది. న్యూఢిల్లీలో వికసిత్ భారత్ కోసం నియంత్రణ చట్టం అనే అంశంపై నిర్వహించిన 108వ స్కాచ్ సదస్సులో టీ ఫైబర్ ఎండీ వేణుప్రసాద్ ఈ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ

కోచ్ అవార్డు 2026 దక్కింది. న్యూఢిల్లీలో వికసిత్ భారత్ కోసం నియంత్రణ చట్టం అనే అంశంపై నిర్వహించిన 108వ స్కోచ్ సదస్సులో టీ ఫైబర్ ఎండీ వేణుప్రసాద్ ఈ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ, రాష్టంలో నాణ్యమైన డిజిటల్ సేవలు అందించే దిశగా చర్యలు వేగవంతం చేయాలని టీ ఫైబర్ అధికారులను ఆదేశించారు. రాష్టంలోని అన్ని గృహాలు, ప్రభుత్వ సంస్థలకు టీ ఫైబర్ సేవలను ప్రాధాన్యత క్రమంలో విస్తరించాలని సంస్థ ఎండీకి మంత్రి సూచించారు. రాష్టంలో మొత్తం పనిచేస్తున్న కార్మికుల్లో వ్యవసాయేతర రంగాల్లోనే దాదాపు 90.44% అందినట్లు కేంద్ర గణాంకాల శాఖ 6వ ఎకనామిక్ సెన్సస్ గణాంకాల నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఈ రంగాల్లో అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్న రాష్టాల్లో తెలంగాణ 10వ స్థానంలో నిలిచింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ వ్యవసాయ ఆధారిత రంగాల్లో ఉపాధి తగ్గుతోందని నివేదిక వెల్లడించింది. గ్రామాల్లోనూ పలు సంస్థల దుకాణాలు, చిన్న తరహా పరిశ్రమలు, హోటళ్ల వంటి వ్యవసాయేతర విభాగాల్లోకి వస్తున్నాయని తెలియజేసింది. గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్దికి కేంద్ర రాష్ట ప్రభుత్వ పథకాల నిధులను సమర్థవంతంగా వినియోగిస్తూ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తామని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ చెప్పారు. హన్వాడ మండలం వెంకటమ్మకుంట తాండాలో మహాత్మాగాంధీ నరేగా 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎంపీ ప్రారంభించారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు రైతుల అకౌంట్లో జమ చేస్తున్నారని కరీంనగర్ జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి ఆకాశవాణితో మాట్లాడుతూ తెలియజేశారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రత్యేక లోకదాల ద్వారా 6303 మంది సైబర్ మోసాల బాధితులకు 45 కోట్ల రూపాయలకు పైగా రిఫండ్ చేసినట్లు తెలంగాణ పోలీసులు చెప్పారు. సైబరాబాద్ కమిషనరేట్లో 2232 మందికి చెందిన సుమారు 22 కోట్ల రూపాయలు, సైబర్ సెక్యూరిటీ బ్యూరో పరిధిలో 77 మందికి 6 కోట్ల 83 లక్షల రూపాయలు రికవరీ చేసినట్లు పేర్కొన్నారు. మల్కాజ్గిరి, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాలు రికవరీలో అగ్రస్థానంలో నిలిచాయని చెప్పారు. బీబీజీ రామ్జీ చట్టంపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ తొలి సమావేశం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. మంత్రులు డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, డాక్టర్ వివేక్ వెంకటస్వామి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం, వ్యవసాయ రంగం, స్థానిక సంస్థలపై కొత్త చట్టం ప్రభావాలను సమీక్షించారు. 60 రోజుల ఉపాధి విరామం అమలు సాధ్యం కాదని, రాష్ట్రాలపై 40% నిధుల భారం మోపడం సహకార సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని సమావేశంలో అభిప్రాయపడ్డారు. ఒలింపిక్స్ లక్ష్యంగా తెలంగాణలో అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ యూనివర్సిటీని త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క ప్రకటించారు. ఉప్పల్ స్టేడియంలో T20 క్రికెట్ లీగ్ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభను గుర్తించి ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లడం ప్రభుత్వ లక్ష్యమన్నారు. జిల్లాల వారీగా క్రీడాకారులను ఎంపిక చేసి యువతలకు అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. 21 రోజుల T20 టోర్నమెంట్కు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని పట్టి విక్రమార్క తెలియజేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్లో భాగంగా 279 మందిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. 228 మంది ద్విచక్ర వాహనదారులు, 8 ఆటోలు, 43 కార్ డ్రైవర్లపై కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో 331 మంది ద్విచక్ర వాహనదారులు, 16 మంది త్రీవీలర్ ఆటో డ్రైవర్లు, 46 మంది ఫోర్ వీలర్ కార్ డ్రైవర్లు, 2 ఇతర వాహనదారులు పట్టుబడ్డారు. ఈరోజు ప్రపంచ వర్షారణ్య దినోత్సవం జరుపుకుంటున్నారు. వర్షారణ్యాల ప్రాముఖ్యతను తెలియజేయడానికి, వాటి పరిరక్షణకు అవసరమైన చర్యలు ప్రోత్సహించడానికి ఈరోజు జరుపుకుంటారు. భూమిపైన ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచడంలోనూ, ప్రపంచవ్యాప్తంగా వర్షపాతాన్ని నిర్ధారించడంలో రెయిన్ ఫారెస్టులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ప్రపంచానికి అవసరమైన ప్రాణవాయువు ఆక్సిజన్లో దాదాపు 20% ఈ రెయిన్ ఫారెస్టుల నుంచే అందుతుంది. భూపాలపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో విధి నిర్వహణలో ఉన్న మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వెంకన్న మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంకన్న భూపాలపల్లి రవాణా శాఖ కార్యాలయం వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో టిప్పర్ ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు వెల్లడించారు. ప్రమాదం ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ విచారణకు ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ స్వదేశ్ దర్శన్ 2.0 పథకం కింద 56 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో భువనగిరి కోటను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తారు. ఈ ప్రాజెక్టులో భాగంగా సుమారు 18 కోట్ల రూపాయలతో 1,020 మీటర్ల పొడవైన రోప్వే ఏర్పాటు చేసి గంటకు 250 నుంచి 300 మంది ప్రయాణికులు ప్రయాణించే సౌకర్యం కల్పిస్తారు. మరో 39 కోట్ల రూపాయలతో రహదారులు

0: పార్కింగ్, ఈ వాహనాలు, కెఫ్టేరియా, వ్యూయింగ్ గ్యాలరీ, టాయిలెట్లు, ఇంటర్ప్రిటేషన్ సెంటర్, వారసత్వ కట్టడాల పునరుద్ధరణ చేపడతారు. కాగా భువనగిరికోట అభివృద్ది పనులను ఈరోజు పరిశీలించిన మంత్రి జుపల్లి కృష్ణారావు పనుల్లో జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అక్టోబర్ 2 నాటికి అన్ని పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రాజకీయాల్లో పోటీ చేసే వారి ఖర్చు ఎంత పెరుగుతుందో అవినీతి కూడా అంతే స్థాయిలో పెరుగుతుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్గొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఈ రోజు నుంచి ఈ నెల 27వ తేదీ వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. ఈరోజు మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా, మహబూబాబాద్, నాగర్ కర్నూలు మొదలైన జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కొమరంభీమ, సిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో పలు చోట్ల వడగాడ్పులు వీచే అవకాశాలున్నట్లు పేర్కొంది. విశేషాలు మరొకసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యూఢిల్లీలోని కర్తవ్య భవన్ 2లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సమావేశమయ్యారు. 3 ఏళ్లలో పెట్రోల్, ఎరువుల ఉత్పత్తిలో స్వయం సమృద్ది సాధిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో ఈవేళ నుంచి ఈ నెల 27వ తేదీ వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ సూచించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వనితాలోకం స్త్రీల కార్యక్రమం.

0: ఈనాటి కార్యక్రమంలో ప్రేమమూర్తులు రత్నా జానకి గారి కథానిక వింటారు.
1: ప్రేమమూర్తులు. పావని బిక్కుబిక్కుమంటూ చీకట్లో కూర్చుంది. భయంతో ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. కళ్ళు వెడల్పు చేసి చూసినా ఎదురుగా ఏముందో కనిపించినంత చిమ్మ చీకటి. కానీ ఆ చీకటిని చూసి ఆమె భయపడడం లేదు. అతను అటు వస్తున్నాడేమో అనని చుట్టూ చూస్తూ ఉంది. ఊరంతా ప్రశాంతంగా నిద్రలో ఉంటే పావని మాత్రం భయంతో వణికిపోతూ ఉంది. ఎప్పుడు తెల్లారుతుందా అని వెలుతురు కోసం కంటి మీద కునుకు లేకుండా ఆదుర్దాగా ఎదురుచూస్తుంది. నెలలో 20 రోజులు ఇలాగే గడుస్తాయి ఆమెకి. చీకటి పడుతుందంటే చాలు, భయం భయంగా ఉంటుంది. ఆమె భయానికి కారణం ఆమె భర్త. అతను ప్రతిరోజు తాగి వచ్చి రాత్రులు గొడవ చేయడం ఆమెకి, ఆ వీధిలో వారికి అలవాటే. ఆమె భర్త చేసే గొడవ మామూలుగా ఉండదు. తాగాడంటే శాడిస్టులా ప్రవర్తిస్తాడు. వైరు బెల్టు అనే తేడా లేకుండా ఏ దొరికితే దాంతోనే కొడతాడు. చిన్నోడని చూడకుండా బాలుని ఎత్తి విసిరేస్తాడు. ఆమె బాబుని తీసుకుని ఎవరింట్లోనైనా దాక్కుంటుంది. తెల్లారగానే ఇంటికి వెళ్ళిపోతుంది. రాత్రంతా వీరంగం చేసిన అతను ఉదయమైతే తెలినట్లు ప్రవర్తిస్తాడు. తాగిన మైకమని ఆమె కామనే సర్ది చెప్పుకుంటూ మౌనంగా కాపురం చేస్తుంది. ఆ రోజు పెళ్లి రోజని సాయంత్రం స్వీటు పండ్లు పూలు తీసుకొచ్చాడు. ఆయనకి పెళ్లిరోజు గుర్తున్నందుకే ఆశ్చర్యపోతుంటే ఇవన్నీ తీసుకువచ్చేసరికి సంతోషానికి హద్దే లేకుండా పోయింది. ఇది కళా నిజమా అని తేల్చుకోకముందే, పావని బయటికి వెళ్ళొస్తా, నేను వచ్చేసరికి చీర కట్టుకుని ఉండు నవ్వుతూ అన్నాడు. ఎన్నాళ్ళైందో ఆ నవ్వు చూసి. యాంత్రికంగా రోజులు గడపడమే కానీ సరదాగా నవ్వుకున్నది కూడా లేదు. సాయంత్రం అందరూ సినిమాలకో షికార్లకో తిరుగుతుంటే మనసులో బాధపడినా ఏ సినిమాలు లేకున్నా ఇంట్లోనే హాయిగా సరదాగా నవ్వుకుంటూ ఉన్నా చాలు అనుకునేది. అది గుర్తుకు వచ్చి వద్దు, ఈ ఒక్కరోజు ఇంట్లోనే ఉండు బ్రతునట్లుగా అన్నదామె. అసలు భయం ఏంటంటే బయటికి వెళ్తే తాగి వస్తాడు. తాగాడంటే ఆయనలో మరో మనిషి

నిద్రలేస్తాడు. ఏ రోజైనా ప్రశాంతంగా నిద్రపోవాలని ఆమె కోరిక. అలా వెళ్ళి ఇలా వచ్చేస్తా అన్నాడు. వెళ్తే తాగి వస్తావు, ఆమె భయాన్ని మాటల్లో చెప్పింది. ఓ అదా నీ భయం, తాగకుండా వస్తా, తయారై ఉండు. సరేనా, మాట ఇచ్చాడు ఆనందంతో తబ్బిబ్బైంది పావని. ఈ ఆనందాన్ని ఇలాగే ఉంచు స్వామి అని మనసులోనే దేవుడికి దండం పెట్టుకుంది. 7:30కే వంట ముగించి స్నానం చేసి భర్త తెచ్చిన చీర కట్టుకుని పూలు పెట్టుకుని ఎదురు చూస్తుంది. బాబుకి అన్నం తినిపించి త్వరగానే నిద్రపుచ్చింది. మాట ఇచ్చి వెళ్లిన మనిషి 9 జాడలేకపోయేసరికి గుండెలో గుబులు మొదలైంది. ఈరోజు కూడా కాలరాత్రేనా అనుకోగానే ఆమెకి ఒక్కసారిగా కళ్లలో నీళ్లు తిరిగాయి. తన బ్రతుకు ఎంత నిస్సారంగా సాగుతుందో తలుచుకోగానే ఏడుపు వచ్చింది. పెళ్లి రోజు ఆయనకి గుర్తులేకపోయినా బావుండు, ఇప్పుడైనా ఆయనలో మార్పు వచ్చిందేమో అని ఆశపడడం, అంతలోనే ఇలా ఆవిరైపోవడం ఆమెనెంతో ఆవేదనకు గురిచేసింది. ఆమెకి పెళ్లినాటి తొలి రోజులు గుర్తొచ్చాయి. చేసేది చిన్న పనే అయినా చీకు చింత లేకుండా బతికారు. సాయంత్రం కాగానే ఇంటికి వచ్చి వేడినీళ్లతో స్నానం చేసి ఆరుబయట కూర్చొని బయట నుండి తీసుకొచ్చిన చిరుతిళ్లు తింటూ నవ్వుతూ కాలక్షేపం చేసేవారు. బంగ్లాలో ఉన్నవారు కూడా వీరిని చూసి ఈర్షపడేవారు. ఎవరి దిష్టి తగిలిందో, పాపం తాగుడికి బానిసయ్యాడు. ఇక అప్పటి నుండి ఇలా గుబులు దిగులు తప్ప గుట్టుల సంసారం సాగిందే లేదు. పావని, ఏ పావని తలుపుతీ అనే అరుపులతో ఈ లోకంలోకి వచ్చి పడింది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. తడబడే అడుగులతో గబగబా వెళ్లి తలుపు తీసింది. ఏం చేస్తున్నావా ఇంతసేపు? అరచేర్చి వాడి నోరే పోతుందనుకున్నావా? మందు వాసనకి కడుపులో దేవినట్లయింది. బాబుని పడుకోబెట్టాను మెల్లగా అంది. వాడికేంటి, దర్జాగా పడుకుంటాడు, సంపాదించే నాన్న ఉన్నాడుగా, విసురుగా అంటూ లోపలికి నడుస్తూ తూలబోతుంటే పడతాడేమోనని పట్టుకోబోయింది. చేతిని విసిరి కొట్టి నన్ను పడేద్దామనుకుంటున్నావా అంటూనే కింద పడిపోయాడు. అయ్యా అంటూ ఆమె వెళ్లి లేపబోతే జుట్టు పట్టుకుని, నన్ను పడేసి మళ్లీ లేపుతున్నట్టు నాటకమాడుతున్నావా అంటూ వీపులో 2 దెబ్బలేశాడు. ఆమె కళ్ళల్లో చివ్వున నీళ్లు చిమ్మాయి. ఈరోజు ఎలా గడుస్తుంది అనుకున్నాను, ఎలా గడుస్తుంది, ఇలా దెబ్బలతోనే జీవితం ముగిస్తానా అని లోపల కుమిలిపోతూ అతన్ని విడిపించుకొని దూరం జరిగింది. అతను లేవడానికి ప్రయత్నించి సాధ్యం కాక ఆమెనే దగ్గరకు రమ్మన్నాడు. కన్నీళ్లు కారుతుండగా రానని తల ఊపేసరికి ఎక్కడ లేని కోపం వచ్చిందా భర్తకి. అటూ ఇటూ చూశాడు, దగ్గరలో ఏమీ కనపడలేదు. కాని చేతికి అందేంత దూరంలో నిద్రపోతున్న బాబు కనపడ్డాడు. చాలా కంగారు పడింది ఆమె. ఆమె వంక నవ్వుతూ చూసి బాబు గొంతు పట్టుకుని పిసుకుతూ, వీడిని చంపేస్తాను, అప్పుడు కూడా దగ్గరికి రావా అనేసరికి ఆమె పైప్రాణాలు పైకే పోయాయి. వద్దు అంటూ దగ్గరికి వెళ్ళింది కానీ అప్పటికే బాబు గొంతు ఆయన చేతిలో ఇమిడిపోయింది. నిద్రమత్తు నుండి మెలకువ వచ్చిన బాబుకి ఏం జరుగుతుందో తెలియక నాన్న చేసే పనికి ఉక్కిరి బిక్కిరి అవుతూ ఏడుస్తూ అమ్మని చూశాడు. ఆమె ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. టేబుల్పై ఉన్న ఇనుప ఇస్త్రీ పెట్టె తీసుకుని భర్త తల మీద ఎన్ని దెబ్బలు కొట్టిందో ఆమెకే తెలియదు. అతను బాబు గొంతును వదిలే వరకు కొడుతూనే ఉంది. అసలే తాగి ఉన్నాడేమో, ఆ దెబ్బలకు చేయి వదలడమే కాదు కింద పడిపోయాడు కూడా. గబగబా బాబును ఎత్తుకుని ఏడవక నానా అంటూ ముద్దులు పెడుతూ కొన్ని నీళ్లు తాగిచ్చింది. బాబు వెక్కిళ్లు పడుతూ గజగజ వణికిపోతున్నాడు. ఏం భయం లేదురా, నీకు నేనున్నా అంటూ భుజంపై వేసుకుని జోకొడుతూ సృహలో లేని భర్త వంక అలాగే చూసింది. ఇలాంటి వాడు నాకు అవసరమా? ఎన్నో దెబ్బలు తింటే అవమానాలు పడుతూ ప్రశాంతత లేకుండా బ్రతకడం అవసరమా? నన్ను ఎన్ని హింసలు పెట్టినా భరించాను, కాని నా కొడుకు జోలికి వస్తే మాత్రం ఊరుకోను. నా కొడుకునే చంపాలని చూస్తాడా? ఆ ఆలోచనతో ఉన్న వాడిని సహిస్తానా? వీడు ఉంటే ఎంత, లేకుంటే ఎంత, వీడి నీడ కూడా సోకకుండా నా కొడుకును పెంచుకుంటాననే ఆలోచన రాగానే నిమిషమైనా ఆలస్యం చేయకుండా తనకు బాబుకి సంబంధించిన బట్టలు, భర్త జేబులో ఉన్న డబ్బులు తీసుకుని ఆ అర్ధరాత్రి స్వాతంత్ర్యం వచ్చిందనుకుందో ఏమో తెలియదు కాని భర్తకి ఆ ఇంటికి ఆ ఊరికి దూరంగా, చాలా దూరంగా వెళ్లిపోయింది. చీకటిని చూసినా భయపడని ఆమెకి లోకాన్ని చూసినా భయం కాలేదు. మెడలో తాళి తీసేసింది. ధైర్యంగా ముందుకడుగులు వేసి రైల్వే స్టేషన్ చేరుకుంది. కడంపడిన రైలు ఎక్కేసింది. అది లేడీస్ కంపార్ట్మెంట్. అప్పటికి బాబు నిద్రపోయాడు. తను సీట్లో కూర్చొని బాబుని ఒళ్ళో పడుకోబెట్టుకుని జరిగింది గుర్తు తెచ్చుకుంటూ రేపు గురించి ఆలోచనలో పడింది. పక్కన పూలు అమ్ముకునే ఆమె పూలు అల్లుకుంటూ ఎక్కడికి వెళ్లాలమ్మా అని పలకరించింది. ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి తనది. నువ్వెక్కడికి? తిరిగి ఆమెనే ప్రశ్నించింది. ఆమె ఏ ఊరు పేరు చెప్పిందో కూడా వినకుండా, పూలు అమ్మితే ఎంత వస్తుంది, ఎక్కడ ఉంటావు అంటూ అన్ని వివరాలు కనుక్కొని, నేను కూడా పూలు కట్టి అమ్ముతాను, నీ గుడిసెలో నువ్వు నా కొడుకుని ఉంచుకుంటావా అని అడిగింది పూలమ్మ. ఒక్కసారిగా నోరు తెరిసింది. కొంతసేపటి తెరుసుకుని
నీకెవరు లేరా ఈ వావుతాన్ని?

రేమయ్యాడు అని ఆరా తీసింది. అతను చనిపోయాడు. ఉన్న ఊర్లో ఉండలేక చుట్టాలింటికి వెళ్ళాను. అక్కడ మగవారితో వేయగలేక ఇలా వచ్చాను, నోటికి వచ్చింది చెప్పేసింది. ఆమె వైపు జాలీగా చూస్తూ, నా బిడ్డది నీ పరిస్థితేనమ్మా, పెనిమిటి పోతే మగాళ్ళ కళ్ళని ఆళ్ళ మీదే ఉంటాయి, నువ్వు నాకాడే ఉండు, నా బిడ్డలాంటి దానివి అంది. అమ్మయ్యా, దేవుడు ఉండడానికో దారి చూపాడు అనుకుని కళ్ళు మూసుకుంది. ఉదయం వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి తిండి పెట్టి ఆ రోజు విశ్రాంతి తీసుకోమని చెప్పి ఆమె పూలు అమ్మడానికి వెళ్ళింది. ఆ తర్వాత నుండి ఎవరింటికి పూలు తీసుకెళ్లాలో చెప్తూ దారులన్నీ చూపించింది. అలా శిరీష వాళ్ళ ఇంటికి రోజు పూలు అమ్మడానికి వెళ్లడం, పావని మెతుకతనంతో శిరీషను ఆకట్టుకోవడం జరిగింది. మెల్లగా అన్ని విషయాలు కనుక్కున్న శిరీష, మా ఇంట్లో పనులన్నీ చేస్తూ నాకు తోడుగా ఉంటావా, బాబును కూడా చదివించుకోవచ్చు అనగానే కోరకుండానే కోరిక వరమే ఎదురుగా నిలిచినట్లయింది పావనికి. ఒక్కసారిగా శిరీష కాళ్ళపై పడిపోయింది ఏడుస్తూ. బాబు చదువు పాడు చేశాడనే బాధ ఉండేదమ్మా, కాని నాకే సరైన పని లేదు, డబ్బు లేదు, ఎలా అని రాత్రులు ఏడ్చేదాన్ని. వాడికి చదువు చెప్పించి పుణ్యం కట్టుకోండమ్మా, జీతం కూడా వద్దు, అన్ని పనులు చేస్తూ నమ్మకంగా ఉంటానమ్మా, ఎంతో ఉద్వేగంగా అంది శిరీష. సరే, నాకు నమ్మకస్తులే కావాలి, ఇలా కాళ్ల మీద పడేవాళ్ళు కాదు లేలే అంటూ నవ్వుతూ లేపింది. వెళ్ళి బట్టలు తెచ్చుకో, ఇక్కడ నుండి ఇక్కడే ఉందురుగాని అని అంది. పావని ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. ఏ దేవుడో ఆమె రూపంలో సాయం చేస్తున్నాడు అనుకుంటూ ఆమె కాళ్లకు దండం పెట్టి బట్టలు బాబును తీసుకుని రావడానికి ఇంటికి వెళ్ళింది. విషయం తెలుసుకున్న పూలమ్మ ఎంతో సంతోషించింది. అమ్మలా నువ్వే ఆదుకోకపోతే నా పరిస్థితి ఎలా ఉండేదో, ఈ జన్మలో నిన్ను మర్చిపోనామా అంటూ ఆమెకి కన్నీళ్లతో దండం పెట్టింది. నేను నీకు చేసిన సాయం నా బిడ్డను ఆదుకుంటుందనే స్వార్థం అమ్మ నాది, కూతురు గురించి ఆలోచన వచ్చి బాధగా అంది పూలమ్మ. బిడ్డల క్షేమం కోరడంలో అమ్మలందరిది స్వార్థమేనమ్మా, నీ బిడ్డ అంటే నాకు చెల్లిలాంటిది, నేను కొంచెం నిలదొక్కున్నాక ఆమెకి తప్పక సాయం చేస్తానమ్మా, నీ రుణం తప్పకుండా తీర్చుకుంటా, పూలమ్మ రెండు చేతులు పట్టుకుని నిజాయితీగా చెప్పింది పావని. చాలమ్మా ఈ మాట చాలు, సంబరపడిపోతూ అని బాబుని ఎత్తుకొని నన్ను మర్చిపోకు బాబు అంటూ ముద్దు పెట్టుకుంది. పావనికి సాయంగా శిరీష వాళ్ళ ఇంటి వరకు వెళ్ళింది. కాసేపు ముగ్గురు మాట్లాడుకున్న తర్వాత బయలుదేరడానికి లేచింది పూలమ్మ. పావనిని బాబుని కొంచెం బెంగగా చూసింది. అది గమనించిన శిరీష, ఏంటమ్మా అలా చూస్తున్నావు, రోజు పూలకు వస్తూనే ఉంటావుగా, దిగులు పడకు నవ్వుతూ అంది. అవునమ్మా వెళ్ళొస్తాని వెనక్కి తిరిగి కొంత దూరం వెళ్లగానే అమ్మ ఆగు అని పిలుస్తూ వడివడిగా ఆమె దగ్గరికి వెళ్ళింది పావని. నువ్వు చేసిన సాయానికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను అంటూనే ఇది ఇస్తున్నానని అనుకోకు, శిరీష అమ్మగారు అన్ని చూసుకుంటానన్నారు కాబట్టి నాకు అవసరం ఉండదని ఇస్తున్నానమ్మా అంటూ కొంత డబ్బు ఆమె చేతిలో పెట్టింది. పూలమ్మ ఏదో అనబోతుంటే రెండు చేతులతో దండం పెట్టింది. ఆమె నీరు నిన్న కళ్ళల్లో కనపడిన కృతజ్ఞతాభావం చూసి ఏం మాటలు లేక తలపై చేయి వేసి వెళ్ళిపోయింది. ఒక సందర్భంలో తన కథనంతా దాచకుండా మొత్తం వివరించింది పావని. అవును పావని, నీ పుట్టింటికి ఎందుకు వెళ్ళలేదు నువ్వు, ఏదో అదృష్టం బాగుండి పూలమ్మ కంట్లో పడ్డావు గాని, లేకపోతే ఏ విధవ కంట్లో నేను పడుంటే ఏమైపోయేదానివి, ఆమె కథ అంతా విన్న తర్వాత అడిగింది శిరీష. నిజమేనమ్మా ఏమైపోయేదాన్నో, నా కొడుకు ఏమైపోయేవాడో, ఆ మాట అంటుండగానే ఆమె గొంతు వణికింది. కాసేపు ఆగి, పుట్టింటికి వెళ్తే మళ్ళీ వీళ్ళ నాన్న వెతుక్కుంటూ వస్తాడు కదమ్మా, మొగుడు పెళ్ళాలన్నాక కొట్టుకోరా తిట్టుకోరా అంటూ మళ్ళీ ఆయనతో పంపిస్తారు. నాతో గొడవ పడితే పర్వాలేదమ్మా, కాని వాడు నా కొడుకు గొంతు పట్టుకున్నాడు, నేను ఎలా ఊరుకుంటానమ్మా. ఆ క్షణం నా కొడుకు ఊపిరాడక ఏడుస్తూ నన్ను చూసిన చూపు ఈ జన్మలో మర్చిపోలేను, ప్రాణాలని వాడి మీదనే పెట్టుకుని బతుకుతున్నదాన్ని, వాడు నా రక్తం, నవమాసాలు మోసి కన్న పేగుబంధం, వాడిని చంపడానికి చూస్తే భర్త అని కూడా చూడను, చంపేస్తా ఎంతో ఆవేశంగా అంటుంటే ఆశ్చర్యపోలేదు శిరీష. అమ్మతరం అంటేనే అది కదా అనుకుంది. భర్త లేకపోయినా బతుకుతారు గాని పిల్లలు లేకుండా అస్సలు ఉండలేరు, పెద్ద పెరిగే వరకు కంచెలే కాపాడుకుంటారు అమ్మలంతా అంతే మనసులో అనుకుంది శిరీష. కొంత మౌనం తర్వాత, అవునమ్మా ఎప్పటినుండో అడగాలనుకుంటున్నా, నేనొచ్చి ఇంతకాలమైనా సారు కనపడలేదు, వేరే ఊర్లో దూరంగా ఉండి ఉద్యోగం చేస్తున్నారుకున్నా 10 రోజులకో 20 రోజులకైనా రావాలి కదమ్మా, ఏమనుకోకమ్మా అడిగానని అంటూ పెద్దవాళ్ళనే అడగకూడదు అనుకుంటూనే మొహమాట పడుతూ అడిగింది. అనుకోవడానికి ఏముందిలే పావని, నీ భర్త తాగుడికి మాత్రమే బానిస, నా భర్త అన్ని అవలక్షణాలకి బానిస, మందు తాగకముందు నీ భర్త నిన్ను బాగానే చూసుకున్నాడు, కానీ నా పెళ్లి అయినప్పటి నుండి అతను నాకేం కావాలో కూడా కనుక్కునేవాడు కాదు, చెప్తే తీసుకురావడం తప్ప నా ఇష్టాయిష్టాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు, ఏదైనా చేయాల్సి వస్తే యాంత్రికంగా చేసినట్టు

చేసినట్టే ఉండేది తప్ప ప్రేమతో చేసినట్టు ఉండేది కాదు. సరదాగా అయినా మాట్లాడాలని సాయంత్రాలు చక్కగా తయారై కూర్చుంటే నీకెంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉండేవారు అని అడిగాడు. బిక్క చచ్చిపోయిన నేను నాకెవరూ లేరు అంటే అందరు ఇలాగే చెప్తారు, మామూలు వాళ్ళనే మా జాతి వదలదు, నువ్వు అందంతో పాటు ఆస్తి ఉన్నదానివి, నిన్నెవరు ప్రేమించలేదంటే నమ్మేంత పిచ్చివాడిని కాదు అన్నాడు. అంత చులకనగా మాట్లాడేసరికి ఉక్కురుషంతో నీకెంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని అడిగాను. నీ సంఖ్య కంటే నా సంఖ్య తక్కువే ఉంటుందిలే అనేసరికి అతని దగ్గర కూర్చోవాలని కూడా అనిపించగా వెళ్ళిపోయేదాన్ని. ఒకరోజు త్వరగా ఇంటికి వచ్చాడు. ఇప్పుడు వచ్చావేంటి, ఆరోగ్యం బాగాలేదా అని అడిగితే, ఏ ఈ టైంలో ఎవరైనా రమ్మని చెప్పావా ఏంటి అని అడిగాడు. అతని మాటల కంటే ముందు ఆల్కహాల్ వాసన వచ్చింది, బాగా తాగినట్లున్నాడు. అయినా సహనంగా నువ్వెందుకు ఆఫీస్కి వెళ్ళలేదు అతనిని చూస్తూ అడిగాను. అదిరిపడి నా వైపు చూసి నీకెవరు చెప్పారని అడిగాడు. ఎవరు చెప్పలేదు, మీ కొలీగ్ సుష్మా ఇంటికి వెళ్తుంటే చూశాను. ఆఫీస్ మానేసి ఆమె ఇంటికి ఎందుకు వెళ్ళావు? ఒక్క క్షణం అతనికేం చెప్పాలో అర్థం కాలేదు. వెంటనే తేరుకొని ముందు నువ్వెందుకు అక్కడికి వెళ్ళావు అహాని చూపిస్తూ అడిగాడు. నా ఫ్రెండ్ మాధురి ఉండేది అక్కడే, ఆమెకి ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్కి వెళ్ళి వచ్చిందని తెలిసి పలకరిద్దామని వెళ్ళాను. మరి నువ్వెందుకు సుష్మ ఇంటికి వెళ్ళినట్టు ఎదురు ప్రశ్న వేశాను. జవాబు చెప్పకుండా తప్పించుకునే మార్గం వెతుకుతూ మౌనంగా సిగరెట్ వెలిగించాడు. అతనినే చూస్తుంటే ఏదో ఒకరు సాక చెప్పాలని, ఆమె కూడా ఆరోగ్యం బాగాలేదని తెలిసి వెళ్ళాను అన్నాడు. వాళ్ళ ఆయన లేడా సూటిగా అడిగేసరికి ఏమి చెప్పలేక, మీ ఫ్రెండ్కు మాత్రం వాళ్ళ ఆయన లేడా, నువ్వెందుకు వెళ్ళావు లాజిక్ తీస్తూ అడిగాడు. నేను వెళ్ళింది నా ఫ్రెండ్ కోసం, నువ్వు వెళ్ళింది మగాడి కోసం కాదు ఆడదానికోసం అంటూ నిలదీసేసరికి ఎటూ సమాధానం చెప్పలేక, నువ్వు వెళ్ళింది కూడా వాళ్ళ ఆయన కోసం అయ్యుండొచ్చు కదా అన్నాడు. అంత అసహ్యంగా మాట్లాడేసరికి, నువ్వు అసలు మనిషివేనా, తప్పు చేసి దొరికేసరికి నా మీద నిందలేస్తున్నావా, చీదరించుకుంటూ అన్నానో లేదో కోపంగా చెంపపై ఒకటేశాడు. నువ్వు తప్పు చేయలేనిది నమ్మకమేంటి, పైగా నన్ను నిలదీస్తావా, నేను మగవాడిని నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను, నోరు మూసుకొని పడి ఉండు అని అరిచాడు. తప్పు చేస్తాను పడి ఉండు అనేసరికి నాకెక్కడ లేని కోపం వచ్చింది. నీలాంటి విధవతో కాపురం చేయాల్సిన అవసరం లేదు, విడిపోదామన్నాను. కుదరదు, జీవితాంతం నా దగ్గర పడి ఉండాల్సిందే, కరాకండిగా అన్నాడు. వెంటనే ఒప్పుకుంటాడనుకున్న నేను ఆశ్చర్యపోతూ ఎందుకు అని అడిగాను. పెళ్లి చేసుకుంటేనే సొసైటీలో ఎవరికైనా విలువ ఉంటుంది, భార్య వదిలేసిందంటే ఆ విలువ పోతుంది, అందుకని నువ్వు నా దగ్గరే పడి ఉండాలి. ఆ స్వరంలో ఎంత అహంకారమో, అతని విలువని నేనెందుకు కాపాడాలి, ఈ నరకాన్ని నేనెందుకు భరించాలి. ఇలా ఆలోచించగానే నీ నోటితోనే మనం విడిపోదాం అనిపిస్తానని నవ్వుతూ సవాల్ చేశాను. కంగు తిన్నట్టు నా వైపు చూశాడు. నవ్వుతూ నేను అక్కడుండి వెళ్ళిపోయాను. ఏం చేస్తానో అర్థం కాక 2 రోజులు సెలవు పెట్టి ఇంట్లోనే ఉన్నాడు. నేను హాయిగా నా పనులు చేసుకుంటూ మామూలుగానే ఉన్నాను. 3 నెలల తర్వాత నేను గర్భవతిని అయ్యానని చెప్పాను. అదొక నాటకం అనుకుని పట్టించుకోలేదు. వాంతులు అయ్యేసరికి ఆసుపత్రికి తీసుకువెళ్ళాడు. డాక్టర్ చెప్పింది విని దిమ్మ తిరిగింది అతనికి. ఇంటికి వచ్చాక ఎవడే నీ కడుపుకు కారణం ఆవేశంగా అడిగాడు. నువ్వే చాలా సాధారణంగా చెప్పాను, పిచ్చిగా మాట్లాడకు, నిజం చెప్పు అన్నాడు. నిజమే చెప్తున్నా, నువ్వే నా బిడ్డకు తండ్రివి. అబద్ధం, అది నిజం కాదు. ఎందుకు కాదు? తండ్రి అయ్యే అర్హత నాకు లేదు కాబట్టి అసహనంగా అన్నాడు. అదేంటి, పెళ్లికి ముందే ఈ విషయం తెలుసా నీకు? ఆశ్చర్యపోవడం నావంతయింది. తెలుసు, చాలా నిర్లక్ష్యంగా అన్నాడు. అప్పుడెందుకు చెప్పలేదు? పిల్లలను కలలేని వాడివి, పెళ్ళెందుకు చేసుకున్నావు? ఈసారి అరవడం నావంతయింది. చెప్తే పెళ్ళే కాదు కాబట్టి. ఏమాత్రం అపవరాధ భావం లేకుండా చెప్తుంటే తల తిరిగిపోతుంది. నా జీవితాన్ని ఎందుకు పాడు చేసావు? నా జీవితం నిలబెట్టుకోవాలి కాబట్టి. ఇలా మోసం చేయడానికి సిగ్గులేదా నీకు? ఆవేశంగా అన్నాను. మరో దారి లేదు. ఒక పెళ్లి సంబంధం కుదిరిన తర్వాత వాళ్ళు నా మెడికల్ రిపోర్ట్ కావాలని అడిగారు. నేను ఏం భయం లేకుండా వారితో హాస్పిటల్కి వెళ్ళాను. అప్పుడే నాకు ఆ విషయం తెలిసి షాక్ తిన్నాను. వారు సంబంధాన్ని క్యాన్సిల్ చేసుకోవడమే కాకుండా అందరికీ చెప్పేశారు. అందుకే నాకు ఏ సంబంధాలు రాలేదు. చాలా దూరంగా ఉన్న మీకు ఈ విషయాలు తెలియవు కాబట్టి జాబు ఆస్తులు చూశారే కానీ మెడికల్ రిపోర్ట్ గురించి అడగలేదు. అసలు ఆ అనుమానమే మీకు రాలేదు. అందుకే అతి తక్కువ టైంలోనే పెళ్లి చేసుకున్నాను. 3 ముళ్ళు పడ్డ తర్వాత ఊపిరి పీల్చుకున్నాను. ఎంతో ధైర్యంగా తన దుర్మార్గాన్ని చెప్తూ తన గురించి పూర్తిగా తెలుసుకోలేకపోవడం మీ తప్పు అంటూ ఆ నేరాన్ని నా మీదకు తోస్తుంటే నిర్ఘాంతపోయాను.
ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని

0: ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు చెప్పు, నీ కడుపుకు కారణమైన వాడెవడు? తన తప్పులను పక్కకు పెట్టి ఎదుటివారి తప్పులను భూతద్దంలో చూసి అతనికి బుద్ధి చెప్పాలనిపించింది. తెలుసుకొని ఏం చేస్తావు, సన్మానిస్తావా? ఎగతాళిగా నవ్వుతూ అన్నాను. చంపేస్తాను, గట్టిగా అరిచాడు. ఎందుకు చంపుతావు? నువ్వు చేయలేని పని అతను చేసినందుక, వెటకారాన్ని జోడిస్తూ అంది. అవమానాన్ని తట్టుకోలేక దగ్గరికి వచ్చి కొట్టబోయాడు. నా మీద దెబ్బ పడిందో, పోలీసులకు ఫోన్ చేస్తా, బెదిరించింది. కాసేపు ఆగి ఏదో ఆలోచన వచ్చిన వాళ్ళ అభర్షం చేయించుకో అన్నాడు. కుదరదు, అయినా భార్య ఉంటే సంఘంలో విలువ అన్నావు కదా, బిడ్డ కూడా అంతే కదా. ఎన్నాళ్ళైనా పిల్లలు పుట్టకపోతే అప్పుడైనా కొందరికి డౌట్ వస్తుంది కదా, నవ్వుతూనే అన్నాను. నేనేమైనా నీలా తెలివి తక్కువ వాడినా? ఏ కారణంగానో అభాషణ అయిందని, అనుకోని కారణాల వల్ల ఆమె గర్భసంచి తీసేయాల్సి వచ్చిందని అందరికీ చెప్తాను. అందరూ సింపతి చూపిస్తారు. పిల్లల కోసం మరో పెళ్లి కూడా చేసుకోలేదంటే భార్య మీద ఆయనకెంత ప్రేమనో అని చాటుగా చెప్పుకుంటారు. ఒకే దెబ్బకు రెండు పిట్టల్లా ఎలా ఉంది ఐడియా? చాలా తేలిగ్గా అన్నాడు. ఎంత కుట్ర! తన తప్పుని కప్పిపుచ్చుకొని ఆ నేరాన్ని తనపై తోసి నీచబుద్ధిని సిగ్గు లేకుండా అదో ఘనకార్యంలా చెప్తుంటే ఒళ్ళు మండింది నాకు. నేను తల్లిని కాబోతున్నానని అందరికీ చెప్పేస్తా. ఈ వార్త కోసం ఎప్పటినుండో మీ అమ్మానాన్నలు ఎదురుచూస్తున్నారు. వెంటనే ఒక నిర్ణయానికి వచ్చి అనేశాను. ఒక్కసారిగా ఉరిమినట్టు చూసి కడుపులో పిండాన్ని కడుపులోనే చంపేస్తా, లేదా నిన్ను ఇక్కడే చంపేస్తా, పట్టలేని ఆవేశంతో అన్నాడు. ఈలోగా ఈ రికార్డుని పోలీసులకు పంపించేస్తా, నింపాదిగా ఫోన్ను చూపిస్తూ అంది. రికార్డేంటి? అయోమయంగా అడిగాడు. ఈ మాటలన్నీ రికార్డ్ చేశాను. నువ్విప్పుడు నోరు మూసుకొని నా బిడ్డకి తండ్రి అని ఒప్పుకోవడం తప్ప మరో మార్గం లేదు అన్నానో లేదో నా ఫోన్ లాక్కోవడానికి దగ్గరికి వచ్చాడు. ఇది నేను ఊహించిందే. పక్కనే ఉంచుకున్న రాడుతో చేతి మీద బలంగా ఒకటేశా. అబ్బా అని దూరంగా వెళ్ళాడు. వద్దు, మనం విడిపోదాం అన్నాడు కంగారుగా. ఏంటి మళ్ళీ చెప్పు, వినపడనట్టు నటిస్తూ అన్నాను. విడిపోదామని అతని నోటితోనే అనిపిస్తాననే ఛాలెంజ్ గుర్తొచ్చి నిప్పులు చెలరేగే కళ్ళతో చూశాడు. అలా అనుకునేది సాధించా, నవ్వుతూ ముగించింది శిరీష. మరి బాబు తండ్రి? ఆగిపోయింది పావని. మంచి పనులు చేయడానికి అవకాశాలు ఎన్నో ఉన్నాయి. నిజానికి నేను గర్భవతిని కాదు. డాక్టర్తో నేను గర్భవతిని కాదని తెలిస్తే నన్ను వదిలేసి మరో పెళ్లి చేసుకుంటా అన్నాడు నా భర్త అని చెప్పి ఆమెతో అబద్ధం ఆడించాను. ఇక మనం మన పిల్లలిద్దరినీ ఆడవాళ్లకి ఆలికి మర్యాద ఇచ్చేవారిలా పెంచుదాం అంది. కొద్ది దూరంలో ఆడుకుంటున్న ఇద్దరు పిల్లల వైపు చూస్తూ పావని కూడా వారి వైపు చూస్తూ అలాగే అన్నట్టు తల ఊపింది.
1: ఇంతవరకు ప్రేమమూర్తులు రత్నా జానకి గారి కథానిక విన్నారు. ఇప్పుడు సినీగీతాలు విందాం. బృందావనం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన వినలకంటి గీతం, సంగీతం మాధవ పెద్ది సురేష్.

0: आणि श्रोतेहो, याबरोबरच आजचा आपला निशिगंध मराठी कार्यक्रम इथे समाप्त होत आहे. पुन्हा भेटूयात येत्या बुधवारी दुपारी 2:30 याच मीटर्सवर. तोपर्यंत सोनाली कुलकर्णीचा नमस्कार.
1: ఈనాటి నిశిగంధ్ మరాఠీ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవి విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పీఎఫ్ఆర్డీఏ చే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 4 లక్షల కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవి విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన. ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో పశు విజ్ఞాన కార్యక్రమం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారం చేస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇందులో వర్షాకాలంలో కోళ్ల పెంపకం నిర్వహణ ఈ అంశం గురించి రాజేంద్రనగర్ కోళ్ల పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ హనుమంతరావు గారు రైతులు, పశుపోషకులు, పశుపాలకులు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు ప్రామాణిక సమాధానాలు, సలహాలు తెలియజేస్తారు. ఆసక్తిగల రైతులు, పశుపోషకులు, పశుపాలకులు మీరు ఫోన్ చేయండి, సరి అయిన సమాధానాలు పొందండి. మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324085252, ఇంకో నంబర్ 2324085353. ప్రకటన విన్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
4: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
5: నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం. భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారతికి రథసారథులవుదాం.

0: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 3 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సమావేశమయ్యారు. గాంధీ సరోవర్కు రక్షణ భూములు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆదిలాబాద్ వాయుసేన విమానాశ్రయం అభివృద్ధి, దేవరకద్ రెడ్డి ఆర్డీఓ ప్రాజెక్టుల మంజూరుతో పాటు పలు రక్షణ రంగాంశాలపై చర్చించారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో పూర్తిగా నకిలీదని జాతీయ పరీక్షల సంస్థ స్పష్టం చేసింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య దేశవ్యాప్తంగా ఈ పరీక్షను విజయవంతంగా నిర్వహించామని, ఇలాంటి తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని ఎన్టీఏ వెల్లడించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సినీ నటుడు చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రధానమంత్రి 12 ఏళ్ల పాలన పూర్తి సందర్భంగా చిరంజీవిని కలిసి మోదీ పాలన విజయాలను ప్రజలకు చేరవేసే విశేష సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా తాను సినీ వ్యాపార ప్రముఖులతో సమావేశమవుతున్నట్టు తెలియజేశారు. 3 ఏళ్లలో పెట్రోల్ ఎరువుల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించనున్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో భారీగా బొగ్గు నిల్వలు ఉండడంతో కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా మిథనాల్, ఇథనాల్, పెట్రోల్, ఫర్టిలైజర్స్ ఉత్పత్తి చేయనున్నామని చెన్నైలో చెప్పారు. రాష్ట్రంలో ఇవాటి నుంచి ఈ నెల 27వ తేదీ వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ సూచించింది. ఈ రోజు నుంచి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతుంది. మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. కూటమిలోని 11 సభ్యదేశాల భద్రతాధిపతులు ఈ సమావేశంలో పాల్గొంటారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఇవాటి నుండి మంగోలియా, సౌత్ కొరియా దేశాల్లో పర్యటిస్తారు. ఇరాన్ అణు కార్యక్రమం, ప్రాంతీయ భద్రతా సమస్యలపై చర్చించేందుకు స్విట్జర్లాండ్లో ఉన్నతస్థాయి ప్రతినిధి బృందాలు సమావేశమైన తరుణంలో ఇరాన్తో జరుపుతున్న చర్చలు పురోగతి సాధిస్తున్నాయని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చెప్పారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 4 గంటలకు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 3:02 దాటి 42 సెకండ్లు. ఈ పూట ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంకాలం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై మా సాయంకాలం ప్రసారంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ఈనాటి మా సాయంకాలం ప్రసారాలు ప్రారంభం. సమయం 5 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. భారత వాయుసేన ఆధ్వర్యంలో నిర్మించనున్న ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ను అన్ని వసతులతో అభివృద్ధి చేయాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని కర్తవ్య భవన్లో ఈరోజు ఆయన రక్షణ మంత్రితో సమావేశమయ్యారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ భూములు బదలాయించినందుకు కేంద్ర మంత్రికి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ నెల 30వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విడుదల చేసేందుకు చింతకాని మండలంలో బహిరంగ సభ

ఏర్పరిచేసినట్లు ఉప ముఖ్యమంత్రి మల్లపట్టి విక్రమార్క చెప్పారు. తెలంగాణలో ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించినా కాంగ్రెస్ పార్టీ 100 స్థానాల్లో విజయం సాధిస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించిన బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ కార్యక్రమంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో కలిసి ఆయన పాల్గొన్నారు. తెలుగు సినీ నటుడు చిరంజీవిని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కలుసుకున్నారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం విజయవంతంగా 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక మహాజనసంపర్క్ అభియాన్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా సమాజంలోని వివిధ రంగాల ప్రముఖులను కలిసి మోదీ ప్రభుత్వం విజయాలను వివరిస్తున్నారు. నీట్ యూజీ 2026 ప్రశ్నపత్రం లీక్ అయిందంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియోను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఖండించింది. ఈ వీడియో పూర్తిగా కల్పితమని, అందులోని వాదనల వాస్తవమని స్పష్టం చేసింది. బ్రిటన్లో మరోసారి రాజకీయ అస్థిరత నెలకొంది. ఆ దేశ ప్రధానమంత్రి కేర్ స్టార్మర్ తన పదవికి రాజీనామా చేశారు. లేబర్ పార్టీ ఒత్తిడి వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. పదవిలో ఉన్నంతకాలం విలువలకు కట్టుబడి తాను పనిచేస్తానని ఆయన చెప్పారు. తాజా పరిణామంతో బ్రిటన్లో గత దశాబ్ద కాలంలో తమ పదవులకు రాజీనామా చేసిన ప్రధానమంత్రుల సంఖ్య 6కి చేరుకుంది. హైదరాబాద్లో భారీ వర్ష సూచన నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రజల భద్రత కోసం ఐటీ కంపెనీలు, విద్యా సంస్థలు తమ ఉద్యోగులకు, విద్యార్థులకు 3:30 గంటల నుంచే దశల వారీగా ముందస్తు లాగౌట్ కల్పించాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సూచించారు. రోడ్లపై రద్దీని తగ్గించేందుకు యాజమాన్యాలు దీనికి సహకరించాలని ఆయన కోరారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో వీరనాగమ్మ కళ్యాణం బైండ్ల కథ మొదటి భాగం వినిపిస్తారు శ్రీ దుబ్బా పెద్దనరసింహులు బృందం.
1: వీరనాగమ్మ కథ కళ్యాణ ఘట్టం మొదటి భాగము దుబ్బా పెద్దనరసింహులు గారిచే చెప్పబడుతున్నది. వీరనాగమ్మ కథ అరే

అమృత గర్భయాస మందన అమృతమ్మ గర్భయాస మందన పొందిన అంట. అటువంటి వాళ్ళ సంసారం నాయన ఎటువంటి విరజల కర్మస్తం ఉన్నవి, అడ్డమైన కృష్ణాదిరాగాలు మస్తు ఉన్నవి. ఆనాడైన వాళ్ళ తల్లిదండ్రులు స్వర్గస్సులు అయిపోయిన తర్వాత అయినా అటువంటి మన్నలమ్మలు ఏడు

ఆరు మంది వాళ్ళ పెరిగి మెత్తగా వేగ కళ్యాణాలు చేసుకున్నట్ట. శ్రీనివాస రెడ్డి వేగ పెరిగి మెత్తగాడైతుంటే వాళ్ళ సంసారం అంతా కుంగిపోతుందంట. అటువంటి వాళ్ళైన ధనమంత్రం ఏమి చెప్పాలంటే దానితో

అటబడిని కూడా మనం లేదు కట్టడం వస్త్రాలు లేవు. బాజారు బత్యాల బావుల నిలు వాయులు తడకడం వంపడు కూడా మిగతా కమ్మల కుడిసే మిగతా తాటి కమ్మల కుడిసే తగిలించినట్టు ఉంటది. ఆరు మంది వండలమ్మలు పోయాక బాధలు పోయి కులం వెళ్ళిపోయి కులం కట్టెలు కొట్టుకొచ్చి బాజార్లో పెట్టుకొని బట్టలు

0: చిరమసలటి అన్నగారైనా వాళ్ళ భార్యలు వాళ్ళు కలిసి పొలం వెళ్ళిపోయి పొలం కలిసి బాధలు పెట్టుకుని బట్టలు బ్రాహ్మణ కమ్ముకొని తవుడు నూకలు గంజో పాలకమని తాగేవాళ్ళంట. అటువంటి వాళ్ళకు ఆ రీతి ఆ సంసారం పేదరికం ఆ యొక్క దిష్టదేవి ఎంబడి వాడి అష్టదాదం తిట్టుకుందంట.
1: ఆ
0: తదుపరైనా చిన్నబాసు పెరిగి పెద్దవాడైన పెండికి వచ్చిండు. ఆ యొక్క 16 బాలకుమారుడు పెరిగి పెద్దవాడైన పెళ్లిడికి వచ్చిండు. ఆ తదుపరి ఏమి జరిగిందంటే శ్రీనివాసు రెడ్డి ఏమని ఆలోచిస్తున్నాడు, భగవంతా నా తమ్ముడు పెరిగి పెద్దవాడైన పెళ్లిడికి వచ్చిండు, మేము గప్పెక్కడ చెప్తున్నాడు, మేము బట్టే బుల్గారే పడుతున్నాడు, మా భార్యతో మేము నగిపిస్తున్నాడు, మా ముఖం మీద అనిపిస్తున్నాడు, ఇరుగుంటు కొద్ది ఏం మాట వస్తుంది, పొరుగింటి కొద్ది ఏం మాట వస్తుంది, నా కొద్ది పేదవాళ్ళు ఎవరు, నా తమ్ముడికి పిల్లలు ఎవరు సార్ చెప్పి.

నాకు చింతకాంతం చింతలు చేస్తున్నాంట. భగవంతు ఆయన ఇంటికి అడగచ్చు నాకు ఎవరు చెప్తానని చెప్పి ఆ దిగులు పడి దిగులు లేచి బాగా రాత్రి రచనకాడికి వెళ్ళి వచ్చిండు. బజార్లో కూర్చొని నేలలు కొక్కుంటా తల కింద వేసుకుని బాగా చింతలు చేస్తున్నాంట. ఆ సమయంలో ధనస్సు పట్టణం నుంచి పోలీసులు సాగు కానీ కంతపోతే కూడలెక్కినట్ట ఉల్లిగడ చింతపండు ఉప్పు మేపగా వ్యాపారం చేసుకుంటా ఊరు ఊరు తిరుగుతూ వెళ్ళి వస్తున్నాంట. బస్మరెడ్డిని చూసిండు ఆ సావుకారి. ఓ పేదవాడిని పలకరిస్తున్నా పలకరివ్వకుండా పోదునా, ఎంతకైనా మంచిది కాపోలను పలకరిస్తే బాగుంటుందని చెప్పి ఆ గంతబోసి కూడా దిగినంట. బస్

దానికి అమ్మ కాబడి నాయన, మేము 7 మంది మనల్ తమ్ముల 6 మంది లగ్నాలు అవరంగా చేసుకున్నాము. అందరికన్నా నా తమ్ముడు చిన్నవాడు, చిన్న బదులు.

0: నాకు ఏ ఎవరు పిల్లని సరే దిక్కులేని వాని దీవలేని వాని అని చెప్పి చింతలు
1: చేస్తున్నాడు. చింతమైన బస్సులంటే పెరిగి పెద్దవాడై పెండికి వచ్చుండు. నాకు పేదవారు ఎవరు ఉన్నారు భగవంతా, ఎవరింటికో పిల్లలు అడిగితే నా తమ్ముడికి ఎవరు పిలుస్తారని చెప్పి చింతకాలతో చింతలు చేస్తున్నావా?
0: అవును.
1: కానీ మీ యొక్క కులాచార ప్రకారంగా మీ కులములో ఆ పిల్లలు ఎవరు మాట్లాడుకొస్తారయ్యా?
0: బ్రాహ్మణులు మాట్లాడుకోవచ్చు.
1: ధనవంతులైతే
0: మేమే వాళ్ళ ఇంటికి పోదాం.
1: మీరు ధనవంతులు అయితే బ్రాహ్మణులు మీ ఇంటికి పిలుస్తారు.
0: అవును.
1: మీరు పేదవాళ్ళు కదా, నా మాట మీరు బస్సు రెడ్డి, నీ పేదవాడవు అద్రబోకు బెదరబోకు నువ్వైనా.

బ్రాహ్మణులు పిలిచి వాడికి ప్రాదాలు పెట్టుకొని, నాయన నిరుపేద వాడిని బ్రాహ్మణులు, నేను నిరుపేద కాపును కనుగరించి నాకు పలకరించి కాళ్ళు మొక్కి, నేను పేదవాడిని, నాకు పేదవాడి ఉంటాడు, నా తమ్మునికి పిల్లలు మాట్లాడుకొచ్చి లగ్నం చేస్తే పుణ్యమసని చెప్పి బ్రాహ్మణ

0: రాత్రి రాని భూములు తిరిగి వచ్చి తూర్పు తిరుగులో పరమటి బల్లారి ఉత్తర కామజ దత్తధర వివరాల పట్టణం తిరిగి నీ కొద్ది బ్యాదవాళ్ళ పిల్లలు మాట్లాడుకుని తమిళ లగ్నం చేస్తారు. అయినా బ్రాహ్మణుల వాళ్ళకి వెళ్ళిపో.
1: సరే సావుకారు అని చెప్పి ఆక సావుకారికి నమస్కారం చేసిండు. ఆనాడు బసవరెడ్డి దిగులు పడి దిగున లేచుడు నాయన. అప్పుడైనా బసవరెడ్డి చల్ అప్పుడైనా బసవరెడ్డి.

0: వచ్చిన తలుపులు తెరబడిన ఆయన అనుసపి వాహన ఆడ బసురెడ్డి గోడ గోడన గోడ ఆడుతుండంట. ఆనాడు బసురెడ్డి వెళ్ళి వచ్చి మా యొక్క బ్రాహ్మణుల వాడలోనా కడవాగిలని పడంట నాయన పేదవాణ్ణని చెప్పి బ్రాహ్మణులు బ్రాహ్మణులు అని చెప్పి బ్రాహ్మణులు పిలిచే వరకల్లా అటువంటి నమ్మకోటి బ్రాహ్మణులు అయిన వాళ్ళు తల్లికి ఏడు పంతులంట. ఆ బ్రాహ్మణుడు వెళ్ళినట్ట వరే తమ్ములారా ఎవరండి మనం ఒక వాడకి ఇప్పుడు ఇవ్వలేదు ఎన్నలేదు ఎవరు బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు కూడా వచ్చింది ఎవరు చూడండి
1: తమ్ములారా ఆ యొక్క బసురెడ్డి వెళ్ళి వచ్చినట్టుంది ఆ యొక్క.
0: ఓహో పేదవాడు నిరుపేదవాడు మన బ్రాహ్మణుల వాళ్ళకి వెళ్ళిపోతుంటే అష్టదాద్రపోడు దేవుని పట్టుకుని వచ్చిండు వాడు దాద్ర మనకి ఇచ్చి పనుకుని వచ్చిండు మన లక్ష్మీదేవిని వాడి గుండె పనుకుని వచ్చిండు పేదవాడికి వెళ్ళితే మనకి వచ్చేదేమని చెప్పి ఏడు మంది బ్రాహ్మణులైనా

బ్రాహ్మణులను వేడుకున్నాడంట. ఆనాడు బ్రాహ్మణులు ఎప్పుడైతే వేడుకున్నాడు ఆయన, ఏడు మంది బ్రాహ్మణులు ఏమన్నారంటే, తమ్ముళ్ళారా కాపు పేదాలంట గోపు సాధగలంట, లేక లేక మన ఒక వాడకి వెళ్ళిపోచ్చుండు, పలకదీకుందమా, ఇంతకైనా మంచిది కొన్నాళ్ళు వెళ్ళలే కొన్నాళ్ళు సిగండి, అటువంటి పేదవాడిని పలకరిద్దామని చెప్పి ఆ దర్వాజలు కొల్ల చేసుకుని ఆ యొక్క బసరడ్డి దానికి వెళ్ళి వచ్చంట. ఓహో బసరడ్డి.

0: మాట్లాడుకుని నీకు పేదవాళ్ళ పిల్లలు మాట్లాడుకుని చూడకుండా చేయాలా? సరే సంతోషం కానీ చూడయ్యా, పసిరాడికి బతి గంట అమృతమంట, బ్రాహ్మణకు బచ్చాల అమృతమంట, భార్యకు వాక భర్త రాగానే సంతోషకరం అంట. అటువంటి మేము మా పరహాయింటి భోజనం అంటే మాకు ఎంతో ఆపిచ్చ ఉంటది. మేము 7 మంది బ్రాహ్మణ, మేము అన్నదమ్ములు, మీరు 7 మంది కదా. మాకు సన్నాకు మేము జామకూర కట్ట, ఉప్పు, చింతపండు, పప్పు, నేతిపట్టు, సరివిత బేళ మాకు ఇచ్చినట్టు ఉంటే మేము పోయి ఇక్కడ నా మాట్లాడుకొచ్చి కళ్యాణం చేస్తామయ్యా.
1: ఓహో బ్రాహ్మణులు, నా తానలే కదా మీ దానికి వెళ్ళి వచ్చినాయా? మీ ప్రాధాన దండం, మీ ప్రాధాలు పట్టుకుంటుండా నాడిస్తా, కలిగి నాడిస్తానయ్యా.
0: రే తమ్ములారా, అతను తాను ఏం లేదంటే మనమే బతకాలి, మనం సాహిత్యం కట్టుకొని ఆ యొక్క ఎక్కడన్నా వెళ్ళిపోయి పిల్లలు మాట్లాడుకుందామని చెప్పి 7 మంది బ్రాహ్మణులైనా ఆ యొక్క బత్తము కట్టుకుని, ఎవరు బత్తము కదా కట్టుకొని, పాత పాత పంచంగం కట్టలు చేత పట్టుకొని, మణిగుడ్డలు కట్టుకొని, ఆ యొక్క తెగిపిల్ల చెందిన వేసుకొని.

0: ఏమి జరిగింది మా తోడుచిపోయా?
1: ఓ బ్రాహ్మణులారా, ఇక ఏమి ఎదురాయనా? ఏడు మంది వనల దమలవం ఏమైనా సాగినాను రోజులు ఆ యొక్క 6 మంది లగ్నాలు చేసుకున్నాము. అందరికన్నా చిన్నవాడు నా తమ్ముడు శినపసుడి లగ్నాలు కాలేదు. దిక్కులేని వాణి, దివలేని వాణి. నా తమ్ముడికి పిల్లలు మాట్లాడుకొచ్చిన ఆయన కళ్యాణం చేసినట్టు ఉంటే పుణ్యం వస్తుందయ్యా.

0: ఇంతవరకు వీరనాగమ్మ కళ్యాణం బైండ్ల కథ మొదటి భాగం విన్నారు. వినిపించిన వారు శ్రీ దుబ్బా పెదనరసింహులు బృందం. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
1: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో

0: ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
1: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
2: హలో.
3: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
2: చెప్పండి మేడం.
3: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్ లోని లింక్ ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
2: మా చిన్నోని గటమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో. అరే రాజు, రాజు.
4: బాబాయ్,
2: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా. కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా. జరగట్టే రాదురా.
4: బాబాయ్, పంపతీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
2: లేదురా గబ్బని, నాకేం తెలుస్తాయి, నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
4: మన మూల మీద పాండపకాడ శంకరన్న ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లా ఏమన్నా ఫోన్ చేసి లింక్ పంపించారట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ లో పైసలన్నీ గాయపోయినాయి.
2: ఓరి, అట్లా చేసిండారా.
4: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినామనుకో పైసలన్నీ పోతాయి. ఎంబడే 1930 నెంబర్ కి ఫోన్ చేయాలే.
5: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 1930 కాల్ చేసి ఫిర్యాదు చేయండి. సత్వర పరిష్కారం పొందండి.
6: ఇప్పుడు ప్రతి యాడ్ పై పొందండి 1 కాదు 2 యాడ్స్ ఉచితంగా. ఈ ఆఫర్ తో పాటు అదనంగా 10% డిస్కౌంట్ కూడా. ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు ఇవి చేయండి. ఆకాశవాణి వాణిజ్య ప్రసార విభాగం, సైఫాబాద్, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 8332059580. ఇమెయిల్ కొరకు sdcbshvd@gmail.com.

చిత్రసీమలో ముందుగా వాన చిత్రం కోసం కార్తీక్ ఆలపించిన గీతం విందాం. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం కమలాకర్.

ఇప్పుడు చక్రి స్వీయ సంగీత సారథ్యంలో ఆలపించిన భాస్కర భట్ల గీతం విందాం. చిత్రం సత్యం.

చిత్రసీమలో చివరిగా వినబోతున్న గీతం గోదావరి చిత్రం కోసం ఉన్నికృష్ణన్ చిత్ర ఆలపించింది. గీతరచన వేటూరి, సంగీతం కెఎం రాధాకృష్ణన్.

చిత్రసీమలో ఇంతవరకు మీరు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం, 6:50 వ్యవసాయ సూచనలు, కుందేళ్ల పెంపకం గురించి కొన్ని వివరాలు, 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది, వర్షాకాలంలో కోళ్ల పెంపకం నిర్వహణ గురించి రాజేంద్రనగర్ కోళ్ల పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ హనుమంతరావు గారు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొని శ్రోతలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు తెలియచేస్తారు. ఈ కార్యక్రమ అనుసంధానకర్త శ్రీ ఎస్ రామగోపాల్. మా ఫోన్ నెంబర్లు 2324-08523, 2324-08523, ఎస్టీడీ కోడ్ 040. 7:45 వికసిత్ భారత్, ఖేతీ బచావో అభియాన్ కార్యక్రమాల గురించి వివరాలు, కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ టి భరత్ గారితో పరిచయం ఉంటుంది, పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణలు. 8:03 ఆంగ్ల కార్యక్రమంలో వికాస్ కి కిరణ్ రూపకం ప్రసారమవుతుంది, నిర్వహణ మస్రత్ జహాన్. 9:15 స్పాట్లైట్, 9:30 పబ్లిక్ స్పీక్ ఢిల్లీ కేంద్రం.

0: ఇక రేపటి ప్రసారాలలో భాగంగా ప్రభాత ప్రసారంలో 6:10 భావన కార్యక్రమంలో ఆధ్యాత్మికత గురించి చిట్యాల రవీంద్ గారి లఘు ప్రసంగం, 6:15 భక్తరంజని కార్యక్రమంలో వినాయక స్థుతి ప్రసారమవుతుంది, 6:35 పొలం పనులు, పచ్చిరొట్ట పంటల సాగు వివరాలు, 7:00 మహబూబ్నగర్ జిల్లా సమగ్ర సమాచార నివేదిక అందిస్తున్నవారు శ్రీ ఎస్ పురుషోత్తం, 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో యునైటెడ్ నేషన్స్ పబ్లిక్ సర్వీస్ డే సందర్భంగా కొన్ని వివరాలు, ఇంకా ఆరోగ్య జీవనం శీర్షికన నడుమునొప్పి ఫిజియోథెరపీ చికిత్స గురించి ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ సిహెచ్ జగదీశ్వరాచారి గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో అలత్తూర్ బ్రదర్స్ గారి గాత్రయుగళం. 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో శ్రీమతి లక్ష్మీ అపూర్వ గారి వయలిన్ వాద్యం ప్రసారమవుతుంది. 11:30 సుగం సంగీత్లో శ్రీమతి పూర్వ గురుశర్మ గారి భజన్స్, హార్మోనియం సహకారం శ్రీ ఆసిఫ్ అలీ, ఫ్లూట్ శ్రీ ఏ కామేశ్వర శర్మ, తబలా శ్రీ మహమ్మద్ హుసేన్ ఖాన్. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం, 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితాలోకంలో ఇంటర్నేషనల్ విడోస్ డే సందర్భంగా చర్చా కార్యక్రమం ఉంటుంది. పాల్గొనవారు అడ్వకేట్ శ్రీమతి లక్ష్మీ పద్మజ, ఎన్జీఓ సోషల్ యాక్టివిస్ట్ శ్రీమతి వాణి సుక్కుభాయ్. 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమం. 5:03 జానపద సంగీత కార్యక్రమంలో వీరనాగమ్మ కళ్యాణం బైండ్ల కథ 2వ భాగం వినిపిస్తారు శ్రీ దుబ్బ పెదనరసింహులు బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 7:15 ఇల్లువాకిలి కార్యక్రమంలో పాడి పశువులకు కావలసిన పోషక పదార్థాల గురించి రాజేంద్ర నగర్ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ సుధీర్ బాబు గారి ప్రసంగం, ఇంకా సుస్థిర వ్యవసాయంలో వానపాముల పాత్ర ఈ అంశానికి సంబంధించిన వివరాలు. 7:45 వికసిత్ భారత్లో ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం గురించి పరిచయాలతో కూర్చిన కార్యక్రమం సమర్పణ శ్రీ ఎం చిరంజీవి. 8:03 సునందకాంత్ గారు ఆలపించే లలిత గీతాలు. 10:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో భవానీ మహిమ హరికథ, కథకులు శ్రీ ధూలిపాళ శివరామకృష్ణ శర్మ. ఇవి ఈ పూట రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. సమయం 5:50 ఉర్దూలో ప్రాంతీయ వార్తలు.
1: ఏ ఆకాశవాణి హైదరాబాద్ హై. అబ్ ఆప్ ఫఖరుద్దీన్ కే సాత్ ఇలాఖాయి ఖబరే సున్ రహే హై. పేష్ హై సుర్ఖియా. وزیر اعلی ریونت ریڈی نے وزیر دفاع راجنات سنگھ سے عادل آباد میں مجوزہ انڈین ایئر فورس ایئرپورٹ کو جامعہ انداز میں ترقی دینے کی درخواست کی. مرکزی وزیر بنڈی سنجے نے سی آئی ایس ایف کے کام کاج پر اطمینان کا اظہار کیا. انہوں نے کہا کہ سینٹرل انڈسٹریل سیکیورٹی فورس ملک کی ترقی میں اہم کردار ادا کر رہی ہے. وزیر اعظم نریندر مودی نے کہا کہ وہ اپنی میعاد کے 12 کامیابی کے ساتھ مکمل کر چکے ہیں. انہوں نے عوام کا بھروسہ حاصل کیا, ایمانداری کے ساتھ کام کیا اور انتظامیہ میں شفافیت لائی. اور تلنگانہ بی جے پی کے صدر رام چندر راؤ نے آج لیجنڈری اداکار چرنجیوی سے حیدرآباد میں ملاقات کی. اور اب پیش ہے خبروں کی تفصیل. وزیر اعلیٰ ریونت ریڈی نے پیر کے روز نئی دہلی کے کرتویہ بھون میں منعقدہ ایک اجلاس کے دوران وزیر دفاع راجنات سنگھ سے عادل آباد میں مجوزہ انڈین ایئر فورس ایئرپورٹ کو جامع انداز میں ترقی دینے کی درخواست کی. وزیر اعلیٰ نے گاندھی سروور پروجیکٹ کے لیے دفاعی اراضی کی منتقلی پر وزیر دفاع کا شکریہ ادا کرتے ہوئے زمین کے حصول کے عمل میں ریاستی حکومت کے تعاون کا یقین دلایا. انہوں نے مطالبہ کیا کہ سول ایویشن اور فوجی ٹرمینلز کے ساتھ ساتھ کارگو, مینٹیننس, ریپیئر اور حال اور ہینگری سہولیات بھی شامل کی جائے گی, کیونکہ عالمی سطح پر مختلف ایئر لائنز کی جانب سے اس منصوبے میں دلچسپی ظاہر کی جا رہی ہے. مرکزی وزیر بنڈی سنجے نے

0: would be given 50,000 rupees. The two-day BRICS National Security Advisors meeting began in New Delhi today. The meeting, being chaired by National Security Advisor Ajit Doval, brings together security chiefs from the bloc's 11 member countries. These include India, Brazil, China, Egypt, Ethiopia, Indonesia, Iran, Russia, Saudi Arabia, South Africa and UAE. The discussion includes the rapidly evolving nature of national security challenges, as well as the role of new technologies in emerging security threats. On the sidelines of the meeting, NSA Ajit Doval today met Iran's Deputy Secretary of the Supreme National Security Council, Ghadir Nizamipour. Both sides reviewed the ongoing situation in West Asia. They also discussed cooperation under the BRICS platform and India-Iran bilateral ties. Prime Minister Narendra Modi today said that the changes that have taken place over the past 12 years have succeeded in strengthening people's faith in governance and administration. The Prime Minister said this while sharing an article written by Union Minister of Commerce and Industry Piyush Goyal in a social media post. External Affairs Minister Dr. S. Jaishankar today met his Mongolian counterpart Batsetseg Batmung in Ulaanbaatar. In a social media post, Dr. Jaishankar said the talks underscored the warmth, depth and potential of the India-Mongolia strategic partnership. The two leaders reviewed the progress in key areas of bilateral cooperation. Defence Minister Rajnath Singh today met Director General of Israel Ministry of Defence, retired Major General Amir Baram, in New Delhi. In a social media post, the Defence Ministry said that Mr. Baram briefed Mr. Singh about Israel's commitment to expand India-Israel defence cooperation under the overall ambit of India-Israel Special Strategic Partnership. UK Prime Minister Keir Starmer has announced his resignation from the post and as the leader of the Labour Party, ending his tenure at the Downing Street amid growing internal pressure from his own party. Delivering his resignation statement, Mr. Starmer recalled his arrival at Downing Street 2 years ago as the proudest moment of his life.
1: Every decision I've taken has been about putting the country I love first. That is why I will resign as leader of the Labour Party. I have spoken to His Majesty the King this morning to inform him of my decision. In the case of a contest, this will ensure a new leader is in place before Parliament returns in September. I will remain in post as Prime Minister until the contest is complete.
0: Benchmark domestic equity indices ended nearly 0.4% up today, buoyed by growing optimism over progress in US-Iran talks aimed at ending the months-long conflict in West Asia. The Sensex rose to 91 points to close at 77,094. And in the FIFA World Cup 2026, Argentina will take on Austria in Group J fixture tonight at Arlington in US at 10:30 p.m. Indian Standard Time. And that is the end of this news bulletin.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వినే ముందు ఒక వాణిజ్య ప్రకటన.
3: యార్కో ఐసీ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ బతావ్ జిస్మే కమ్ ప్రీమియం హో బోనస్ భీ అచ్చా మిలే ఔర్ భరోసే వాలా భీ హో.
4: టీఎల్ఐ హై నా.
5: సర్కారీ కర్మచారీ కే సాథ్ సాథ్ సభీ ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్ ఔర్ డిప్లోమా హోల్డర్స్ లే సక్తే హై పీఎల్ఐ పాలసీ కా ఫాయిదా ఔర్ సాథ్ మే పోస్టల్ డిపార్ట్మెంట్ కా భరోసా భీ. అప్నే నజదీకీ పోస్ట్ ఆఫీస్ సే ఆజ్ హీ సంపర్క్ కరే యా లాగిన్ కరే indiapost.gov.in పర్.
6: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని వేగంగా అభివృద్ది చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కోరారు. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం దేశ ఆర్థిక వృద్ధిని కాపాడుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. వర్షాకాలంలో వరద నష్టాలను తగ్గించడానికి ఒక కొత్త స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ను రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. విశేష జనసంకల్ప అభియాన్లో భాగంగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్రావు సినీ నటుడు చిరంజీవిని కలిశారు. న్యూఢిల్లీలోని కర్తవ్య భవన్లో ఈరోజు జరిగిన సమావేశంలో ఆదిలాబాద్లో రాబోయే భారత వైమానిక దళ విమానాశ్రయాన్ని సమగ్రంగా అభివృద్ది చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కోరారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం రక్షణ శాఖ భూములను బదిలీ చేసినందుకు మంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ ముఖ్యమంత్రి భూసేకరణకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. విమానయాన సంస్థల నుండి అంతర్జాతీయంగా ఆసక్తి వ్యక్తమవుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ సివిల్ ఏవియేషన్ మిలిటరీ

0: టెర్మినల్స్తో పాటు కార్గో, మెయింటెనెన్స్, రిపేర్, హ్యాంగర్ సౌకర్యాలను కూడా చేర్చాలని అభ్యర్థించారు. వీటితో పాటు మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రలో డిఆర్డీఓ ప్రాజెక్టుకు వేగంగా ఆమోదం తెలపాలని కూడా రేవంత్ రెడ్డి రాజ్నాథ్ సింగ్ను కోరారు. జాతీయ అభివృద్దిలో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సిఐఎస్ఎఫ్ కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు సిఐఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయ భవన భూమి పూజ, ఈ ప్రారంభోత్సవ వేడుకల్లో మంత్రి మాట్లాడుతూ, దేశ ఆర్థిక వృద్ధిని కాపాడే సైనికులుగా సిఐఎస్ఎఫ్ సిబ్బంది పనిచేస్తున్నారని అన్నారు. దళాల సంక్షేమం కోసం హోం మంత్రిత్వ శాఖ మంజూరు చేసిన మౌలిక సదుపాయాల నవీకరణలు, సాంకేతిక పురోగతులు, చారిత్రాత్మక సంక్షేమ చర్యలను మంత్రి ప్రకటించారు. వేలాది మంది సిబ్బంది వారి కుటుంబాల మానసిక క్షేమాన్ని నిర్ధారించడానికి చురుగ్గా కౌన్సిలింగ్ అందిస్తున్న సిఐఎస్ఎఫ్ ప్రాజెక్ట్ మన్ను ఆయన అభినందించారు. రాష్ట సచివాలయంలో రాజోలిబండ డైవర్షన్ స్కీమ్, తుంగభద్ర డ్యాంలపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే సంజీవరెడ్డి, ఉన్నత నీటిపారుదల శాఖ అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ నీటి హక్కులను కాపాడడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. రాష్ట్రానికి కేటాయించిన నీటి వాటాపై రాజీ పడబోమని స్పష్టం చేశారు. ట్రిబ్యునల్ అంతర్రాష్ట బోర్డుల ముందు తెలంగాణ వాదనను గట్టిగా వినిపించాలని మంత్రి అధికారులను కోరారు. ఈ నెల 30వ తేదీన రాష్ట వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఖమ్మం జిల్లాలోని చింతకాని బహిరంగ సభలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులకు ఒకే క్లిక్తో డబ్బులు వేసే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోందని చెప్పారు. 2 లక్షలకు పైగా ప్రజలు హాజరయ్యే ఈ సమావేశాన్ని నిర్వహించడానికి 6 ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. రైతు సంక్షేమం పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న నిబద్దతను, ప్రజా ఆదరణను ఈ సభ వేదికగా చాటిచెబుతుందని మంత్రి తెలియజేశారు. వర్షాకాలంలో వరద నష్టాలను తగ్గించడానికి, రవాణా మౌలిక సదుపాయాలను నిర్వహించడానికి ఒక కొత్త స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ను రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో జారీ చేసిన ఈ నిబంధనల ప్రకారం, ఇంజనీరింగ్ సిబ్బంది జూన్ నుంచి అక్టోబర్ వరకు తప్పనిసరిగా హెడ్ క్వార్టర్స్లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అధికారులు అత్యవసర యంత్రాలను ముందే సిద్దం చేసుకోవాలని, వరద ముప్పు ఉన్న ప్రాంతాలను పర్యవేక్షించాలని, భారీ వర్షాల కోసం రెడ్ అలర్ట్ల స్థాయిల వరకు కలర్ కోడెడ్ రెయిన్ఫాల్ అలర్ట్ సిస్టమ్ను ఉపయోగిస్తూ ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి భువనగిరి కోట పర్యాటక అభివృద్ది పనులను పరిశీలించారు. ప్రాజెక్టు ఆలస్యం కావడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన రోప్వే, హోటల్ వసతుల నిర్మాణ పనులను సమీక్షించారు. అక్టోబర్ 2 నాటికి 56.81 కోట్ల రూపాయల విలువైన స్వదేశ్ దర్శన్ 2.0 ప్రాజెక్టును పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు యాదాద్రి, భువనగిరి, కొలనుపాకలను హెరిటేజ్ టూరిజం సర్క్యూట్కు అనుసంధానం చేయడం ప్రభుత్వ యోచన అని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు సినీ నటుడు చిరంజీవిని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కలిశారు. ఈ సమావేశంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను గురించి ఆయన చిరంజీవికి వివరించారు. కేంద్ర ప్రభుత్వం విజయవంతంగా 12 ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక మహాజన్ సంపర్క్ అభియాన్ నిర్వహిస్తున్న సందర్భంగా ఈ సమావేశం జరిగింది. వరంగల్లో జరిగిన ప్రత్యేక సవరణ అవగాహన సదస్సులో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. జూన్ 25 నుంచి ప్రారంభం కానున్న ఓటర్ల సవరణ ప్రక్రియలో కాంగ్రెస్ నాయకులు, బూత్ స్థాయి ఏజెంట్లు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. ఎన్నికల సంఘం తీరును విమర్శించిన ఆయన, ఇతర రాష్ట్రాలలో భారీగా ఓట్ల తొలగింపును ఉదాహరణగా చూపుతూ ఈసీఐ బీజేపీ అనుబంధ సంస్థగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. క్రీడాకారులు దృఢ సంకల్పంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని రాష్ట ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జి చెన్నారెడ్డి అన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు క్రీడారంగాన్ని అభివృద్ది చేసేందుకు, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం క్రీడల కోసం 570 కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించిందని తెలిపారు. ఈ సందర్భంగా చెన్నారెడ్డి ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: మీరందరూ మనసులో ఒక దృఢ

0: సంకల్పం తీసుకోవాలని. నేను కూడా ఎందుకు ఒలింపిక్ స్పోర్ట్స్ లో గేమ్స్ లో ఆడొద్దు పార్టిసిపేట్ కావద్దు అనేటువంటి సంకల్పం మీరు తీసుకోవాలి. ప్రతి ఒక్కరికి ఒక ఆట అంటే చాలా ఇష్టం ఉంటుంది, చాలా ప్రేమ ఉంటుంది. ఆ ఆటపైనే కాన్సన్ట్రేట్ చేసి మనం అందులో జాతీయ స్థాయి కాదు ప్రపంచ స్థాయికి ఎదగడానికి.
1: సీజ్ చేసిన హార్వెస్టర్ను టిప్పర్ లారీ ఢీకొన్న ఘటనలో భూపాలపల్లి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వెంకన్న మరణం పట్ల రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర

0: హామీ ఇచ్చారు. అదే సమయంలో రవాణా భద్రతా నియమాలను ఉల్లంఘించే వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. హనుమకొండలో ఈరోజు జరిగిన బూత్ స్థాయి ఏజెంట్ల శిక్షణ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. ప్రత్యేక ఓటరు నమోదు ప్రక్రియను నిశితంగా పర్యవేక్షించాలని ఏజెంట్లను కోరారు. ప్రతిపక్షాల వైపు మొగ్గుచూపే ఓటర్లను, ముఖ్యంగా వెనకబడిన వర్గాల ఓట్లను గుర్తించి తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక ఓటర్ సవరణ కార్యక్రమం ప్రక్రియ అత్యంత పారదర్శకత్వంగా నిర్వహించడానికి మెదక్ జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఎస్ఐఆర్ ద్వారా డూప్లికేట్ ఓటర్లతో పాటు అక్రమ వలసదారులను కూడా జాబితా నుంచి తొలగిస్తామని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆకాశవాణికి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,
1: మెదక్ జిల్లాలో ఎస్ఐఆర్ 24 జూన్ నుంచి 24 జూలై వరకు ప్రతి ఇంటికి వచ్చినాక బిఏలో ఎన్యుమరేషన్ ఫామ్ ఇస్తారు. సెకండ్ విజిట్ లో నింపిన ఫామ్ కలెక్ట్ చేస్తారు. ఎక్కడైనా మిస్ అయినా థర్డ్ విజిట్ లో వాళ్ళకి కూడా కవర్ చేస్తారు. జేబీ ఉన్న ఓటర్స్ కి మనం మ్యాపింగ్ చేసి ఇంక్లూడ్ చేస్తున్నాము. ఏవైనా డూప్లికేషన్ అవుతున్నాయి అది కూడా మనకి డిటెక్ట్ అవుతాయి.
0: వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో జరిగిన పార్టీ సమావేశంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తీవ్రంగా విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలన తీవ్రమైన సంక్షోభాన్ని తీసుకొచ్చిందని ఆరోపించారు. కేంద్ర కోటాల ఆధారంగా పంట కొనుగోళ్లను పరిమితం చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన ఖండించారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. 29,350 కోట్ల రైతు భరోసా నిధులను రైతులకు అందజేయలేదని అన్నారు. సంక్షేమ పథకాలకు నిధులు లేవంటున్న ప్రభుత్వం ప్రైవేట్ గెస్ట్ హౌస్ ఫెన్సింగ్, అంతర్రాష్ట ప్రకటనల కోసం 100 కోట్ల నిధులను ఖర్చు చేస్తోందని ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలోని మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలను జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని రాజన్న జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. పశ్చిమబంగే భాజపా నేతృత్వే సర్వకారేణ ప్రథమం పూర్ణం అర్థసంకల్పనాపత్రం ఉపస్థాపితం. యస్మిన్ సామాజిక కళ్యాణం, ఆధారభూత సంరచన వికాసం, ఆజీవికా సృజనం సమేత్య అనేకాః మహిళా కేంద్రిత యోజనాః సంతి ఘోషితాః. సురక్షా సమాహ్వానానాం విషయే చర్చయితుం నవదిల్ల్యాం అద్య బ్రిక్స్ రాష్ట్రీయ సురక్షా పరామర్శదాతృణాం సమ్మేళనం సమారబ్ధం. ఆర్థిక సంబంధాన్ ఇతోపి సుదృఢీకర్తుం విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకర స్వకీయేన సమకక్షేణ సహ చర్చార్థం మంగోలియా దేశం సంప్రాప్తవాన్. భారతీయ ఋతువిజ్ఞాన విభాగేన అద్య అసమ మేఘాలయ రాజ్యయోః కృతే అతివృష్టేః పూర్వానుమానం ప్రకటితం. అపి చ అస్య వర్షస్య ఫీఫా విశ్వకప్ క్రీడాయాం అర్జెంటీనా దళం అద్య రాత్రౌ అమెరికా దేశస్య ఆర్లింగ్టన్ నగరే గ్రూప్ జె క్రీడాయాం ఆస్ట్రియా దళం సమ్ముఖీకరిష్యతి. అథ వార్తాః విస్తరేణ. భాజపా నేతృత్వే పశ్చిమబంగ ప్రశాసనేన అద్య ప్రవర్తమాన వితీయవర్షస్య కృతే స్వీయం ప్రథమం పూర్ణ అర్థసంకల్పనాపత్రం ప్రస్తుతం. అస్మిన్ పత్రే సామాజిక కళ్యాణం, ఆధారభూత సంరచనా వికాసం, వృత్తి సృజనం చ మహిళా కేంద్రిత యోజనాః విశేషరూపేణ ప్రాధాన్యం ప్రాప్తాః సంతి. బంగాళస్య విత్తమంత్రి స్వపన దాసగుప్తా 70,00,000 కోటి రూప్యకాణాం అర్థసంకల్పనాపత్రం ఉపస్థాపయన్ ఏతత్ వికసిత బంగాళ నిర్మాణస్య మార్గచిత్రమితి అవదత్. తేన స్పష్టీకృతం యత్ రాజ్యస్య ఉపరి వర్తమానకాలీనం ఋణం 8,00,000 కోటి రూప్యతోప్యధికం అస్తి. అతః విత్తీయ అనుశాసనం అస్మాకం అత్యంతం ముఖ్యా ప్రాథమికతా అస్తి. అర్థసంకల్పనాయాః ప్రముఖాసు ఘోషణాసు విద్యతే వృత్త్యవసరాః. రాజ్యే రిక్త 1,00,000 సర్వకారీయపదేషు నియుక్తిం కరిష్యతే, యస్మిన్ 20,000 ఆరక్షకపదాని తథా 50,000 శిక్షకపదాని సమ్మిలి

0: इति सः उक्तवान्।
1: Every decision I've taken has been about putting the country I love first. That is why I will resign as leader of the Labour Party. I have spoken to His Majesty the King this morning to inform him of my decision. In the case of a contest, this will ensure a new leader is in place before Parliament returns in September. I will remain in post as Prime Minister until the contest is complete.
0: భారత ఋతు విజ్ఞాన విభాగేన అద్య అసమ మేఘాలయ రాజ్యయోః కృతే అతివృష్టేః రెడ్ అలర్ట్ ఇతి రక్తవర్ణీయా సంచేతనా ఉద్ఘోషితా అస్తి। విభాగేన శ్వః పర్యంతం ఉపహిమాలయ పశ్చిమబంగ కర్ణాటక తెలంగాణ కేరళం గోవా ఒడిశా తథా దేశస్య ఉత్తరపూర్వీయ భాగస్య పృథక్ పృథక్ స్థానేషు అతివృష్టేః పూర్వానుమానమపి ఖ్యాపితం। అనేన సహైవ విభాగేన అద్య హర్యాణా చండీగఢ్ దిల్లీ పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర అండమాన్ నికోబార్ ద్వీప సమూహ జమ్మూకశ్మీర్ తథా లద్దాఖ్ క్షేత్రేషు విద్యుత్ గర్జనం సమేత్య ఝంఝావాతః తథా తీవ్ర ప్రచండ వాయుః సంభావనా చ వ్యక్తీకృతా। अस्य वर्षस्य फीफा विश्वकप क्रीडायां अर्जेंटीना दलम् अद्य रात्रौ अमेरिका देशस्य आर्लिंगटन नगरे ग्रुप जे क्रीडायां ऑस्ट्रिया दलम् सम्मुखीकरिष्यति। भारतीय समयानुसारं रात्रौ सार्ध दश वादने क्रीडायाः आरम्भः भविष्यति। अन्ते मुख्य वार्ताः पुनः एकवारम्। पश्चिमबंगे भाजपा नेतृत्वे सर्वकारेण प्रथमं पूर्णम् अर्थसंकल्पनापत्रम् उपस्थापितम्। सुरक्षा समाह्वानानां विषये चर्चयितुं नवदिल्ल्याम् अद्य ब्रिक्स राष्ट्रीय सुरक्षा परामर्शदातॄणां सम्मेलनं समारब्धम्। आर्थिक संबंधान इतोपि सुदृढ़ीकर्तुं विदेशमंत्री डॉक्टर एस जयशंकरः स्वकीयेन समकक्षेण सह चर्चार्थं मंगोलिया देशं संप्राप्तवान्। भारत ऋतु विज्ञान विभागेन अद्य असम मेघालय राज्ययोः कृते अतिवृष्टेः पूर्वानुमानं प्रकटितम्। अपि च अस्य वर्षस्य फीफा विश्वकप क्रीडायाम् अर्जेंटीना दलम् अद्य रात्रौ अमेरिका देशस्य आर्लिंगटन नगरे ग्रुप जे क्रीडायाम् ऑस्ट्रिया दलम् सम्मुखीकरिष्यति इति वार्ताः।
2: आकाशवाणी हैदराबाद केंद्रम समयं 6:30 प्रकटिंचिन कार्यक्रमं वेंटने आकाशवाणी డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు।
3: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రెజెంట్స్ ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్ ఏ ప్రోగ్రామ్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ ఎవ్రీవన్।
4: Now you listen a radio lesson on the topic structure of muscles and types of muscles for the students of UG second year third semester in the subject zoology. The resource person is Dr. Karuna.
5: Hello students, this is Dr. Karuna, assistant professor in zoology from TSWRDC Bongiri. Today let us discuss about the structure of muscles and types of muscles. The term muscle is derived from a Latin word musculus, that means little mouse, named so because muscles movement under the skin resembles a running mouse. Study of the structure, arrangement and action of the muscles is called as myology. Muscular tissue is mesodermal in origin, except muscles of iris and ciliary body which are ectodermal in origin. Muscle is a biological machine which converts chemical energy of ATP into mechanical energy and helps in the body movements and locomotion. Muscular contraction is caused by the interactions between actin and myosin filaments. All the activities that involve in the movement depend upon the muscles. There are 600 muscles in the human body. Muscles make up about 40% of our body mass. Each muscle cell is innervated with blood vessels, each with an artery and a vein. The brain, nerves and skeletal muscles work together to cause movement. This is collectively known as neuromuscular system. Various functions of muscles. Muscles contract to produce various movements like locomotion,

0: థిక్ ఫిలమెంట్స్ ఆర్ నథింగ్ బట్ ద మయోసిన్ ఫిలమెంట్స్ అండ్ థిన్ ఫిలమెంట్స్ ఆర్ యాక్టిన్ ఫిలమెంట్స్ అండ్ దిస్ థిక్ ఫిలమెంట్స్ దే షో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ థిక్ బ్యాండ్స్ సో దే ఫార్మ్ అన్ ఐసోట్రోపిక్ బ్యాండ్ అండ్ లైట్ బ్యాండ్స్ ఆర్ ఐసోట్రోపిక్ బ్యాండ్స్ కమింగ్ టు ద ఇంపార్టెన్స్ ఆఫ్ మజిల్ మూమెంట్ ఆర్ మజిల్ కాంట్రాక్షన్ Without muscle contraction, we cannot move, we cannot do any work. All the works, whichever is being happening in our body without our knowledge, is being done with the will, with the movement, or with the guidance of the nervous system, which is the command given by the brain to the nervous system, and in turn, nervous system influences or gives the stimuli to the muscles, and these muscles, they respond and they execute their work. So in this way the muscles move. This is all about muscles. So this is all about muscle structure of muscles and types of muscles. Thank you.
1: You have listened a radio lesson on the topic structure of muscles and types of muscles for the students of UG second year third semester in the subject zoology. The resource person is Dr. Karuna.
2: Education at your doorstep. That was a program of learning for everyone. Brought to you by Dr. B.R. Ambedkar Open University. So listeners, it's bye till our next radio lesson.

మీరింతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఇప్పుడొక సినీ గీతం. మల్లెపువ్వు చిత్రం కోసం మంజరి ఆలపించిన గీతం విందాం. గీత రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

మల్లెపువ్వు చిత్రం నుంచి పాట విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో వ్యవసాయ సూచనలు.

పివి నరసింహరావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం రాష్ట్రీయ కృషి విజ్ఞాన యోజన కింద పశువుల సాంకేతిక వనరుల కేంద్రం రాజేంద్ర నగర్ శాస్త్రవేత్తలు మన రైతు సోదరులకు కుందేళ్ల పెంపకం గురించి అవగాహన కోసం ఈ వివరాలు అందిస్తున్నారు. ఈ విధంగా కుందేళ్ల పెంపకాన్ని గేదెలు కోళ్ల పోషణ కంటే సులభంగా తక్కువ ఖర్చుతో నిర్వహించవచ్చు. కుందేలు పుట్టిన తర్వాత 5-6 మాసాల వయస్సుకే లైంగిక పరిపక్వత చెంది సాలీనా 5-6 సార్లు ఈని 30-40 పిల్లలను ఈనుతాయి. కుందేళ్లలో ప్రాణాంత వైరస్ లేదా బ్యాక్టీరియా వ్యాధులు సోకడం తక్కువ, మరణాల రేటు కూడా తక్కువ. టీకాలు వేయాల్సిన అవసరమూ లేదు. కోళ్ళు డైరీ ఫారాల కంటే మందుల ఖర్చు చాలా తక్కువ. 1 కిలో దానా ఒక కుందేలు దాదాపు 10 రోజులకు సరిపోతుంది. రోజుకు 100 నుంచి 150 గ్రాముల దానా తింటుంది. క్యారెట్టు, క్యాబేజ్ ఆకులు, గరిక, గడ్డి, స్టైలోహెమటా, బర్సీమ్, లూసర్ను లాంటి గ్రాసాలను కుందేలు ఇష్టంగా తింటాయి. ఈ ఆకులను గ్రాసాలను వాడి దానా ఖర్చును బాగా తగ్గించుకోవచ్చు. కుందేలు మాంసంలో మాంసకృతులు 21-22% ఉంటాయి. కొలెస్ట్రాల్ శాతం చాలా తక్కువ. అందుచేత మధ్య వయసులోనున్న వారికి, ముసలి వారికి, చిన్న పిల్లలకు సులభంగా జీర్ణమవుతుంది. సన్న చిన్నకారు రైతులు 5-10 జతలతో ప్రారంభించి వాటి నిర్వహణ, మార్కెటింగ్ గురించి పూర్తి అవగాహన పొందిన తర్వాత క్రమంగా సంఖ్యను పెంపొందించడము మేలు. కుందేళ్లు వసతికి గాను షెడ్ల నిర్మాణము, కేజెస్ల తయారీ మొదలైన వాటిపైన ప్రారంభ దశలో ఎక్కువ ఖర్చైనా అవి దీర్ఘకాలికంగా ఉంటాయి. ఆ తర్వాత రోజువారీ ఖర్చులు మాత్రమే

ఉంటాయి. ఇక మాంసోత్పత్తికి అనువైన జాతులు ఈ విధంగా తెలియజేస్తున్నారు ఈ శాస్త్రవేత్తలు. ప్రసిద్ధిగాంచిన ఫ్లెమిష్ జైంట్, గ్రే జైంట్, సోవియట్ చించిల్లా, న్యూజిలాండ్ వైట్, కాలిఫోర్నియస్ వైట్, కుందేళ్ల జాతులను దిగుమతి చేసుకుని 1960 నుంచి మన దేశంలో పెంచుతున్నారు. బ్రీడర్ కుందేలు సుమారు 3 నుండి 6 కిలోల బరువు తూగుతాయి. వీటి జీవితకాలం 6-7 సంవత్సరాలు. సాలీన 5 సార్లు ఈనుతాయి. ప్రతి ఈతలో 5 నుండి 12 పిల్లల్ని కంటాయి. మరి ఈ కుందేళ్లకు వసతి సౌకర్యం ఏ విధంగా మనం నిర్మించుకోవాలి, ఏ విధంగా ఏర్పాటు చేయాలి అన్న వివరాలు ఈ విధంగా మనకు వివరిస్తున్నారు ఈ నిపుణులు. కుందేళ్ల పద్ధతి, కుందేళ్ల నిర్వహణలో కేజీ పద్ధతి సులభం. ప్రతి ఆడ కుందేలకు 2.5 అడుగుల పొడవు, 1.5 అడుగుల వెడల్పు, 1 అడుగు ఎత్తు. మగ కుందేలకైతే 1.5 అడుగుల పొడవు, 1.5 అడుగుల వెడల్పు, 1 అడుగు ఎత్తు పరిమాణం గల కేజీలను తయారు చేసుకోవాలి. వాటిని ఉపయోగించాలి. షెడ్లోకి గాలి వెలుతురు పుష్కలంగా రావాలి, వచ్చేటట్టు చూసుకోవాలి. షెడ్లో ఉష్ణోగ్రత 25 నుండి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ మించరాదు. ఎండాకాలంలో అయితే చూరుపైన వరిగడ్డి కప్పి స్ప్రింక్లర్ల ద్వారా నీటితో తడపాలి. షెడ్ చుట్టూ తడి గోనె సంచులు కట్టాలి. చలికాలంలో ఈదురుగాలులు రాకుండా గోనె పట్టాలు కట్టాలి. కుందేళ్ల ఫారం చుట్టూ నీడనిచ్చే చెట్లు నాటాలి. ఫారం రోడ్డు పక్కన ఉండరాదు. శబ్ద కాలుష్యానికి కుందేళ్లు భయపడి ఒత్తిడికి గురై ఉత్పాదక సామర్థ్యం అంటే ముఖ్యంగా మాంస వృద్ధి తగ్గుతుంది. ఇక చూడికాలము, గర్భధారణ, పిల్లల పట్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతి పశుపోషకులు పశుపాలకులు అన్న వివరాలు ఈ విధంగా అందజేస్తున్నారు శాస్త్రవేత్తలు. 5 నెలల నుండి 6 నెలల వయసులో సుమారు 3 కిలోల బరువు ఉన్న ఆడ కుందేలును మగ కుందేలుతో జత కట్టించాలి. ఆడ కుందేలును మగ కుందేలు కేజీలో సుమారు 6-8 గంటలు ఉంచితే సంయోగ క్రియ పూర్తవుతుంది. ఆడ కుందేలలో అన్నం విడుదల, మగ కుందేలలో సంపర్కమైన 4 నుండి 6 గంటలలో జరిగి ఫలదీకరణ చెంది పిండంగా మారుతుంది. ఇక చూడికాలం 28 నుండి 30 రోజుల వరకు ఉంటుంది. ఆడ కుందేళ్లను ఈనిన తర్వాత 7వ రోజు నుంచి ఎప్పుడైనా మగవాటితో జత కట్టించవచ్చును. ఆడ కుందేళ్లను ఈనిన తర్వాత 7వ రోజు నుంచి ఎప్పుడైనా మగవాటితో జత కట్టించవచ్చును. సంపర్కం జరిగిన 12-15 రోజుల్లో చూడి నిర్ధారణ చేయవచ్చు. అదే కుందేలు కేజీలో ఈనటానికి 2-4 రోజుల ముందే కట్టెతో చేసిన 80 సెంటీమీటర్ల పొడవు, 40 సెంటీమీటర్ల వెడల్పు, 30 సెంటీమీటర్ల ఎత్తుగల పైభాగంలో పావు వంతు కప్పుగల నెస్ట్ బాక్సును అమర్చాలి. నెస్ట్ బాక్సులో వరిగడ్డి ముక్కలను వేసి అమరిస్తే ఆడ కుందేలు తన దేహం నుండి ఒన్నిని పీకి గూడును తయారు చేసుకుంటుంది. సాధారణంగా ఆడకుందేలు రాత్రి సమయంలో కానీ తెల్లవారుజామున కానీ బోనులో దూరి 15-16 నిమిషాలలో 5 నుంచి 12 వరకు పిల్లలను ఈనుతుంది. పిల్లలు కేజీ నుండి వెలుపలికి రాకుండా నెస్ట్ బాక్స్లో ఉండేటట్లుగా జాగ్రత్త పడాలి. ఈనినప్పుడు తల్లికి సరిపడా దానా నీరు అందించాలి. ఆడకుందేలు దినములో ఒకసారి బోనులో దూరి పాలిస్తుంది. ఆడకుందేలకు 8 చనులే ఉంటాయి కనుక ఎక్కువ పిల్లలు పెడితే వేరే ఆడకుందేలు పాలు పట్టాలి. పుట్టిన పిల్లలు 30-50 గ్రాములు బరువుంటాయి. 10-15 రోజుల వరకు చర్మంపై బూరు ఏర్పడదు. కళ్ళు తెరవడానికి 5-6 రోజులు పడుతుంది. పుట్టినప్పటి నుంచి 20 రోజుల వరకు తల్లిపాలే ఆహారం కనుక ఆ తర్వాత గడ్డిదాన తింటాయి. సుమారు 4 వారాల వయసులో పిల్లల్ని తల్లి నుంచి వేరు చేసి ఆడకుందేలను మళ్లీ మగదానితో జత కట్టించాలి. ఎలుకలు, పంది కొక్కులు పిల్లుల బారి నుంచి చిన్న పిల్లలను కాపాడాలి. 4-5 నెలల్లో సగటున 3 కిలోల బరువు తూగే సమయంలో అమ్ముకోవాలి. ఒక మగ కుందేలను 5-6 ఆడకుందేళ్లను దాటించడానికి మనం వాడుకోవచ్చు. ఈ విధంగా ఈ యొక్క జాతి వృద్ధిని చేసుకోవచ్చు. ఇక కుందేలకు దానాను ఏ విధంగా అందించాలి, ఆ మిశ్రమాన్ని ఏ విధంగా మనం తయారు చేసుకోవాలి అన్న వివరాలు కూడా ఈ విధంగా మనకు తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. లూసర్ను, బర్సీం వంటి పచ్చి మేతలే కాకుండా కుందేళ్లకు దానా కూడా అవసరం. 1 క్వింటాలు దానా మిశ్రమాన్ని 50 కిలోల మొక్కజొన్నలు, 22 కిలోల వేరుశెనగ చెక్క, 25 కిలోల తవుడు మరియు

0: 3 కిలోల లవణ మిశ్రమాన్ని కలిపి తయారు చేసుకోవచ్చు. ఇక షెడ్డును ఏ విధంగా మనం శుభ్రంగా ఉంచుకోవాలన్న వివరాలు ఈ విధంగా తెలియచేస్తున్నారు. షెడ్డులో మలమూత్రాలు రోజు కడిగి వేసి కనీసం వారానికి ఒకసారైనా ఫినైల్ చల్లాలి. కేజీలో పేరుకుపోయిన వెంట్రుకలను భోజనం నెలకొకసారైనా బర్నర్తో కాల్చాలి. కేజీలో అమర్చిన దానా నీళ్ల కుండలను 6 నెలలకొకసారి శుభ్రపరిచి నీటిలో ముంచి ఆరబెట్టి శుభ్రం చేసి వాడాలి. నెక్స్ట్ బాక్స్లో ఈనిన తర్వాత ప్రతిసారి డెటాల్తో గాని సోడియం హైడ్రాక్సైడ్తో గాని శుభ్రం చేసి ఎండబెట్టి వాడాలి. చెవుల లోపల పేరుకుపోయిన జిడ్డును స్పిరిట్తో శుభ్రం చేయాలి. విరేచనాలు ఉన్నప్పుడు సల్ఫాక్వినాక్సాలిన్ పశు వైద్యుని సలహా మేరకు 0.1 నుంచి 0.2% వాడాలి. లేకపోతే అంపురోలియం 5-6 గ్రాములు 5 లీటర్ల నీటిలో కలిపి ఇవ్వాలి. ఇక చర్మ సంబంధ వ్యాధులు ఉన్నప్పుడు అస్కాబియాల్ చర్మంపై రాయడం లేదా ఐవర్మెక్టిన్ ఒక చుక్క చర్మ కింద సూదితో ఇవ్వాలి. గాయాలకు హైమాక్స్ లోరాక్జెన్ లాంటి క్రిములు రాయాలి. పెరిగిన గోళ్ళు దంతాలు కత్తిరించాలి. 1 సంవత్సరంలో బాగా బరువు కలిగిన ఒక మగ ఒక ఆడ కుందేలు విత్తనానికి ఎంపిక చేసి మిగతావి అమ్మవచ్చు. మెడలు వంకర తిరగటం, పిల్లల్ని తినే కుందేళ్లు, పక్షవాతం, దొడ్డికాలున్న కుందేళ్లను ఏరివేయాలి. ప్రతి 2-3 సంవత్సరాలకు విత్తనపు మగ కుందేళ్లు, ఆడ కుందేళ్లు వేరే ఫారాల నుంచి తెచ్చుకోవడం మేలు. పిల్లల మరణాల శాతం తక్కువ, ఎదుగుదల బాగా ఉంటుంది గనక ఫారం లాభదాయకంగా కొనసాగుతుంది. ఎండాకాలంలో నీళ్ల తొట్టలో ఎల్లప్పుడూ నీరు కుందేళ్లకు లభ్యమయ్యేలా చూసుకోవాలి. లేకపోతే ఆడ కుందేళ్లు పిల్లల్ని తినేస్తాయి. అపరిచితుల ప్రవేశము, శబ్ద కాలుష్యం వల్ల కుందేళ్లు భయాందోళనకు గురవుతాయి. ఈ విధంగా రాజేంద్రనగర్ పశు వైద్య కళాశాల ప్రొఫెసర్ జనుశాస్త్ర విభాగం వారు మరిన్ని వివరాలకు మీకు తగిన సూచనలు అందిస్తారు. మీరు వీలున్నప్పుడు పనివేళలలో సంప్రదించిన ఈ కుందేళ్ల పెంపకం గురించి సరి అయిన అవగాహన చర్యలు, అలాగే మీకు చక్కటి శిక్షణ తరగతులు కూడా మీకు అందజేస్తారు గనక ఈ యొక్క కుందేళ్ల పెంపకాన్ని చేపట్టి మాంస వృద్ధిలో మన తెలంగాణ రాష్ట్రం కూడా ముందు ఉంది. అందరికీ మాంసం అందజేసిన వారు కావాలా. చక్కటి ఆరోగ్యానికి, మన యువత ఆరోగ్యానికి ఈ యొక్క కుందేళ్ల మాంసం కూడా ఎంతో అవసరము. రైతు సోదరులందరూ, ఆసక్తి ఉన్నటువంటి కుందేళ్ల పెంపకందారులు ఈ వివరాలను ఆకలింపు చేసుకుని చక్కగా వాటిని పెంచి చక్కటి ఆదాయాన్ని పొందగలరని ఆశిద్దాం.
1: వ్యవసాయ సూచనల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఇప్పుడొక సినీ గీతం. పౌర్ణమి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతం విందాం. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

శ్రోతలకు ఒక ప్రకటన. ఈ ప్రసారంలో 7:15 ఇల్లువాకిలి కార్యక్రమంలో వర్షాకాలంలో కోళ్ల పెంపకం నిర్వహణ గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. రాజేంద్ర నగర్ కోళ్ల పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ హనుమంతరావు గారు శ్రోతల ప్రశ్నలకు సమాధానాలిస్తారు. ఆకాశవాణి సమయం 7:05 కావస్తోంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సహా దేశాల భద్రతకు తలెత్తుతున్న కొత్త సవాళ్లను ఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ జాతీయ సలహాదారుల సమావేశంలో చర్చిస్తున్నారు. దేశాభివృద్ధిలో కేంద్ర పారిశ్రామిక భద్రతా సిబ్బంది ఆర్థిక సైనికులుగా వ్యవహరిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. లక్నోలోని ఒక కోచింగ్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 14 మంది విద్యార్థులు మరణించారు. లండన్లో జరుగుతున్న FIH ప్రో లీగ్ హాకీ టోర్నమెంట్లో భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో రేపు తలపడుతుంది. న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం ప్రారంభమైంది. 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశానికి మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అధ్యక్షత వహిస్తున్నారు. కూటమిలోని 11 సభ్యదేశాల భద్రతాధిపతులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఈ దేశాల్లో భారత్తో పాటు బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉన్నాయి. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సాంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే ఇతివృత్తంపైన ఈ సమావేశం ప్రధానంగా దృష్టి సారిస్తుంది. వేగంగా మారుతున్న జాతీయ భద్రతా ముప్పుల స్వభావం, అలాగే సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాల వల్ల ఎదురవుతున్న భద్రతా నష్టాల పాత్రపై చర్చలు కేంద్రీకృతం చేశారు. ప్రతినిధులు సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ రంగంలో లోపాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ముప్పులను కూడా పరిశీలిస్తారు. ఇటీవల జరిగిన ఉగ్రవాద నిరోధక బ్రిక్స్ సంయుక్త వర్కింగ్ గ్రూప్లు సమాచారం, సమాచార మార్పిడి, సాంకేతికతల వినియోగంలో భద్రతకు సంబంధించిన ఫలితాలను జాతీయ భద్రతా సలహాదారులు, ప్రతినిధి బృందాల అధిపతులు సమీక్షిస్తారు. భారత్ 2012, 2016, 2021 సంవత్సరాల్లో ఈ కూటమికి నాయకత్వం వహించిన తర్వాత ప్రస్తుతం 2026లో 4వసారి బ్రిక్స్ అధ్యక్షత పదవిని చేపట్టిన తరుణంలో ఈ సమావేశం జరుగుతోంది. 2025 రియో సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యక్తపరిచిన ప్రజాకేంద్రిత దార్శనికతను ప్రతిబింబిస్తూ భారత్ అధ్యక్షతన ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే అంశంతో ఈ సదస్సులో చర్చలు జరుపుతున్నారు. 16వ బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం సందర్భంగా మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈరోజు

ఇరాన్ ఎస్ఎన్ఎస్సి రక్షణ వ్యవహారాల డిప్యూటీ సెక్రటరీ ఘాదిర్ నిజామిపూర్తో సమావేశమయ్యారు. పశ్చిమాసియాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను ఇరుపక్షాలు సమీక్షించినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. మరో సమావేశంలో ఇథియోపియా జాతీయ నిఘా భద్రతా విభాగానికి చెందిన అనాలిసిస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మిలియన్ లెమాతా దెస్సితో కూడా అజిత్ దోవల్ భేటీ అయ్యారు. జాతీయ అభివృద్దిలో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సిఐఎస్ఎఫ్ కీలక పాత్రను కేంద్ర హోంవ్యవహారాల సహాయ మంత్రి బండి సంజయ్ ఈరోజు ప్రశంసించారు. దేశ అభివృద్దికి సిఐఎస్ఎఫ్ సిబ్బంది దేశ ఆర్థిక సైనికులుగా పనిచేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. న్యూఢిల్లీలో సిఐఎస్ఎఫ్ నూతన ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ భవనానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా మంత్రి ఈ మాటలన్నారు. సిబ్బంది వారి కుటుంబాల మానసిక శ్రేయస్సు నిర్ధారించేందుకు వేలాది మందికి చురుగ్గా కౌన్సిలింగ్ అందిస్తున్న సిఐఎస్ఎఫ్ ప్రాజెక్ట్ మన్ కార్యక్రమాన్ని మంత్రి అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆయుష్మాన్ సిఏపిఎఫ్ ద్వారా నగదు రహిత ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలతో పాటు కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు సిఏపిఎఫ్ సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని సంజయ్ చెప్పారు. ఈ సందర్భంగా సిఐఎస్ఎఫ్ బహుళ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కూడా సంజయ్ ప్రారంభించి దేశానికి అంకితం చేశారు. భారత వాయుసేన ఆధ్వర్యంలో నిర్మించనున్న ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ను అన్ని వసతులతో అభివృద్ది చేయాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో రక్షణ శాఖ కార్యాలయం కర్తవ్య భవన్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సమావేశమై గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ భూములు బదలాయించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట ప్రభుత్వ అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టులో ఒకటైన ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ అభివృద్దికి సంబంధించి భూసేకరణ, యుటిలిటీస్ బదలాయింపు అంశాల్లో పూర్తిగా సహకరిస్తామని రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి తెలియజేశారు. భారత వాయుసేన టర్మినల్తో పాటు ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మించనున్న పౌర విమానయాన శాఖకు చెందిన టర్మినల్ బిల్డింగ్తో పాటు కార్గో, ఎంఆర్ఓ, హ్యాంగర్ సౌకర్యాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేందుకు సహకరించాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు. తెలంగాణ ముఖ్యమంత్రి, కేంద్ర రైల్వే సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్తో కూడా ఈ సాయంత్రం సమావేశమవుతున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని అలీగంజ్ ప్రాంతంలో ఈ మధ్యాహ్నం జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 14 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. అలీగంజ్లోని పురానియా ప్రాంతంలో ఒక దుకాణంపై అంతస్తులో నడుస్తున్న కోచింగ్ సెంటర్లో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యార్థుల్లో ఇది తీవ్ర భయాందోళన రేకెత్తించింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రుల్లో చేర్చారు. ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ మీడియాతో మాట్లాడుతూ భవనంలోని యానిమేషన్ సెంటర్లో ఉన్న 16 నుంచి 18 సంవత్సరాల వయసు గల 14 మంది విద్యార్థులు అగ్ని ప్రమాదంలో మరణించారని తెలియజేశారు. అగ్నిమాపక సిబ్బంది భవనంలోని మూల ప్రాంతాలు, వాష్రూమ్లు, ఇతర ప్రాంతాల్లో మిగిలిన విద్యార్థుల కోసం గాలిస్తున్నట్లు ఆయన చెప్పారు. భవనం లోపల ఒకసారిగా చెలరేగిన మంటలు వేగంగా వ్యాపించడంతో అనేక మంది లోపలి చిక్కుకుపోయినట్లు సమాచారం. కోచింగ్ సెంటర్, గేమ్ జోన్, షోరూంలో ఉన్న ఒక షాపింగ్ కాంప్లెక్స్లో ఈ ప్రమాదం జరిగింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రమాద తీవ్రత దృష్ట్యా తన అలీగఢ్, ఫిరోజాబాద్ జిల్లాల్లో పర్యటన మధ్యలో రద్దు చేసుకుని పరిస్థితిని సమీక్షించేందుకు తిరిగి లక్నోకి చేరుకున్నారు. లక్నోలో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణనష్టం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా పోస్టులు ఆయన స్పందిస్తూ మరణించిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి 2 లక్షల రూపాయల చొప్పున, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మోదీ మృతుల కుటుంబాలకు తన సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ ఏడాది జనవరిలో ప్రారంభమైనప్పటి నుంచి ఆధార్ యాప్ డౌన్లోడ్లు 3.1 కోటికి పైగా దాటాయి. ఈ యాప్ను ప్రజలు అత్యధికంగా ఆమోదించడం, ఆధార్ సేవలను వారి వద్దకు తీసుకురావడంలో యాప్పై ఉన్న వారికి ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తోందని ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. దాదాపు 40 లక్షల మంది ప్రజలు ఈ యాప్ను ఉపయోగించి తమ మొబైల్ నంబర్లను అప్డేట్ చేసుకోగా సుమారు 850,000 మంది తమ చిరునామాలను అప్డేట్ చేసుకోవడానికి యాప్ను ఉపయోగించారు. ఈ యాప్లో ఒకే క్లిక్తో లాక్ లేదా అన్లాక్ చేసే సదుపాయం, ఉనికిని ధృవీకరించడానికి ఫేస్ వెరిఫికేషన్, ఆథెంటికేషన్ హిస్టరీ, భౌతిక విజిటింగ్ కార్డులకు బదులుగా సులభంగా కాంటాక్ట్లు పంచుకోవడానికి వీలుగా క్యూఆర్ ఆధారిత ఎడిట్ చేసుకోదగిన కాంటాక్ట్ కార్డు వంటివి మరికొన్ని ఫీచర్లు కూడా ఉన్నాయి. యునైటెడ్ కింగ్

0: కేంద్రం ప్రధానమంత్రి కేర్ స్టార్మర్ తన సొంత పార్టీ నుంచి పెరుగుతున్న అంతర్గత ఒత్తిడి మధ్య ప్రధానమంత్రి పదవికి ఈరోజు రాజీనామా చేశారు. లేబర్ పార్టీ నాయకత్వానికి కూడా తాను రాజీనామా చేస్తున్నట్టు కేర్ స్టార్మర్ ప్రకటించారు. తన భార్యతో కలిసి ప్రధానమంత్రి నివాసమైన 10 డౌనింగ్ స్ట్రీట్ వెలుపలకు కేర్ స్టార్మర్ వెంటన వచ్చినాయి. వారికి హర్షధ్వానాలు చప్పట్లతో వీడ్కోలు లభించింది. 2 ఏళ్ల క్రితం తాను ప్రధానమంత్రి పదవిని చేపట్టిన క్షణాన్ని తన జీవితంలోనే అత్యంత గర్వించదగ్గ క్షణంగా స్టార్మర్ పేర్కొన్నారు. లక్షలాది మంది ప్రజల జీవితాలను మార్చాలనే లక్ష్యంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని స్టార్మర్ చెప్పారు. అయితే లండన్లో గత 10 ఏళ్లలో ప్రధానమంత్రులు రాజీనామా చేయడం ఇది 6వ సారి కావడం విశేషం. ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ లండన్ రౌండ్ ప్రారంభ హాకీ మ్యాచ్లో భారత పురుషుల హాకీ జట్టు రేపు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడుతుంది. 2024లో చైనాలోని హులన్బోయర్లో జరిగిన ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ సమరం తర్వాత భారత పాకిస్తాన్ హాకీ జట్లు ముఖాముఖి తలపడడం ఇదే మొదటిసారి. ఆనాటి మ్యాచ్లో భారత్ 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. గత 10 ఏళ్లలో భారత పాకిస్తాన్ జట్ల మధ్య ఉన్న హాకీ రికార్డును పరిశీలిస్తే భారత్కే భారీ ఆధిక్యం ఉంది. గత 17 మ్యాచ్ల్లో 15 విజయాలు 2 డ్రాలతో భారత్ ఓటమి లేకుండా అజేయంగా కొనసాగుతోంది. ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ రోటర్డామ్ లెగ్ చివరి మ్యాచ్లో నిన్న ప్రపంచ నెంబర్ 2 జట్టు నెదర్లాండ్స్పై 3-2తో విజయం సాధించిన భారత హాకీ జట్టు అదే ఉత్సాహంతో పాకిస్తాన్ను ఎదుర్కోవాలని భావిస్తోంది. విశేషాలు మరొకసారి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సహా దేశాల భద్రతకు తలెత్తుతున్న కొత్త సవాళ్లను ఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ జాతీయ సలహాదారుల సమావేశంలో చర్చిస్తున్నారు. దేశాభివృద్దిలో సిఐఎస్ఎఫ్ సిబ్బంది ఆర్థిక సైనికులుగా వ్యవహరిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఒక కోచింగ్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 14 మంది విద్యార్థులు మరణించారు. లండన్లో జరుగుతున్న ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ హాకీ టోర్నమెంట్లో భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో రేపు తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమంలో వర్షాకాలంలో కోళ్ల పెంపకం నిర్వహణ ఈ అంశాన్ని గురించి ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం ఉంటుంది. ఈ ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమంలో రాజేంద్రనగర్ కోళ్ల పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ హనుమంతరావు గారు పాల్గొంటున్నారు. శ్రోతలు అడిగే ప్రశ్నలకు సందేహాలకు సరైన సమాధానాలు సలహాలు తెలియజేస్తారు. ఈ కార్యక్రమ అనుసంధానకర్తగా శ్రీ ఎస్ రామగోపాల్ గారు వ్యవహరిస్తారు. శ్రోతలు మీ సందేహాల నివృత్తికై ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 23240852 ఎస్టిడి కోడ్ 040. వర్షాకాలంలో కోళ్ల పెంపకం నిర్వహణ ఈ అంశాన్ని గురించి మీకున్న సందేహాలను అడగవచ్చు. ఫోన్ నెంబర్లు 23240852 ఎస్టిడి కోడ్ 040ను జత చేయాలి. మరి ఇక ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలోకి వెళదామా.
1: రైతు సోదరులకు స్వాగతం. విన్నారు కదా మా వ్యాఖ్యాత. ఈరోజు ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాంలో ఏ అంశం గురించి మీరు అడగాలి అన్న వివరాలు. మరి ఇక ఈ అంశం గురించి డాక్టర్ మల్లెల హనుమంతరావు గారు నాతో పాటు ఉన్నారు. మరి సమగ్రమైన సమాచారం మీకు అందించేందుకు నేను రెడీగా ఉన్నాను, సిద్ధంగా ఉన్నాను. మరి మీరు కూడా సిద్ధంగా ఉన్నారు, వింటున్నారని తెలుస్తున్నాను. ఇక వారిని ఆహ్వానిస్తాను. నమస్కారం అండి డాక్టర్ హనుమంతరావు గారు.
2: నమస్కారం సార్.
1: హనుమంతరావు గారు, ముందుగా తెలియచేయండి, వర్షాకాలం వచ్చిందంటే ఒక రకమైన

0: సీజన్ సీజన్ అంటే ఒక్కొక్క ఋతువుకు ఒక్కొక్క రకమైనటువంటి ఇబ్బందులు సహజంగా వస్తూ ఉంటాయి. వర్షాకాలం వచ్చిందంటే ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి, ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు మామూలుగా కోళ్ళ పెంపకందారులు, ఈ పశుపోషకులు, పశుపాలకులు? ఈ ప్రశ్నకు జవాబు చెప్పే ముందు ఇక్కడ రైతు సోదరులు చాలా ఆతృతగా లైన్లో వచ్చారు, మరి వారిని ఆహ్వానించి వారి యొక్క సందేహం ఏమో తెలుసుకుందాం. మీరు తీర్చుదురు, వారిని ఆహ్వానిద్దాం. నమస్కారం అండి, రైతు సోదరులు ఎవరు మాట్లాడేది?
1: నమస్కారం,
0: మీ పేరు చెప్పండి, ఏ ఊరు నుండి మాట్లాడుతున్నారు?
1: శివగాని సోమయ్య, అందగట్ల గ్రామం, ఆత్మకూరేత మండల్, సూర్యాపేట జిల్లా అండి.
0: మరి ఈరోజు అంశం ఒకసారి గుర్తు చేయండి, ఏ అంశం గురించి మేము మీరు మాట్లాడబోతున్నారు?
1: కాలంలో కోళ్ళ పెంపకందారులు
0: మీరు
1: జాగ్రత్తలు.
0: ధన్యవాదాలు, మీరు చక్కగా వింటున్నారు. మరి మీ ప్రశ్న ఏందో సంధించండి. మరి డాక్టర్ మల్లెల హనుమంతరావు గారికి మనతో పాటు ఉన్నారు
1: సార్. నమస్కారం సార్.
2: నమస్కారం సార్, చెప్పండి
1: సార్. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో

0: కోళ్ల పెంపకందారులు
1: మీరు
0: తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
1: ధన్యవాదాలు, మీరు చక్కగా వింటున్నారు. మరి మీ ప్రశ్న ఏందో సంధించండి. మరి డాక్టర్ మల్లెల హనుమంతరావు గారికి మనతో పాటు ఉన్నారు.
0: సార్ నమస్కారం. సార్
2: నమస్కారం. సార్ చెప్పండి.
0: సార్ ముఖ్యంగా ఈ వర్షాకాలంలో మా మనుషులతో పాటు పశువులు కానీ ఇవన్నీ కూడా వాతావరణ మార్పు సమస్యలు ఎదుర్కొంటుంటాయి కదా. ముఖ్యంగా గ్రామ ప్రాంతాలలో నాటుకోళ్ళని పెంచుకునే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. ఇప్పుడు పాములంటే ఇంజక్షన్ లా వేస్తుంటారు, అది వేరే.
2: అవునండి.
0: నాటుకోళ్ళని పెంచే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు?
2: ఏమైందంటే ఈ 2 నెలలు ఎండాకాలంలో బాగా ఎండల నుంచి వేడి నుంచి కుపోషణ నుంచి తట్టుకొని సడన్ గా అకస్మాత్తుగా మార్పు, వర్షంలో వర్షాలు పడి వాతావరణంలో మార్పులు రావడం వల్ల కోళ్ళు మొదటిగా ఒత్తిడికి గురవుతాయి. ఒత్తిడి అనేది ముఖ్యమైన సమస్య అక్కడ. ఎందుకంటే అప్పటి వరకు 2 నెలలు 3 నెలల వరకు అవి చాలా ఎండలు తిరుగుతాయి. అకస్మాత్తుగా వాతావరణం చల్లబడిపోతుంది, గాల్లో తేమ పెరిగిపోతుంది, చల్లగా ఉంటుంది, ఎటు తిరిగినా వాటరు తేమ కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కోళ్ళల్లో ఒత్తిడి వచ్చేస్తుంది, ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లో. ముఖ్యంగా ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేటి ఏంటి అంటే చిన్నపిల్లలు, ఒక్కరోజు పిల్లలు లేదా వారం రోజు పిల్లలు, 2 వారాల పిల్లలు, దాని తర్వాత గ్రోవర్స్, పెరిగే పిల్లలు, దాని తర్వాత అడల్ట్స్. ముఖ్యంగా ఒకటే గుర్తుపెట్టుకోండి, శ్వాసకు సంబంధించిన వ్యాధులు ఎక్కువగా వస్తూ ఉంటాయండి. సో శ్వాసకు సంబంధించిన వ్యాధులని మనము నివారించవచ్చు. ఎలా నివారించవచ్చు? వ్యాధి నిరోధక శక్తిని పెంచడం ద్వారా. ఎలాంటి మందులు వాడక్కర్లేదు, వ్యాధి నిరోధక శక్తి ఏంటి ఎలా అంటే వాటికి కావలసిన మంచినీరు. మెయిన్ ప్రాబ్లం నీరు సార్. వాటర్ని పరిశుభ్రమైన వాటర్ అందించడం ద్వారా మనము 90% వ్యాధులని, అంటువ్యాధులని అరికట్టవచ్చు. సో రైతు సోదరులు ఎక్కడికక్కడ వాళ్ళ ఇంటి వెనకాలు పెరట్లో పెంచినప్పుడు వాటర్, ఫ్రెష్ వాటర్ ఇచ్చే సదుపాయము కల్పించాలి. లేకపోతే వెళ్ళి డ్రైనేజ్ వాటర్ తాగడము, అపరిశుభ్రమైన నీళ్ళు తాగడము, కంటామినేటెడ్ వాటర్ తాగడము చేస్తూ ఉంటాయి. కాబట్టి సో ఫస్ట్ కేర్ తీసుకోవాల్సింది పరిశుభ్రమైన వాటర్.
1: చాలా చక్కగా రైతు సోదరులు అడగంగా మీరు వాటికి ఆన్సర్ జవాబు తెలియజేస్తూ పరిశుభ్రమైన వాటర్ని, పరిశుభ్రమైన నీటిని అందించాలని వివరించారు. బాగుంది. ఇంకొక రైతు సోదరులు లైన్లో ఉన్నారు, వారిని ఆహ్వానిద్దాం. నమస్కారం అండి, మీ పేరు చెప్పండి, మీ ఊరు ఎక్కడుండి చేస్తున్నారు? ఎవరు మాట్లాడేది?
2: చెప్పండి సార్.
1: సార్ మాట్లాడతారు, అడగండి.
3: నమస్కారం సార్.
2: నమస్కారం సార్, చెప్పండి సార్.
3: సార్ ఇప్పుడు ఈమపక్షులు ఇక్కడ దొరుకుతాయి సార్?
2: ఈమపక్షులకి ఇప్పుడు మార్కెట్లో అంతగా ఆసక్తి కనిపించట్లేదని ఎక్కువ మంది రైతు సోదరులు పెంచట్లేదు. కాకపోతే మీరు ఎందుకు పెంచుతున్నారు అంటే ఫస్ట్ దానికి సమాధానం ఇవ్వగలుగుతారు. అంటే మీరు ఫామ్ హౌస్లో మీ విలాసమైన ఫామ్ హౌస్లో మీ షో కోసం పెంచుతున్నారా లేకపోతే ఆదాయం కోసం పెంచుతున్నారా అనేది ఫస్ట్ మీరు క్లియర్ చేసుకోండి. ఎందుకంటే మార్కెట్ అంతగా లేదు. కాకపోతే లేదు నేను పెంచదలుచుకున్నాను అనుకుంటే మీకు లభ్యత ఉందండి. తన్వాస్లో అంటే తమిళనాడు వెటనరీ యూనివర్సిటీలో వీళ్ళు పెంచుతూ ఉన్నారు. కొంతమంది రైతులు తెలంగాణ, ఆంధ్రాలో కూడా పెంచుతూ ఉన్నారు. మీరు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది నేను పెంచుతా అంటే పశువైద్య కళాశాల రాజేంద్ర నగర్ మా డిపార్ట్మెంట్కి ఎప్పుడన్నా మీరు వర్కింగ్ పని దినాల్లో రండి. నేను మీ నంబర్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాను, మీకు కావాల్సిన కోడ్ పేరు. ఎందుకంటే ఇప్పుడు సీజన్ కాదు, అవి ఇప్పుడు ఈ సీజన్లో గుడ్లు పెట్టవు. ఎప్పుడంటే దసరా తర్వాత అక్టోబర్ టైంలో గుడ్లు పెడతా ఉంటాయి. జూన్, జూలై, సెప్టెంబర్, అక్టోబర్ నుంచి స్టార్ట్ అయ్యి జనవరి దాకా ఆ టైంలో గుడ్లు సీజన్ అన్నమాట. ఆ సీజన్లో గుడ్లు పెడతా ఉంటాయి. అప్పుడు ఆ టైంలో గుడ్లను మనం సేకరించేసి మా దగ్గర మేము పొదిగేసి మీకు ఒక్కరోజు పిల్లలు అందించడానికి ఏర్పాటు చేస్తాం. టర్కీ కోళ్ళ పిల్లలు అయితే ఇప్పుడు మీరు రావచ్చు. మా దగ్గర రాజేంద్ర నగర్లో పశువైద్య కళాశాల కోళ్ళ శాస్త్ర విభాగంలో మేము అందుబాటులో ఉంచుతున్నాము. ప్రతి బుధవారం మీకు ఇస్తాం. మీకు ఎక్కువ సంఖ్యలో ఇవ్వలేకపోవచ్చు, కాకపోతే 10-20 అంటే మేము మీకు ఏర్పాటు చేయగలుగుతాం.
1: చాలా చక్కటి వివరాలు మీరు ఒక రైతు సోదరులు టర్కీ కోడి గురించి అడగగా మీరు తెలియజేశారు.

0: మనం ముందుగా అడిగినట్లు ఈ వర్షాకాలంలో ఎటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది? అయితే మీరు పల్లెటూరులో గ్రామీణ ప్రాంతంలో నాటుకోళ్ళు పెంచుతూ ఉన్నటువంటి రైతుల గురించి ఆ ప్రశ్న అడగక మీరు వివరించారు, బాగుంది. అయితే కోళ్ళ ఫారాల్లో పెంచుతున్నటువంటి రైతులకు ఎటువంటి సూచనలు ఇస్తారు? ఏ ప్రాబ్లమ్స్, ఏ సమస్యలు ఎదుర్కొంటాయి ఈ యొక్క వర్షాకాలంలో కోళ్ళు? ఆ వివరణ ఒకసారి.
1: వర్షాలు పడగానే ఏమవుతుందంటే వాతావరణంలో పెను మార్పులు వస్తూ ఉంటాయి. అందులో ముఖ్యంగా చల్లటి గాలి, చల్లటి గాలే అది ఇమ్యూనో సప్రెసివ్ అంటాం, అంటే రోగ నిరోధక శక్తిని
0: క్షీణించేస్తుంది.
1: చల్లటి గాలి ఎస్పెషల్లీ ఎక్కువగా చిన్నపిల్లల మీద పడగానే వాటి చలిబెట్టడం, లేకపోతే అవి ఒక్క దగ్గర కుర్కుగా కూర్చోవడం, దానికి తోడు దానా వినియోగం తగ్గించడం, దానికి తోడు వాటిలో బాడీలో ఉన్న నిల్వల్ని వేడిని ఉత్పత్తి చేయడానికి వాడడం, తద్వారా ఏమవుతుందంటే వాటి వ్యాధి నిరోధక శక్తి క్షీణించి ఇతర వ్యాధులకు బారిన
0: పడే అవకాశం
1: ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు మెయిన్గా చేయాల్సింది ఏంటంటే వర్షపు జల్లు లోపల రాకుండా పైకప్పుని రిపేర్ చేయడము, లేకపోతే వాటర్ లీకేజెస్ కాకుండా జల్లు లోపల కట్టకుండా రాకుండా పరదలు కట్టడం, లేకపోతే కింద వరి తవుడు పొట్టేస్తాం పొట్టు తడవకుండా ఉండడం, మొత్తానికి వాటర్ లీకేజెస్ కాకుండా తడిగా ఉండకుండా నేలని మనం పెట్టడం ద్వారా అవి డ్రైగా ఉంటాయి. అలాగే చల్లటి గాలి రాకుండా ఉండాలి, కానీ వెంటిలేషన్ కూడా ఉండాలి. వెంటిలేషన్ అంటే పైకప్పు దగ్గర కొంచెం వెంటిలేషన్ ఉంటే అందులో నుంచి విషవాయువులు, అమ్మోనియా, కార్బన్ డైఆక్సైడ్, డస్ట్ ఇవన్నీ బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. అండ్ చిల్డ్ ఎయిర్ మాత్రం లోపల రాకుండా ఉంటుంది. ఎస్పెషల్లీ ముఖ్యంగా శ్రద్ధ తీసుకోవాల్సింది అంటే ఒక్కరోజు కోడి పిల్లలు లేదా 2 వారాలు 5 వారాల పిల్లల్లో మనం ఎక్కువగా శ్రద్ధ చూపించాల్సి వస్తుంది.
0: మీరు అదే చల్లటి గాలి రాకుండా చూడాలని అంటున్నారు, అయితే వర్షాకాలంలో ఒక్కొక్కసారి తెరపేస్తుంది, వర్షం ఉన్నప్పుడు చల్లటి గాలి ఎక్కువ వస్తుంటాయి. ఇప్పుడు మన కోళ్ళ పెంపకందారులు ఈ కొట్టాలు ఇటువంటి షెడ్లు నిర్మాణం చేసుకొని ఉంటారు కదా?
1: అవునండి.
0: మన తెరిపించినప్పుడు ఈ కిటికీలు తెరవచ్చు అంటారా? ఏ విధంగా వాళ్ళు మెయింటైన్ చేస్తే సరిపోతుంది?
1: కింద వైపు ఉన్న కిటికీలని మొత్తము ఒక గోనె సంచులతో కానీ ప్లాస్టిక్ టార్పలిన్ షీట్స్తో కానీ ప్యాకింగ్ చేయడం ద్వారా కింద డైరెక్ట్గా గాలి కోళ్ళ మీద పడదు. దానిపైన 4 ఫీట్ 5 ఫీట్ తర్వాత మనం ఓపెన్ పెట్టేసుకుంటే డస్ట్ ఇవన్నీ బయట నుంచి, ఎందుకంటే డస్ట్ అమ్మోనియా కార్బన్ డైఆక్సైడ్ వాయువులన్నీ పైకి వెళ్ళిపోతూ ఉంటాయి. సో పై కప్పున ఓపెన్, పై సైడ్న ఓపెన్ పెట్టుకోవాలి, కానీ కింద వైపున మాత్రము పరదలు పటిష్టంగా గట్టిగా కట్టేస్తే చల్లటిగా నేరుగా కోళ్ళ మీద పడకుండా ఉంటుందండి.
0: ముఖ్యంగా ఈ షెడ్ల నిర్మాణంలో పెంచుతున్నటువంటి కోళ్ళ యాజమానులకు ఈ చక్కటి సూచన అంటారు,
1: ఎందుకంటే ఇది మనము షెడ్లో డిజైనే అలా ఉంటుంది. షెడ్లో మనము తూర్పు పడమర డైరెక్షన్లో కడతాం షెడ్ని. కట్టినప్పుడు ఏమవుతుందంటే వర్షపు జల్లు రాకుండా ఎండ పడకుండా ఉంటుంది, కానీ గాలి ఆడేటట్టు ఉంటుంది. సో నిర్మించుకునేటప్పుడే మన షెడ్ యొక్క పొడుగు యాక్సిస్, లాంగ్ యాక్సిస్ అంటాము, పొడుగు దశని తూర్పు పడమర డైరెక్షన్లో కట్టుకోవాలి. ఒకటి, ప్రతి షెడ్కి చూరు అంటే ఆరు బయట చూరు అంటాం కదా, చూరు మాత్రం ఒక 3 నుంచి 4 ఫీట్లు చూరు ఉన్నట్టయితే వర్షపు జల్లు లోపల రాకుండా ఉంటుంది,
0: దూరంగా పడుతుంది,
1: దూరంగా పడితే షెడ్ లోపలికి పడదు. తర్వాత చాలా మట్టుకు ఏం చేస్తారంటే పైకప్పులో ఎక్కడన్నా క్రాక్స్ కానీ లీకేజెస్ కానీ ఉంటే వాటిని ఇమీడియట్గా సీల్ చేయాలి. తర్వాత వాటర్ లీకేజెస్ ఎక్కడున్నా వాటిని అరికట్టాలి, లోపల పదనుగా కాకుండా పొడిగా ఉండేటట్టు చూసుకోవాలి.
0: ఈ జాగ్రత్తలు పాటించాలంటారు?
1: ఎస్, తప్పకుండా పాటించాలి. లేకపోతే శ్వాసకు సంబంధించిన వాయువులు వ్యాధులు వస్తాయి, అమ్మోనియా రిలీజ్ అవుతూ ఉంటుంది, తద్వారా అది కూడా శ్వాసకు సంబంధించిన వ్యాధులకు గురి అవుతూ ఉంటాయి. తర్వాత విరోచనాలు వస్తూ ఉంటాయి, ఎందుకంటే నేల దాటి బెడ్డింగ్ మెటీరియల్ తడుస్తుంది కాబట్టి కాక్సిడియోసిస్ అనే ఒక పరాన్నజీవి పెరిగేసి విరోచనాలు అంటే రక్తంతో కూడిన విరోచనాలు వస్తాయి, డిసెంట్రీ అంటాం. కాక్సిడియోసిస్ అనే వ్యాధి వచ్చేసి రక్తంతో కూడిన విరోచనాలు వస్తూ ఉంటాయి.
0: మరి ఈ వర్షాకాలం వచ్చిన సందర్భంలో కేజింగ్ సిస్టమ్ ఏమైనా పెడితే బాగుంటుంది అంటారా? ఎందుకంటే

0: ఈ ఎంతో కొంత ఈ చల్లదనం వస్తుంది, ఈ వాటర్ తడిచే అవకాశం ఉంటుంది కొంత. వీటికి ఏంటంటే కాస్త అప్లిఫ్ట్మెంట్ లాగా ఒక మామూలుగా అయితే పొట్టు వేసి పెంచమంటారు అంటుంటారు.
1: అవునండి,
0: ఈ ఒక స్టెప్ ఎత్తులో కేజింగ్ సిస్టమ్ పెట్టుకోవడం వల్ల బాగుందంటారా ఈ రైతులకు?
1: చాలా బాగుంటుంది. కాకపోతే అది ఖర్చుతో కూడుకుంది, పెట్టుబడి లేని వాళ్ళు చేసుకోవడం కొంచెం కష్టం అవుతుంది. ఒకవేళ ఆసక్తి గల రైతులు అలా చేస్తే ఉత్తమం అది. కాకపోతే అందులో కూడా మనం చేయాల్సింది ఏంటి, పరిశుభ్రత పాటించాలి. కేజెస్లో కూడా వాళ్ళు వేసే విసర్జన ఎప్పటికప్పుడు తీసేస్తుండాలి. వాటికి లైట్ అమర్చాలి లోపల కేజీలో. వాటికి ఫీడర్ వాటర్ కూడా అమర్చాలి, ఎందుకంటే కేజీలోనే ఉంటుంది, బయటకు వెళ్ళలేదు, ఎక్కడ పోలేదు, నడవలేదు, జంప్ చేయలేదు, రెక్కల వాల్చలేదు, షెడ్లోనే ఉంటుంది కాబట్టి, కేజీలోనే ఉంటుంది.
0: ఈ మధ్యకాలంలో ఈ గొర్రెలు మేకలు పెంపకంలో కూడా ఈ యొక్క ఈ షెడ్ల సిస్టమ్ కొద్ది ప్లాట్ఫామ్ ఎక్కువగా,
1: జీరో గ్రేసింగ్ కాన్సెప్ట్
0: వాళ్ళు కూడా ఈ యొక్క ప్లాట్ఫామ్ ఎత్తులో పెంచుతున్నారు కదా,
1: కాబట్టి
0: ఇటువంటి సందర్భంలో ఎత్తులు కూడా ఇది పెట్టుకొని కొద్ది సంరక్షించుకునే అవకాశం ఉంటుందంట?
1: తప్పకుండా అండి, చేసుకోవచ్చు, కేజీలో పెంచుకొని చేసుకోవచ్చు. అప్పుడు నేరుగా వాటి విసర్జన కింద 6 ఫీట్ల లోతున పడిపోతుంది, అమోనియా వాయువులు ఉండవు, పెంచుకోవచ్చు. కాకపోతే కొంచెం ఖర్చుతో కూడుకుంది. ఎక్కువ సంఖ్యలో పెంచాలనుకుంటే ఇది చాలా బాగుంటుంది. కానీ సన్న చిన్నకారు రైతులు 100-200 పెంచుకునే వాళ్ళకి నేల మీద పెంచితే వాళ్ళకు తక్కువ ఖర్చు ఉంటుంది, అండ్ వాళ్ళ ఆదాయం ఎక్కువగా రావడానికి ఉంటుంది.
0: చాలా చక్కగా మీరు వివరిస్తున్నారు, వింటుంటే చాలా ఆసక్తికరంగా ఉంది. అయితే ఇవన్నీ నిర్వహిస్తారు మీరు చెప్పిన విధంగా రైతులు, అయితే ఏదైనా వ్యాధులు రాకుండా ముందస్తు టీకాలు ఏమైనా ఈ కోళ్ళకు కానీ కోళ్ళ పిల్లలకు కానీ ఇప్పించే కార్యక్రమం ఏమైనా ఉందా? ఉంటే ఆ వివరాలు చెప్పండి. తర్వాత ప్రభుత్వం ఎటువంటి సహకారం అందిస్తుంది ఉంటే కూడా తెలియచేయండి.
1: చాలా ఇంపార్టెంట్ అండి ఇది, ఈ విషయం మంచి చక్కటి ప్రశ్న మీరు అడిగారు. ముఖ్యంగా మనం 3 పనులు చేయాల్సి వస్తుంది నివారణ చర్యగా. వ్యాధి వచ్చిన తర్వాత చేయడం కన్నా వ్యాధి రాకుండా నివారణ చర్యగా 3 ఇంపార్టెంట్ పనులు చేయాలి మనము. ఒకటి ఏంటంటే కోళ్ళకి నటల మందు ఆయించాలి, నీటిలో కలిపి నటల మందు ఆయించాలి. అప్పుడు ఏమవుతుందంటే బాహ్య పరాన్నజీవులన్నీ మనము
0: అరికట్టిన వల్ల
1: నిర్మూలించడానికి అరికట్టడానికి
0: వీలవుతుంది.
1: సో అంతర్పరాన్న బాహ్య జీవులు తీసేస్తే అవి రక్తం తాగుతూ ఉంటాయి కాబట్టి ఇవి తీసేయడం ద్వారా, నిర్మూలించడం ద్వారా కోళ్ళ యొక్క వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
0: అంటే ఏ సందర్భంలో ఇవ్వాల్సి వస్తుంటుంది ఈ యొక్క?
1: ప్రతి 3 నెలలకు తూచా తప్పకుండా పాటించాలి. ప్రతి 3 నెలలకు ఒకసారి, ఏ సీజన్ ఉండని, ప్రతి 3 నెలలకు ఒకసారి తూచా తప్పకుండా వాటర్లో, ఒకరోజు వాటర్లో నీళ్ళలో కలిపేసి ఇచ్చేస్తే 2 అవర్స్ నీళ్ళు ఆపేస్తే ఆటోమేటిక్గా దాహమేస్తుంది. అప్పుడు ఈ వాటర్ని మందు కలిపితే అన్ని నీళ్ళు ఆగేస్తాయి. సో బాహ్య పరంజీవులు అంతర్పరంజీవులు నిర్మూలించడం బాగుంది.
0: ఓకే,
1: ఒకటి
0: ఈ నివారణ. తర్వాత ఇంకా
1: 2 పనులు ఏం చేయాలి అంటే కుక్కర వ్యాధి, మసూచి వ్యాధి అని 2 వ్యాధులు వస్తాయి కోళ్ళకి.
0: ముఖ్యంగా ఈ వర్షాకాలంలో వస్తాయి,
1: వర్షాకాలంలో రావచ్చు, ఎండాకాలంలో కూడా రావచ్చు. ఒత్తిడికి గురైన పశు కోళ్ళన్నిటికీ ఈ వ్యాధికి గురవుతూ ఉంటాయి. ఈ వ్యాధి గాలి ద్వారా వ్యాపిస్తుంది కాబట్టి రోగనిరోధక శక్తి పటిష్టంగా ఉన్న కోడికి రాదు. వీక్నెస్ ఉన్న కోడి, ఇమ్యూనిటీ తక్కువ కోడి, అంతర్పరాన్ని బాహ్యపరాన్ని జీవులతో సతమతమవుతున్న కోడిలో ఈ వ్యాధి గురవడానికి చాలా ఎక్కువగా. సో మనం ఫస్ట్ ఏం చేసాము, నట్టలు తీసేసాం. తర్వాత 2వది కుక్కర వ్యాధి అంటే రాణికే డిజీజ్, న్యూకాసిల్ డిజీజ్ అని అంటారు వీటికి ఒక పేరు. సో వీటికి ఒక టీకా ఇవ్వడం ద్వారా,
0: టీకాలు ఇచ్చుకోవడం బాగుంటుంది అంటారు,
1: ఇచ్చుకుంటే
0: వర్షాకాలం రాగానే.
1: తర్వాత చిన్నపిల్లల్లో మసూచి వ్యాధి, తల్లి అమ్మ తల్లి అంటాం కదా, పాక్స్, ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. ఏంటంటే పాక్స్ కళ్ళల్లో పుక్కులు అవ్వడం, నోట్లో పుక్కడం, నాలుక మీద పుక్కులు అవ్వడం, బీక్ అంటే
0: ముక్కు
1: దగ్గర అవ్వడం. సో అది నోరు తెరవలేదు, శ్వాస తీసుకోలేదు, కళ్ళుకు దగ్గర అయితే గుడ్డి తవ్వుతుంది, కాళ్ళలో పుక్కలు అయితే నడవలేదు. సో అవి ఆకలితో చచ్చిపోతాయి కాబట్టి వీటిని నివారించడానికి ఈ 2 టీకాలు ప్రతి 6 నెలలకు ఒక్కసారి సీజన్ ప్రారంభం కాకముందు డివార్మింగ్ చేసేసి, నట్టల నివారణ చేసేసి ప్రతి 6 నెలలకు.
0: నట్టల నివారణ చేసిన తర్వాత ఎన్ని రోజులకి వచ్చి టీకాలు?
1: 15 రోజులు తర్వాత మనం కొంచెం లివర్

0: టానిక్స్ అవి ఇవి ఇచ్చేస్తే, నీటిలో కలిపి ఇచ్చేస్తే రోగనిరోధక శక్తి పటిష్టంగా ఉండిపోతుంది. అప్పుడు ఈ టీకాలు ఇస్తే ఏమిందంటే, ఈ టీకా పనిచేస్తుంది. టీకా వేయడం, నేను ఇచ్చేసాను టీకా వ్యాధి రాదు అనుకోవడం తప్పు. టీకా కూడా పనిచేయాలంటే కోడి ఆరోగ్యంగా ఉండాలి, ఉంటేనే టీకా
1: ఈ
0: పనిచేస్తుంది.
1: జాగ్రత్తలు చాలా అవసరం, చెప్పండి, తెలియజేయండి.
0: టీకా పనిచేయాలంటే కోడి ఆరోగ్యంగా ఉన్న కోడికే టీకా ఇవ్వాల్సి వస్తుంది. వ్యాధిగ్రస్తులైన కోడికి టీకా ఇస్తే గాలిలో దీపం పెట్టినట్టే, వాటికి ఇమ్యూనిటీ రాదు. సో మనం ఏం చేశాము, వ్యాధి శక్తి పెంచడానికి పరిశుభ్రమైన నీరు ఇచ్చాము, నీరు ఇవ్వమంటున్నాము. నీటిలో కానీ దానాలో కానీ, ముఖ్యంగా నీటిలోనే మన డివార్మింగ్ మందు, నట్టల్ నివారణ మందు కలిపి
1: ఫస్ట్
0: కూడా
1: మొదలుగా అది
0: ఇచ్చేస్తే
1: ఇస్తాము.
0: కొంచెం పటిష్టపరుస్తుంది ఏది రోగ నిరోధక వ్యవస్థ, అప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది. ఈ టీకా వేయడం ద్వారా బాడీలో ప్రతి రక్షకాలు, యాంటీబాడీస్ అంటాం, ప్రతిరక్షకాలు ఉత్పత్తి అయ్యి ఆ సంబంధించిన వ్యాధికి కావలసిన ప్రతిరక్షకాలు డెవలప్ అయ్యి వ్యాధి గురి కాకుండా మనము కాపాడవచ్చు. అంతేగాని వ్యాధి వచ్చిన తర్వాత ఇవి రెండు వైరల్ వ్యాధులు. వైరల్ వ్యాధులు ఎలా ఉంటాయంటే, వైరల్ వ్యాధి చికిత్స ఉండదు, ఓన్లీ
1: నివారణ మాత్రమే.
0: నివారణే మాత్రమే. వైరల్ వ్యాధులు వస్తే చికిత్స ఏం చేస్తాము, సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రాకుండా చేయగలుగుతాం. కానీ వైరల్ వ్యాధి వచ్చిందంటే మరణాలు సంభవించడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది.
1: మరి ఈ వైరస్ వ్యాధులు నివారణ కానీ ఏ విధంగా మరి చేపట్టాలంటారు? మొత్తం భారీ మొత్తంలో
0: భారీ
1: పెంచుతున్నటువంటి రైతులు
0: మొత్తంలో
1: ఉంటారు కదా,
0: పెంచడానికి
1: వారు ఎటువంటి
0: చేయాల్సిన
1: జాగ్రత్తలు తీసుకోవాలి కోళ్ళ ఫారాల్లో?
0: శానిటేషన్ డిసిన్ఫెక్షన్ అంటే, బ్యాచ్ ప్రారంభం కాకముందు షెడ్ ఒక 15 రోజులని మనము ఖాళీ పెట్టాలి. ఆ టైంలో షెడ్ని బాగా పరిశుభ్రపరచుకోవాలి. ఇలా నేలని మంచిగా ఒక కాస్టిక్ సోడాతో శుభ్రపరచాలి, గోడల్ని సున్నమెయ్యాలి, ఐరన్ ఆబ్జెక్ట్స్ని మంటతో కాలవాలి, అవి తినే ఫీడర్స్ వాటర్స్ని డిటర్జెంట్తో బాగా కడిగి ఎండలో ఆరబెట్టాలి. ఏమైనా వైరస్ ఉంటే కూడా చచ్చిపోతుంది. పైప్ లైన్స్ ద్వారా వాటర్ ఇచ్చినప్పుడు పైప్ లైన్స్లో నాచు, గ్రీన్ కలర్ ఉండే నాచుని తీసేయాలి. పైకప్పు షెడ్ పైన ఉన్న ట్యాంక్లో నాచు లేకుండా దాన్ని శుభ్రపరచాలి.
1: అంటే క్లోరినేషన్ చేసుకోవాలంటారా,
0: క్లోరినేషన్
1: నాచుని
0: రెగ్యులర్గా
1: లేకుండా?
0: చేయాలి. ఫస్ట్ మనము కోల్డ్ రాకముందే, డౌన్ టైం అంటే కోల్డ్ లేనప్పుడు చేయాల్సిన ప్రణాళిక ఇది. అప్పుడు ఏమైందంటే, కోల్డ్ షెడ్లో వ్యాధిని నిర్మూలించడానికి మనం ఫస్ట్ స్టెప్ అది. దాని తర్వాత కోడిపిల్లలు తెచ్చుకుంటాము, మంచి క్వాలిటీ కోడిపిల్లలు తెచ్చుకోవాలి. ఎందుకంటే వాణిజ్య స్థాయిలో పెంచుతున్నాము, ఎక్కువ స్థాయిలో పెంచుతున్నాం కాబట్టి క్వాలిటీ చిక్స్ తెచ్చుకోవాలి. మంచి నాణ్యమైన చిక్స్ని తెచ్చుకొని, ఆరోగ్యంగా ఉన్న చిక్స్ని తెచ్చుకొని మనము వాటిని బ్రూడింగ్ యాజమాన్యం చేయాలి. బ్రూడింగ్ అంటే ఏంటి, లైట్ కింద పెంచుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ 4 వీక్స్ 5 వీక్స్ వరకు వాటికి రోగనిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉండదు కాబట్టి లైట్ కింద పెంచుతాము. ఆ టైంలో మనము లైట్ వెచ్చదనం బాగా ఇవ్వాలి, ఒకటి. రెండోది, నాణ్యమైన దాణా నీరు అందించాలి, స్వచ్ఛమైన గాలి రావాలి, అవి పడుకునే ప్రదేశం పొట్టు తడి కాకుండా చూసుకోవాలి. అలాగే దాణాలో చేసే మార్పులతో పాటు వ్యాధి రాకుండా నివారణ చర్యలుగా, ఇందాక అనుకున్నట్టు కుక్కర్ వ్యాధికి సంబంధించింది, గంభోర వ్యాధికి సంబంధించింది, మశూచి వ్యాధికి సంబంధించిన టీకాలని మనము ఎప్పటికప్పుడు ప్రైమరీ డోస్, బూస్టర్ డోసు తూచా తప్పకుండా ఇచ్చిన యెడల మనము చికిత్స లేకుండా, ఎలాంటి మందులు వాడకుండా ఆరోగ్యంగా మనం పెంచవచ్చు.
1: ఈ వర్షాకాలంలో
0: రైతులకు
1: పెంచుకోవచ్చు అంటారు.
0: పెంచుకోవచ్చు, రైతు కోళ్ళల్లో అధిక బరువు వస్తాయి, ఉత్పత్తి పెంచుకోవచ్చు, దాణా వినియోగం పటిష్టంగా ఉంటుంది, వాటి ఫీడ్ కన్వర్షన్ రేషియో బాగుంటుంది, రైతుకు గిట్టుబాటు ధర లేదా నెట్ ప్రాఫిట్ రావడానికి ఎక్కువగా ఆధారపడుతుంది.
1: ఆస్కారం ఉంది. అయితే గ్రామీణ ప్రాంతంలో ముఖ్యంగా గతంలో మనం చిన్నగా ఉన్నప్పుడు ఈ కొక్కరి వ్యాధి వస్తే ఊర్లకు అన్ని కోళ్ళు చనిపోయేటి ఇటువంటి
0: అవునండి,
1: సంగతులు, ఇటువంటి సంఘటనలు మనం చూసాం.
0: దాన్ని కుక్కర్ వ్యాధి అంటారండి.
1: మరి ఇప్పుడు
0: అప్పటికప్పుడు నర్వస్ సిమ్టమ్స్ మెడల్ వంకరేసి చచ్చిపోతాయి.
1: ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో అయితే మనకు ప్రతి గ్రామీణ ప్రాంతంలో కొన్ని ఊర్లకు గాను పశు వైద్యశాలలు ఉన్నాయి,
0: ఉన్నాయండి,
1: ప్రాథమిక పశు వైద్యశాలలు
0: అవును
1: అందుబాటులో
0: ఉన్నాయి,
1: ఉన్నాయి, డాక్టర్లు ఉన్నారు,
0: ఉన్నారు.
1: అక్కడ సేవకులు కూడా అందుబాటులో ఉన్నారు.
0: అండ్
1: ఇటువంటి
0: గవర్నమెంట్ కూడా ఉచితంగా
1: సందర్భం ఉంది,
0: టీకాలు ఉచితంగా అందుబాటులో పెట్టింది. ప్రతి
1: ఇటువంటి సందర్భంలో వారి యొక్క సేవలు ఏ విధంగా అందజేస్తున్నారు మన ప్రాథమిక పశు వైద్యశాల నుండి రైతులకు ఏ విధంగా సేవలు అందిస్తున్నారు?

0: ముఖ్యంగా ఈ కోళ్ల పెంపకంలో
1: ప్రతి
0: వివరించండి.
1: మండల్ స్థాయిలో పీవీసీలు ఉన్నాయి, సబ్ సెంటర్స్ ఉన్నాయి. వీటిలో నైపుణ్యం గల పశు అధికారులు, తర్వాత పారా సిబ్బంది ఉన్నారు. వాళ్ళంతా ఈ కోళ్ళకు సంబంధించిన టీకాల నియమావళి వాళ్లకు శిక్షణ ఇవ్వడం జరిగింది. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడా ప్రతి పీవీసీలో, ప్రతి ప్రైమరీ వెటనరీ సెంటర్లో కూడా ఈ టీకాలని ఉచితంగా ఇవ్వడానికి స్టాకింగ్ చేయబడ్డది, స్టాకింగ్ చేపించారు. ఎస్పెషల్లీ కుక్కర్ వ్యాధి, వసూచి వ్యాధి టీకాలు మరియు డీవార్మింగ్ గవర్నమెంట్ ఉచితంగా ఇస్తుంది. సో ఈ సింబతిని సంప్రదించి వాళ్ళకు తెలియజేసినప్పుడు వాళ్ళు ఈవినింగ్ టైమ్స్లో ఆఫ్టర్ 7 o'clock వచ్చేసి ప్రతి ఊర్లో ఒక్క కోడిని కూడా విడిచిపెట్టకుండా అన్నిటికీ టీకాలు ఇస్తారు.
0: చాలా చక్కగా మీరు వివరిస్తుంటే ఇంకా మరింత సమాచారం అందుకోవాలని, తెలుసుకోవాలని మాకు ఆసక్తి కలుగుతుంది. అలాగే ఈ కోళ్ళతో పాటు ఇంకా కొన్ని రకరకాల కోళ్ళు కూడా పెంచడం జరుగుతుంది. మన రైతు సోదరులు ఆసక్తితో, ముఖ్యంగా కంజు పిట్టలు కానీ, తర్వాత వనరాజ కోడి, ఇవి రకరకాల కోళ్ళు ఉన్నాయి. గిరిరాజ కోడి అంటారు. తర్వాత వేరే రాష్ట్రాల నుంచి తెచ్చినటువంటి నాటుకోళ్ళు కూడా పెంచుతూ ఉన్నారు. మరి ఆ కోళ్ళకి ఈ కోళ్ళకు ఈ వ్యాధులు వచ్చినప్పుడు వ్యత్యాసం ఏముంటుంది? మరి ఆ కోళ్ళను పెంచడం వలన మన నాటుకోళ్ళు, మన రైతులు పెంచే కోళ్ళకి ఏమైనా వ్యాధులు వచ్చే అవకాశం ఏమైనా ఉందా? లేదా అన్ని కోళ్ళకు ఒకే రకమైనటువంటి ట్రీట్మెంట్ అంటే నివారణ చర్యలు ఉన్నాయా, వివరించండి.
1: ఇందులో రైతు సోదరులు గమనించాల్సింది ఏంటంటే, ఈ ఇందాక మీరున్నట్టు కంచులు, టర్కీలు, బాతులు, తర్వాత ఇతర కోళ్ళల్లో వీటిని ప్రత్యామ్నాయ కోళ్ళు అంటారు. అంటే వీటికి రోగనిరోధక శక్తి బాగా ఉంటుంది. నాటుకోళ్ళ మీద పోలిస్తే వీటికి రోగనిరోధక శక్తి బాగుంటుంది. ఉదాహరణకి కంజుల్లో అయితే టీకా రాకర్లేదు, అవి కుక్కర వ్యాధి, మసూచి వ్యాధికి రెసిస్టెంట్ అని చెప్పవచ్చు, లోనే కావు. సో ఇవి చాలా రెసిస్టెంట్. సో ఇలాంటి కోళ్ళు మనం సహజంగా పెంచవచ్చు, టీకాల నియమావళి అవసరం లేదు. వీటికి జస్ట్ మనము పరిశుభ్రత, ఫీడ్ శానిటేషన్, దానాలో మంచి క్వాలిటీ దానా, పరిశుభ్రమైన నీరు, గాలి వెలుతురు మంచిగా నెడల ఇచ్చినెడల వీటికి టీకాలు కానీ ఎలాంటి వ్యాధులు రావడానికి ఛాన్స్
0: ఉండదు.
1: ఉండదు.
0: మరి కడకనాథ్ కోళ్ళు అంటారు, తర్వాత
1: ఇవేమో
0: నాటుకోళ్ళు, నెమలి లాగా కనపడుతుంటాయి కొన్ని కోళ్ళు. ఆ కోళ్ళు
1: అండి, కడకనాథ్ కోళ్ళు నల్లగా ఉంటాయి, వీటిలో మెలానిన్ పిగ్మెంట్ ఎక్కువగా ఉంటాయి. మన దేశం
0: ఈ కోళ్ళు పెంచడం వల్ల ఏమైనా రోగాలు ఏమైనా రావా వీటికి కూడా?
1: వీటికి వస్తాయి. కాకపోతే ఇందాక చెప్పుకున్నట్టు మూడు పనులు, డీవార్మింగ్ చేయాలి ఒకటి, 15 రోజుల తర్వాత మసూచి వ్యాధి, కుక్కర వ్యాధి టీకాలు ఇవ్వడం ద్వారా మనము వ్యాధిని రాకుండా నివారించవచ్చు.
0: తర్వాత బాతులు కూడా పెంచడం జరుగుతుంది. మరి వాటిని
1: పర్యావరణ ప్రాంతము, చెరువు కుంటలు ఉన్న ప్రదేశంలో బాతులను పెంచుకోవచ్చు. ఎందుకంటే బాతులు ఎలా ఉంటాయంటే ఉదయం 9 గంటలకల్లా గుడ్లు పెట్టేస్తాయి. వీటిని ఒక్కసారి మనం నదికి పోవడానికి, చెరువుకో కుంటకు పోవడానికి నేర్పించేస్తే ఆటోమేటిక్గా అవే వెళ్ళిపోతాయి, సాయంత్రం వచ్చేసి గృహస్ చేరుకుంటాయి. సో రోజంతా అక్కడున్న నాచు ప్రదేశంలో, ఏదైతే మనం వ్యవసాయం చేయలేని ప్రదేశంలో ఉందో ఆ ప్రదేశంలో తింటూ, ఏం తింటాయి, కీటకాలు తింటూ ఉంటాయి, చెదలు తింటూ ఉంటాయి, పురుగులు తింటూ ఉంటాయి. ఒకవేళ మనం వరి పొలంలో పెంచితే అవి వాటి ముక్కుతో నేలని కలుపు మొక్కలు తినేస్తూ ఉంటాయి, ఫర్టిలైజ్ వాటి విసర్జనతో నీళ్ళని సారవంతం చేస్తూ ఉంటాయి. సో మనకి సింబయాటిక్గా అవి మనకి ఒక ఏమంటారు, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్, బహుళ ఉత్పత్తి క్షేత్ర విధానం పద్ధతిలో
0: బహుళ ప్రయోజనాలు ఉన్నాయంటారు బాతులు పెంచడం వల్ల,
1: పెంచవచ్చు.
0: తర్వాత మీరు మన రాజేంద్ర నగర్లో మీరు మీ శాస్త్రవేత్తలు తీసుకొచ్చినట్టు వనరాజ కోళ్ళు కూడా పెంచుతున్నారు కదా రైతులు?
1: అవునండి.
0: మరి వనరాజ కోళ్ళ గురించి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలో, ఎందుకంటే నాటుకోళ్ళతో కూడా పెంచుతున్నారు రైతులు.
1: పెంచవచ్చు అండి. ఇవి
0: మరి ఎటువంటి జాగ్రత్తలు?
1: ఇవి అభివృద్ధి పరిచిన రకాలు. ఈ రాజశ్రీ కోళ్ళు కానీ, వనశ్రీ కోళ్ళు కానీ, గ్రామప్రియ కోళ్ళు కానీ, ఇవి అభివృద్ధి పరిచిన రకాలు. ఏంటంటే కలర్ కోడితో పోల్చి ఉంటాయి, కాకపోతే ఫాస్ట్ గ్రోయింగ్. నాటుకోళ్ళు ఒక 6 నెలల్లో గుడ్లు పెడతాయి, లేకపోతే 6 నెలలకు 1.5 kg బరువు వస్తే, ఈ కోళ్ళు ఎలా అంటే 4 నెలల్లోనే 1.5 kg బరువు వచ్చేస్తాయి, 4.5 నెలలకే యుక్త వయసుకు

0: వచ్చేసి గుడ్లు పెడతా ఉంటే అండ్ సంవత్సరంలో 180 గుడ్లు వరకు పెట్టడానికి
1: మరి
0: అవసరం
1: ఇటువంటిప్పుడు
0: ఉంటుంది.
1: తొందరనే గుడ్లు పెడుతున్నాయి, ఏమో పెరుగుతున్నాయి అంటున్నారు, ఏమైనా వ్యాధులు ఎక్కువ వచ్చే అవకాశం ఉందా?
0: ఎక్కువ వచ్చే అవకాశం, ఎందుకంటే ఉత్పత్తి శాతం పెరిగే కొద్దీ రోగనిరోధక
1: మళ్ళీ
0: వ్యవస్థ
1: జాగ్రత్తలు
0: క్షీణిస్తూ ఉంటుంది.
1: తెలియజేయండి.
0: సో జాగ్రత్తలు ఒకటే అండి, సింపుల్గా రైతు సోదరులు ఏ కోడి పెంచినా సరే, ఎలాంటి రకాలు పెంచినా సరే, 1 మనము పరిశుభ్రమైన నీరు ఇవ్వాలి, నాణ్యమైన దాణా ఇవ్వాలి, లేకపోతే చుట్టుముట్టు
1: ప్రదేశాలు
0: పచ్చదనం బాగా ఉండాలి, రోజంతా వాటికి కావాల్సిన ఫీడ్ బేస్ దొరికేటట్టు చూసుకోవాలి, వ్యాధులు రాకుండా నివారణ చర్యగా
1: నట్టల
0: నట్టల
1: మందు కూడా
0: మందులు, మశూచి వ్యాధి, కుక్కర్ వ్యాధి టీకాలు సకాలంలో ఉచితంగా లభ్యమయ్యే పశు వైద్య కళాశాల నుండి, పశు వైద్య సెంటర్ నుంచి, పీవీసీ నుంచి క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకొచ్చి ప్రతి మండలంలో ఉన్నారు
1: చాలా చక్కటి
0: తీసుకొచ్చి.
1: వివరాలు మన రైతు సోదరులకు వర్షాకాలంలో కోళ్ల పెంపకం నిర్వహణ గురించి వివరించారు. ధన్యవాదాలు హనుమంతరావు గారు.

0: వర్షాకాలంలో కోళ్ల పెంపకం నిర్వహణ గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం విన్నారు. ఇలువాకిలి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 7:45 ప్రకటించిన కార్యక్రమం వెంటనే.
1: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో కేతీ బచావో అభియాన్ కార్యక్రమాల వివరాల గురించి కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ టి భరత్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు.
2: ఆకాశవాణి రైతు సోదరులకి స్వాగతం పలుకుతూ ఉన్నాం. ముఖ్యంగా ఖరీఫ్ సీజన్ మొదలవబోతుంది. దీనికి సంబంధించి అటు వ్యవసాయ శాఖ అధికారులు, ప్రభుత్వము, రైతులు కూడాను చాలా సన్నద్ధంగా రాబోయే పంటకాలానికి ముందస్తుగా అన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు. దీనిలో భాగంగా భారత ప్రభుత్వం వారు ఖేతీ బచావో అభియాన్ కార్యక్రమాన్ని రైతుల ముందుకు తీసుకొచ్చింది. మరి జిల్లాలో ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా ఈ ఖేతీ బచావో కార్యక్రమంలో రైతులకి చాలా విషయాలు వివరిస్తూ రైతులు మున్ముందు వారి యొక్క పంట పొలాలలో మంచి పంట దిగుబడి సాధించేందుకు, అలాగే నాణ్యమైనటువంటి పంటలు తీసుకునేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందిస్తున్నారు కృషి విజ్ఞాన కేంద్రాల వారు. దానిలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ టి భరత్ గారు రైతుల కోసం అవగాహన సదస్సు కార్యక్రమాలు కూడా ప్రారంభించడం జరిగింది. మరి ఈ కార్యక్రమాలలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఖేతీ బచావో అభియాన్ కార్యక్రమంలో ఏ అంశాలు వస్తాయి ఇత్యాది విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి భరత్ గారు.
3: నమస్తే అండి.
2: ఈ ఖేతీ బచావో అభియాన్ మెయిన్ మోటో ఏంటండి?
3: భారత ప్రభుత్వము జూన్ 1 నుంచి 30 వరకు ఖేతీ బచావో అభియాన్ అనే కార్యక్రమాన్ని రైతులకు చేరువవ్వాలనే ఉద్దేశంతో కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా, వ్యవసాయ విశ్వవిద్యాలయాల ద్వారా, పరిశోధన స్థానాల ద్వారా ఈ కార్యక్రమాన్ని భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నింటిలో పెద్ద ఎత్తులో శాస్త్రవేత్తలు రైతుల దగ్గరికి వెళ్లేసి వారికి భూమి ఆరోగ్యం యొక్క ఆవశ్యకత మీద పెద్ద ఎత్తులో అవగాహన కల్పించడం, భూమి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చేపట్టవలసిన చర్యల గురించి వారికి చాలా క్లుప్తంగా వివరించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే, ముందుగా ఖేతీ బచావోలో ఇప్పుడున్న పరిస్థితుల్లో భూములు చాలా వరకు నిస్సారమైపోతున్నాయి. ఎందుకంటే రైతులు రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడడం వల్ల భూమిలో ఉన్న సూక్ష్మజీవులు, ఏదైతే మనకు కుళ్లింపజేసే సూక్ష్మజీవులు చనిపోవడం వల్ల భూమిలో ఉన్న సేంద్రీయ కార్బన్ నిల్వలు రోజు రోజుకు తగ్గిపోతున్నాయి. మన భూమిలో సేంద్రీయ కార్బన్ నిల్వలు 1 నుంచి 1.5% ఉండవలసింది. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే 0.3 to 0.4% అనేది మనకి ఎక్కువ భూముల్లో చూడడం జరుగుతుంది. రిపోర్ట్స్ కూడా అదే విధంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి దీని మీద రైతులు పెద్ద ఎత్తులో చర్యలు తీసుకోకపోతే రాబోయే కాలంలో భూములన్నీ నిస్సారమైపోయే అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా సేంద్రీయ కార్బన్ అనేది భూమిలో ఉండడం వల్ల మన పంట పండించడానికి అవసరమయ్యే స్థూల పోషకాలు నత్రజని, భాస్వరం, పొటాష్, ద్వితీయ పోషకాలైన కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, అదేవిధంగా సూక్ష్మ పోషకాలైన జింక్, ఐరన్, కోబాల్, నికెల్, మ్యాంగనీస్, మాలిబ్డినం, క్లోరిన్ లాంటి సూక్ష్మ పోషకాలు కూడా మనకు స్వతహాగా లభ్యమయ్యే అవకాశం ఉంది. అంటే ఎందుకు ఈ భూమిలో ఉన్న సేంద్రీయ కార్బన్ల రోజు రోజుకు తగ్గిపోతున్నాయి అంటే, దాన్ని ఖేతీ బచావో అనే కార్యక్రమంలో ముఖ్య అంశాలుగా కొన్ని అంశాలని రైతులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తులో తీసుకెళ్లడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా

0: భూసార పరీక్షలు చేసుకోవడము. భూసార పరీక్షలు చేయడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి అంటే, మనం చూసుకున్నట్టయితే భూసార పరీక్షలు చేసుకోవడం వల్ల మన భూమిలో ఉన్న ఏదైతే లభ్య నత్రజని, భాస్వరం, పొటాష్, అదేవిధంగా సూక్ష్మ పోషకాలు, సేంద్రియ కార్బన్ నిల్వలు, ఇవన్నీ మనకు తెలుసుకోవడం ద్వారా దాన్ని బట్టి మనకు ఎంత అయితే అవసరం ఉందో అంతవరకే మనము ఎరువులను వాడుకోవడానికి అవకాశం ఉంది. దాని ద్వారా ఎరువుల వినియోగాన్ని తగ్గించుకోవడం ఒక ఎత్తు అయితే, ఇంకోటి రైతుకు అయ్యే పెట్టుబడి ఖర్చును కూడా మనం తగ్గించుకోవచ్చు. కొన్ని పంటలు మనం చూసుకున్నట్టయితే ఏదైతే యూరియాని ఎక్కువగా వరిలో వాడడం వల్ల చీడపీడల ఉధృతి కూడా ఎక్కువగా రావడం గమనిస్తున్నాం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే వరిలో సుడిదోమ ఉధృతి ఎక్కువ రావడము, అగ్గి తెగులు ఉధృతి ఎక్కువ రావడము, బ్యాక్టీరియా ఎండ తెగులు ఉధృతి రావడం, కాండం తొలచు ఉధృతి కూడా ఎక్కువగా మనం గమనించడం జరుగుతుంది. కాబట్టి యూరియా మోతాదుని తగ్గించుకోవాలి రైతులు. ముఖ్యంగా భూసార పరీక్షలు మనం చేసుకునే ముందు మట్టి నమూనాలని మనం సేకరించడం, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దాంట్లో ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనం ఏవైతే ఒక ఎకరం నుంచి మూడు ప్రదేశాలని మనం ఎంపిక చేసుకుని దాని నుంచి వి షేప్ లో కట్ చేసుకుని ఒక 15 సెంటీమీటర్స్ డెప్త్ లో తీసుకుని దాని నుంచి శాంపిల్ కలెక్ట్ చేసుకుని దాన్ని గోనె సంచి మీద పరిచేసి మనకు కావాల్సిన ఒక 0.5 కేజీ వరకు నమూనాని మన కోఆర్డినేట్ మెథడ్ ద్వారా దాన్ని సపరేట్ చేసుకుని భూసార పరీక్షా కేంద్రాలకు దాన్ని ఇచ్చినట్టయితే అన్ని రకాల పరీక్ష చేసి దాని ద్వారా మనకు ఆరోగ్య పత్రాలు, సాయిల్ హెల్త్ కార్డ్స్ రైతులకు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి మనము ఎటువంటి ఎరువులు వేసుకోవాలనేది కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి రైతులు తప్పకుండా భూసార పరీక్షలు చేసుకోవాలి. మట్టి నమూనాలు స్వీకరించేటప్పుడు గట్ల దగ్గర కావచ్చు, తేమ ఉన్న ప్రాంతాల్లో కావచ్చు, నీడ ఉన్న ప్రాంతాల్లో కావచ్చు, మనం మట్టి నమూనాలను స్వీకరించకూడదు. అదేవిధంగా ఫెర్టిలైజర్ బ్యాగ్స్ లో మనం క్వాడ్రేట్ మెథడ్ ద్వారా మట్టి శాంపిల్స్ ని సపరేట్ చేయకూడదు. ఎందుకంటే దాంట్లో కొన్ని ఎరువుల నమూనాలు ఉంటాయి కాబట్టి రిజల్ట్స్ సరిగా రావడానికి అవకాశం లేదు. కాబట్టి తప్పకుండా రైతులు భూసార ఆధారిత ఎరువుల యాజమాన్యం చేసుకున్నట్టయితే మన దిగుబడులు మంచికి రావడం, చీడపీడల ఉధృతిని తగ్గించుకోవడం, రైతుకయ్యే పెట్టుబడి ఖర్చును కూడా మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి భూసార పరీక్షలు తప్పకుండా చేసుకోండి.
1: సార్, ఎస్పెషల్ గా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వస్తే ఇక్కడ నేల స్వభావం ఏ విధంగా ఉంది, ఇక్కడ ఉన్నటువంటి పోషకాల లభ్యత అనేది ఎలా ఉండేది, ఇప్పుడు ఏ పొజిషన్ లో ఉందంటారు?
0: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చూసినట్టయితే దీంట్లో సేంద్రియ కార్బన్ నిల్వలు 0.3 to 0.4% ఉంది. దీంట్లో లభ్య నత్రజని తక్కువ ఉన్నది. అదేవిధంగా భాస్వరం కూడా మీడియం నుంచి లో ఉంది. పొటాషియం నిల్వలు ఎక్కువ ఉన్నప్పటికీ పంటకు అందకపోవడం, కాబట్టి కొంత పొటాషియం డెఫిషియన్సీస్ కూడా మనం పంట పొలాల్లో చూడడం జరుగుతుంది. కాబట్టి పొటాషియం నిల్వలు మనం ఏదైతే సాయిల్ శాంపిల్స్ కలెక్ట్ చేసి అనాలిసిస్ చేసిన తర్వాత కూడా ఎక్కువగా ఉన్నా గానీ తప్పకుండా వరి సాగు చేసే రైతులు, ముఖ్యంగా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రధానంగా సాగు చేసే పంటల్లో వరి, పత్తి, మొక్కజొన్న ఎక్కువగా సాగు చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా వరి సాగు చేసే రైతులు పొటాషియం చలికాలంలో అయితే యాసంగిలో అయితే 13 కేజీలు చివరి దుక్కిలో, అదేవిధంగా పొట్ట దశలో 13 కేజీలు వేసుకుంటే సరిపోతుంది. వానాకాలంలో అయితే ఒక చివరి దుక్కులో 13 కేజీలు పొటాషియం మనం వేసుకున్నట్టయితే బాగుంటుంది. భాస్వరం ఎరువులైన డిఏపి ఒక బ్యాగ్ వేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా నత్రజని ఎరువులు యూరియాని 3 దఫాలుగా వేసుకున్నట్టయితే రైతుకు బాగుంటుంది. ఎందుకంటే నత్రజని వినియోగ సామర్థ్యం తక్కువగా ఉంటుంది కాబట్టి 3 దఫాల్లో మనం వేసుకున్నట్టయితే పంటకు మంచి దిగుబడి రావడానికి ఆస్కారం అనేది ఉంది.
1: ప్రధానంగా రైతులకు అవగాహన కల్పించేందుకు కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా ఈ కేటీ బచావ అభియాన్ కార్యక్రమంలో మరి జిల్లా మొత్తంగా ఎన్ని క్యాంపులు నిర్వహిస్తున్నారు, ఎప్పుడెప్పుడు నిర్వహించే అవకాశం ఉందంటారు?
0: కృషి విజ్ఞాన కేంద్రం భద్రాద్రి కొత్తగూడెం వారు గత నెలలో April 24 నుంచి May 27 వరకు రైతు ముంగిట శాస్త్రవేత్తల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దాంట్లో కూడా పంట మార్పిడి చేసుకోవడం, క్రాప్ డైవర్సిఫికేషన్ చేసుకోవడం, యూరియా వినియోగాన్ని తగ్గించుకోవడం, అదేవిధంగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, నీటి ఆదాన్ చేసుకోవడం, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం అంశాలని మేము గత నెలలో 23 మండలాల్లో ఒక్కొక్క గ్రామాన్ని ఎంపిక చేసుకుని ప్రతి గ్రామంలో రైతుల దగ్గరికి వెళ్లి రైతుల ముంగిట శాస్త్రవేత్తలు వెళ్లేసి వారికి అవగాహన కల్పించడం జరిగింది. ఈ నెలలో June 1 నుంచి 30 వరకు కేతి బచావో అభియాన్ అనే కార్యక్రమంలో భాగంగా మేము ప్రతిరోజు ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకుని దాదాపు ఒక 15 మండలాల్లో మేము రైతులకు అవగాహన కల్పించాలని చర్యలు తీసుకుంటున్నాం. దీంట్లో భాగంగా చుంచుపల్లి మండలం, టేకులపల్లి మండలం, అదేవిధంగా లక్ష్మీదేవిపల్లి మండలంలో కూడా ఈ కేతి బచావో అభియాన్ మీద అవగాహన కల్పించడం జరిగింది.
1: ఇప్పుడు ఈ అవగాహన కార్యక్రమంలో రైతులంతా వాడుకున్నటువంటి మట్టి నమూనాల సేకరణ వచ్చేసింది, దాని మీద రిపోర్ట్స్ కూడా వచ్చేస్తూ ఉన్నాయి కొన్ని. మరి దీని తర్వాత వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవాలి?
0: భూసార పరీక్షలు చేయించుకోవడం, చేసుకున్న తర్వాత సాయిల్ హెల్త్ కార్డ్స్ ద్వారా ఎటువంటి లభ్యత నత్రజని, భాస్వరం, పొటాష్ ఉందనే తెలుసుకున్న తర్వాత దాన్ని బట్టి మనము ఎరువుల వినియోగాన్ని వాడుకోవాలి. దానికంటే ముందు మనము ఏదైతే బ్యాలెన్స్డ్ యూజ్ ఆఫ్ ఫెర్టిలైజర్ అనేది సమగ్ర ఎరువుల యాజమాన్యం కూడా

0: వేసుకోవాలి. దాంట్లో రసాయనిక ఎరువులతో పాటు సేంద్రీయ ఎరువులను కూడా మనము కొంత ప్రోత్సహించినట్టయితే ఈ రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. రెండు సమానంగా ఉన్నప్పుడు సేంద్రీయ ఎరువులు అయిన పచ్చిరొట్ట ఎరువులు కావచ్చు, పశువుల పేడ కావచ్చు, అదేవిధంగా చెరువు మట్టి కావచ్చు మనం వేసినట్టయితే తర్వాత వేసే రసాయనిక ఎరువులు వినియోగం ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ సమయంలో పచ్చిరొట్ట ఎరువులను తప్పకుండా రైతులు వేసుకోవాలి. వ్యవసాయ శాఖ వారు పచ్చిరొట్ట ఎరువులని సబ్సిడీలో రైతులకు అందించడానికి ప్రతి క్లస్టర్లో వారు అందుబాటులో ఉంచినారు కాబట్టి ఈ పచ్చిరొట్ట ఎరువులను మనం వేసుకున్నట్టయితే జీలుగా, జనుము, కొంతమంది అందుబాటులో ఉన్న పెసర కూడా వేసుకుంటే 60 నుంచి 65 రోజులు పంట కాలం పంట తీసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా పచ్చిరొట్ట ఎరువులుగా వాడుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి పెసరను కూడా వాడుకోవచ్చు. అదేవిధంగా జీలుగా జనుము అయితే 50 రోజుల్లో పూత దశలో దాన్ని కలిగి దున్నుకున్నట్టయితే దాదాపు 8 టన్నుల వరకు ఒక ఎకరానికి బయోమాస్ సేంద్రీయ పదార్థం అనేది భూమికి అందించడానికి అవకాశం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వృక్ష సంబంధ వ్యర్థాలు ఎక్కువ అందుబాటులో ఉన్నాయి. అది కూడా పచ్చిరొట్ట ఎరువులు జీలుగా జనుము ద్వారానే ఎక్కువగా మనకు అందుబాటులో ఉంది కాబట్టి వీటిని వాడుకుంటే అవి లెగ్యూమ్ జాతికి సంబంధించిన మొక్కలు కాబట్టి దాదాపు 25% నత్రజని వినియోగాన్ని రసాయనిక ఎరువుల ద్వారా తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి రైతుకు ఎరువులకయ్యే ఖర్చును కూడా మనం ఈ ఏదైతే పచ్చిరొట్ట ఎరువుల్ని మనం కలియదున్నుకోవడం ద్వారా రైతులకు ఉపయోగం జరుగుతుంది. అదేవిధంగా చాలా వరకు భూములు చౌడు భూములుగా తయారయ్యాయి కాబట్టి ఈ జీలుగా జన్మును మనం పచ్చిరొట్ట ఎరువులుగా వేసుకున్నట్టయితే ఆ చౌడు ఉధృతిని కూడా తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంది.
1: సరే, భూమిలో ఈ పోషక లభ్యత అనేది రాను రాను దిగజారుతూ ఉంది, వాటి యొక్క బ్యాలెన్సింగ్ అనేది తప్పుతూ ఉంది. ఎందుచేతంటే కొన్ని సంవత్సరాలుగా మూస పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నారు రైతులు. దీని ప్రభావం ఈ యొక్క భూమి స్వభావం మీద పడుతుందంటారా?
0: తప్పకుండా పడుతుందండి. మన తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన పంటలు వరి, మొక్కజొన్న, పత్తి ఎక్కువ వేస్తున్నారు. దాంట్లో కూడా వరి సాగు ఎక్కువగా ఉంది. దాదాపు 15 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుంది ఖరీఫ్ రబీలో కలుపుకొని. కాబట్టి రైతులు తప్పకుండా పంట మార్పిడి, క్రాప్ డైవర్సిఫికేషన్ చేసుకోవాలి. వరికి ముందు పచ్చిరొట్ట ఎరువులు వేసుకోవడం, వరి తర్వాత అపర పంటలైన పెసర, మినుము వేసుకోవడం, అదేవిధంగా బొబ్బర్లు వేసుకోవడము, ఉలవలు వేసుకోవడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా నూనె గింజ పంటలైన నువ్వులు, వేరుశెనగ, పొద్దుతిరుగుడు, కుసుమాలు వేసుకున్నట్టయితే ఎరువుల వినియోగాన్ని కూడా తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా చాలా వరకు ఈ పంటలన్నీ స్వతహాగా లెగ్యూమ్ జాతికి సంబంధించినవి కాబట్టి నైట్రోజన్ ఫిక్సేషన్ జరగడానికి కూడా, నత్రజని స్థిరీకరింపజేయడానికి కూడా ఈ పంటలు మనకు దోహదపడతాయి కాబట్టి పంట మార్పిడి తప్పకుండా చేసుకోవాలి. ఎందుకంటే వరి సాగు చేయడం వల్ల ఇంకా చాలా రకాల దుష్ప్రభావాలు మన వాతావరణానికి, భూమికి జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా దాంట్లో వరి ఎక్కువగా సాగు చేయడం వల్ల మీథేన్ వాయువు విడుదల ఎక్కువ అవడం వల్ల కూడా వాతావరణంలో మార్పు సంభవించడానికి మేజర్ గా దోదపడే వాయువులలో చూసుకున్నట్టయితే మీథేన్ వాయువు, నైట్రోజన్ ఆక్సైడ్, యూరియా ఎక్కువ వేయడం వల్ల నైట్రోజన్ ఆక్సైడ్ ఎక్కువ మనకు రిలీజ్ అవుతుంది. అదేవిధంగా మన వరి పంటలు ఎక్కువగా మనం యాంత్రికంగా ఉపయోగిస్తాం. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కంబైన్డ్ హార్వెస్టర్స్ కావచ్చు, అదేవిధంగా ట్రాక్టర్స్ కావచ్చు, స్ప్రేయర్స్ కావచ్చు ఎక్కువ వాడడం వల్ల కూడా CO2 వాయువు కూడా ఎక్కువగా వెలువడడం వల్ల ఎక్కువగా దుష్ప్రభావాలు జరగడానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా వాతావరణ మార్పులు సంభవించడానికి ఈ వరి సాగు చేయడం వల్ల విడుదలయ్యే ఈ వాయువులు పెద్ద ఎత్తులో దోహదపడుతున్నాయి కాబట్టి వరి మొత్తాన్ని మనం సాగు చేయకుండా ఉండలేము. ఎందుకంటే ప్రధాన ఆహార పంటగా వరి ఉంది కాబట్టి ఖరీఫ్ లో మనం పండించుకొని రబీలో పంట మార్పిడి చేసుకున్నట్లయితే రైతుకు, వాతావరణానికి, అదేవిధంగా దేశానికి కూడా చాలా వరకు లాభసాటి ఉంటుంది. ఎందుకంటే దేశానికి మనము యూరియా మోతాదును కూడా తగ్గించుకున్నట్టయితే 1500 రూపాయలు సబ్సిడీ మనం గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి దానివల్ల కూడా మనకు ఎకానమీ మీద కొంత ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మనం పంట మార్పిడి కూడా చేసుకున్నట్టయితే బాగుంటుంది. యూరియాకు ప్రత్యామ్నాయంగా కూడా నానో యూరియా కూడా మనం వాడుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఒకటే నానో యూరియా ఒకదానితోనే మనము పంట పండించలేము. కొంతవరకు యూరియా రసాయనిక ఎరువులు యూరియా మోతాదును తగ్గించుకోవడానికి ఈ నానో యూరియా అనేది కొంత సహకరిస్తుంది కాబట్టి ఈ వాడకాన్ని కూడా మీరు వినియోగించుకోవాలని నా వైపు నుంచి తెలియజేస్తున్నాను.
1: రైతుల ఆలోచన ధోరణిలో ఎప్పటికీ కూడాను పంట దిగుబడి పైన ఉంటుంది. ఒక రైతు ఇన్ని బస్తాలు తీశాడు ధాన్యం వచ్చింది అనేది ఉంటుంది, కానీ అతని భూస్వభావం, అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి నీటి స్వచ్ఛత, ఇది కూడా పంటకి దోహదం చేసిందని గమనించారు. అతను తీశాడు, నేను కూడా తీయాలి అనే మూస పద్ధతిలో వ్యవసాయం చేయడం వల్ల కూడా నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కదా.
0: తప్పకుండా. అందుకే ఈ మధ్య కాలంలో పంట ప్రణాళిక భారత ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, 1 క్వింటాల్ వరకే వారు పర్చేజ్ చేయడానికి వారు అన్ని రకాల ఇది క్రాప్ బుకింగ్ చేయడము, అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఫ్యూచర్ లో ఏవైతే మనకు అవసరాలు ఏవైతే ఉన్నాయో ఆ పంటలను ఎక్కువగా సాగు చేయడం, మనకు అవసరం లేని పంటలను ఎక్కువగా సాగు చేసి కూడా కొంత వేస్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ మార్గంలో కూడా మన భారత ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే అంశం మీద అన్ని రకాల కార్యక్రమాలు, ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం తీసుకురావడం జరిగింది. NMNF నేషనల్ మిషన్ ఫర్ నేచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఖేతీ బచావో అభియాన్ అనే కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చి రైతులకు అవగాహన ఎప్పటికప్పుడు కల్పించడం కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా జరుగుతుంది.
1: ఈ కీర్తి బచావో అభియాన్ కార్యక్రమంలో మీరు ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే దీనికి రైతులు

0: సపోర్ట్, ఎలా వాళ్ళ పంటని దిగుబడి పెంచేందుకు వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు.
1: కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా కూడా ఎన్నో రకాల స్కీమ్స్, FOM ఫెర్మెంటెడ్ ఆర్గానిక్ మెన్యూ, ప్రకృతి వ్యవసాయం అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి రైతులను ప్రోత్సహించడం, కొంతమంది రైతులను ఎంపిక చేసి వారి క్షేత్రాలని మిగతా రైతులను తీసుకెళ్లడం, అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్రం అన్ని రకాలుగా రైతులను అవగాహన కల్పించడంలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది. భారత ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్స్ ను తీసుకొచ్చి వారి రైతులను చైతన్యపరచడం, రైతులు మార్పు వైపు వారు ఆలోచిస్తున్నారు కాబట్టి ఇంకా రాబోయే 4-5 సంవత్సరాల్లో తప్పకుండా అన్ని విషయాలు వారు అర్థం చేసుకుని ఇంప్లిమెంట్ చేసి రేపు తప్పకుండా అన్నిటికీ సహకరిస్తారని మా వైపు నుంచి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
0: బాగుందండి. ఈ ఖేతీ బచావో అభియాన్ కార్యక్రమంలో రైతులకి ఎప్పటికప్పుడు వెన్నుదొన్నుగా ఉంటూ వారికి అవగాహన కల్పించడం, భూ పరీక్షలు అన్ని కూడా మీరు దగ్గరుండి మరీ చేపిస్తున్నారు. మరి మున్ముందు రైతులు మీ యొక్క ఆలోచన విధానానికి సపోర్ట్ చేస్తూ పంటల పైన అధిక దిగుబడి సాధిస్తారనేసి ఆకాశవాణి కూడా కోరుకుంటుంది. చాలా చక్కటి విషయాలు మా రైతులకు వివరించినందుకు ధన్యవాదాలండి. నమస్కారం.
1: థ్యాంక్ యూ.
2: మీరింతవరకు ఖేతీ బచావో అభియాన్ కార్యక్రమాల వివరాల గురించి కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ టి భరత్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కులిపాక శంకరరావు. ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
3: వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి సమయం 8:00. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. జూలై 31 నాటికి ఎన్నికల జాబితాను ముద్రిస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ చెప్పారు. సెప్టెంబర్ 20 వరకు అభ్యంతరాలు విజ్ఞప్తులు స్వీకరిస్తామన్నారు. అక్టోబర్ 1 తేదీన ఓటర్ల తుది జాబితా ముద్రిస్తామన్నారు. సర్ కింద దాదాపు 22 లక్షల ఓటర్లకు పైగా మ్యాపింగ్ పూర్తయిందని ప్రకటించారు. బాల్కా సుమన్ను కస్టడీకి ఇవ్వాలంటూ హైకోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. నాంపల్లి కోర్టు కస్టడీకి అనుమతించకపోవడంతో పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. బాల్కా సుమన్ విద్వేషపూరిత ప్రసంగం చేశారని 4 రోజుల కస్టడీకి ఇవ్వాలని పీపీ పల్లె నాగేశ్వరరావు వాదించారు. దీనిపై ఎల్లుండి న్యాయస్థానం తీర్పు వెల్లడిస్తుంది. నాంపల్లి కోర్టు విచారణకు అల్లు అర్జున్ వర్చువల్గా హాజరయ్యారు. సంధ్యా థియేటర్ కేసు విచారణ కోసం షూటింగ్ ఉన్నందువల్ల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుకు కోర్టు అనుమతిచ్చింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ A11గా ఉన్నారు. ఈ కేసు విచారణను కోర్టు జూలై 6 తేదీకి వాయిదా వేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూర్లో డీటీఓ వెంకన్న మృతి కారణమైన రోడ్డు ప్రమాదం ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. రవాణా కమిషనర్ కార్యాలయంలోని జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎం చంద్రశేఖర్ గౌడ్ను విచారణ అధికారిగా ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శివసేన యూబీటీ పార్టీకి చెందిన 6 తిరుగుబాటు ఎంపీలు అధికారికంగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరారు. దక్షిణ ముంబైలోని వైబీచ్ వన్ సెంటర్లో ఏక్నాథ్ షిండే సమక్షంలో వారు పార్టీ కండువా కప్పుకున్నారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఒక కోచింగ్ సెంటర్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 14 విద్యార్థులు మృతి చెందగా మరికొందరు గాయాలతో చికిత్స పొందుతున్నారు. బ్రిటన్ ప్రధానమంత్రి కేర్ స్టార్మర్ తన పదవికి రాజీనామా చేశారు. లేబర్ పార్టీ ఒత్తిడి వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, పదవిలో ఉన్నంతకాలం విలువలు కట్టుబడి పనిచేశానని ఆయన చెప్పారు. టీజీ20 లీగ్ 2026లో భాగంగా నల్గొండ నైట్స్తో జరిగిన మ్యాచ్లో రంగారెడ్డి రైజర్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన నల్గొండ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ఈ టార్గెట్ను రంగారెడ్డి జట్టు 16.3 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి పూర్తి చేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు రేపు ఉదయం 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తల్లో.

0: ఆకాశవాణి వికాస్కి కిరణ్ ఆంగ్ల రూపకం వింటారు. నిర్వహణ మస్రత్ జహాన్.
1: గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ఆకాశవాణి హైదరాబాద్. ఐ యామ్ మస్రత్ జహాన్, యువర్ హోస్ట్ టునైట్, అండ్ యు ఆర్ లిస్నింగ్ టు వికాస్కి కిరణ్, ఎ స్పెషల్ ప్రోగ్రామ్ ఆన్ స్కిల్ డెవలప్మెంట్ ఫర్ అ వికసిత్ భారత్.

0: in Hyderabad. This is Masroor Jahan, and stay inspired to keep growing.
1: వికాస్ కి కిరణ్, ఆంగ్ల రూపకం ఇంతవరకు విన్నారు. నిర్వహణ మస్రత్ జహాన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
2: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడా.

0: వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయండి ఆకాశవాణి ద్వారా. నంబర్ 0402324052 0402324052. ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే బుక్ చేసుకోండి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. చిత్రసీమ సినీ గీతాలు. ముందుగా గోవింద గోవింద చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం ఆలపించిన గీతం విందాం. గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం రాజ్ కోటి.

ఇప్పుడు ఘర్షణ చిత్రం కోసం శ్రీనివాస్ ఆల్పించిన గీతం విందాం. గీత రచన కులశేఖర్, సంగీతం హారిస్ జయరాజ్.

చిత్రసీమలో చివరిగా వినబోతున్న గీతం మర్యాదరామన్న చిత్రం కోసం ఎంఎం కీరవాణి గీతామాధురి ఆలపించింది. గీత రచన అనంత శ్రీరామ్, సంగీతం ఎంఎం కీరవాణి.

0: డిఫెన్స్ అనలిస్ట్ అండ్ దీక్షా సక్సేనా ఆకాశవాణి కరస్పాండెంట్. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ ప్రెజెంటెడ్ బై ద న్యూస్ సర్వీసెస్ డివిజన్ ఆఫ్ ఆకాశవాణి. యూ కెన్ లిసన్ టు ఇట్ ఆన్ అవర్ మొబైల్ యాప్ న్యూస్ ఆన్ AIR. This program is also available on our YouTube channel, News on AIR Official.
1: Spotlight.
2: सेवा प्रभाग से प्रस्तुत है हमारा साप्ताहिक कार्यक्रम पब्लिक स्पीक.

ఆకాశవాణి శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో హైదరాబాద్ సిస్టర్స్ లలిత మరియు హరిప్రియ గార్ల గాత్రయుగళం వింటారు. కెవి కృష్ణ వైలిన్, పి ఫల్గుణ్ మృదంగం, కె శ్యామ్కుమార్ కంజీరా సహకారం అందిస్తారు. ముందుగా రంగనాథుడే, సౌరాష్ట్ర రాగంలో పొన్నయ్య పిళ్ళై రచన, రూపకతాళం.

సౌరాష్ట్ర రాగంలో పొన్నయ్య పిళ్ళయ్య రచన విన్నారు. ఇప్పుడు నీ సరిసాటి కళ్యాణి రాగంలో పొన్నయ్య పిళ్ళయ్య రచన రూపకతాళం.

కళ్యాణి రాగంలో పొన్నయ్య పిళ్ళై రచన విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు దీన రక్షక అహిరి రాగంలో పొన్నయ్య పిళ్ళై రచన రూపకతాళం.

ఇంతవరకు అహిరి రాగంలో పొన్నయ్య పిళ్ళై రచన విన్నారు. శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో హైదరాబాద్ సిస్టర్స్ లలిత మరియు హరిప్రియ గార్ల గాత్ర యుగళం వింటూ ఉన్నారు. కెవి కృష్ణ వయలిన్, పి ఫల్గుణ్ మృదంగం, కె శ్యామ్ కుమార్ కంజీరా సహకారం అందిస్తూ ఉన్నారు.

కార్యక్రమంలో ఇప్పుడు కలియుగమున సహానరాగంలో పొన్నయ్యపిళ్ళై రచన మిశ్రచాపుతాళం.

సహానా రాగంలో పొన్నయ్య పిళ్ళయ్య రచన విన్నారు. చివరిగా కాపీ రాగంలో తిల్లానా చిన్నయ్య రచన ఆదితాళం.

0: మరింతవరకు శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో హైదరాబాద్ సిస్టర్స్ లలిత మరియు హరిప్రియ గారుల గాత్ర యుగళం విన్నారు. కెవి కృష్ణ వైలిన్, పి ఫల్గుణ్ మృదంగం, కె శ్యామ్కుమార్ కంజీర సహకారం అందించారు. ఈ శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. సమయం 11 గంటలు, వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కి సాథ్ మే రవి కపూర్. उत्तर प्रदेश के लखनऊ के अलीगंज इलाके में आज दोपहर आग दुर्घटना में 16 से 25 वर्ष की

గంటలకు మహబూబాబాద్ జిల్లా సమగ్ర నివేదిక అందిస్తున్నవారు శ్రీ ఎస్ పురుషోత్తం. 7:15 ఉదయతరంగిణిలో యునైటెడ్ నేషన్స్ పబ్లిక్ సర్వీస్ డే సందర్భంగా కొన్ని వివరాలు. ఇంకా ఆరోగ్య జీవనం శీర్షికన నడుము నొప్పి ఫిజియోథెరపీ చికిత్స గురించి ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ సిహెచ్ జగదీశ్వరాచారి గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో అలత్తూర్ బ్రదర్స్ గాత్ర యువడం. 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో శ్రీమతి లక్ష్మీ అపూర్వ గారి వయలిన్ వాద్యం ప్రసారమవుతుంది. 11:30 సుగం సంగీత్, శ్రీమతి పూర్వ గురుశర్మ గారి భజన్స్ ప్రసారమవుతాయి. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం, 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితాలోకంలో ఇంటర్నేషనల్ విడోస్ డే సందర్భంగా చర్చా కార్యక్రమం ఉంటుంది. పాల్గొంటున్నవారు అడ్వకేట్ శ్రీమతి లక్ష్మీ పద్మజ, ఇంకా ఎన్జిఓ సోషల్ యాక్టివిస్ట్ శ్రీమతి వాణి సుక్కుభాయ్. 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమం. ఇక సాయంకాలం ప్రసారాలలో భాగంగా 5:03 జానపద సంగీత కార్యక్రమంలో వీర నాగమ్మ కళ్యాణం బైండ్ల కథ రెండవ భాగం వినిపిస్తారు శ్రీ దుబ్బా పెద్ద నరసింహులు బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు, వరి సాగు సమగ్ర నిర్వహణ గురించి శాస్త్రవేత్త బి లక్ష్మీప్రసన్న గారి వివరాలు. 7:15 ఇల్లు వాకిలిలో పాడి పశువులకు కావలసిన పోషక పదార్థాల గురించి రాజేందర్ నగర్ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ సుధీర్ బాబు గారి ప్రసంగం. ఇంకా సుస్థిర వ్యవసాయంలో వానపాముల పాత్ర వివరాలు. 7:45 వికసిత్ భారత్లో ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం గురించి పరిచయాలతో కూర్చిన కార్యక్రమం సమర్పణ శ్రీ ఎం చిరంజీవి. 8:03 లలిత సంగీత కార్యక్రమంలో సునందాకాంత్ గారు ఆలపించే లలిత గీతాలు. 9:15 స్పాట్లైట్, 9:30 మనీటాకండ్ మంథన్ ఢిల్లీ కేంద్రం నుండి. 10:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో భవానీ మహిమ హరికథ వినిపిస్తున్నవారు శ్రీ ధూళిపాళ శివరామకృష్ణ శర్మ, ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది. ఇవి రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 11:13 దాటి 15 సెకండ్లు అయింది. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై రేపటి ప్రభాత ప్రసారంలో మళ్లీ కలుద్దాం. అందాక సెలవామరి, నమస్తే, జై హింద్.